ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠ మాసం 17వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 7వ తేదీ ఆదివారం. గౌరవం అనేది ఒక అద్దం లాంటిది. నీవు ఎంత ఎక్కువగా ఇతరులకు చూపిస్తే అంత ఎక్కువగా వారు దానిని తిరిగి ప్రతిబింబిస్తారు అని అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం. నిలయంలో సమయం 5:59 దాటి 10 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: సూర్యదేవుని భక్తి గీతాలు విన్నారు.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: తరంగిణిలో ఇప్పుడు వినండి యేసుక్రీస్తుని భక్తి గీతాలు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

మీరు ఇంతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:40 దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యం ఇచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా సంగివలసలోని ఒక వైద్య కళాశాలలో నిన్న నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఆరోగ్య సేవల అంతరాలను తగ్గించడంలో డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు ఆధునిక వైద్య సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ను 2,300 కోట్ల రూపాయల వ్యయంతో 240 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డి శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పండ్ల మార్కెట్తో పాటు సమీకృత సబ్ రిజిస్టార్ కార్యాలయాల భవన సముదాయానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరి ఇంట్లో పెండ్లున్నా, ఎవరి ఇంట్లో పండగ ఉన్నా, ఏమి కొనాలన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈనాడు 240 ఎకరాలలో 2,400 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత మన గుర్తింపు, మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
0: గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగునీరు గోదావరిలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ఆయన నిన్న మంగళగిరి నుంచి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. పుష్కర్ ఘాట్లు, పుష్కర్ నగర్ల వద్ద పార్కింగ్, వీధి దీపాలు, వస్త్రాలు మార్చుకునే గదులు, స్నానమాచరించేందుకు సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డులో నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ ప్లాంటు పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ
2: నెల్లూరు దంతాల్లో ఈరోజు ఇంకా 1 లక్ష టన్నుల చెత్త ఉంది, దాన్ని తీస్తేనే అక్కడ

0: ఎనర్జీ ప్లాంట్ పెట్టగలరు, ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ని పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేశాం. నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అదే విధంగా తిరుపతి, అదే విధంగా కడప, అదే విధంగా కర్నూలు, అదే విధంగా విజయవాడ, తెనాలి, మచిలీపట్నం, బందరు, అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న మున్సిపాలిటీస్ అంతా తీసుకొచ్చి దాన్ని చేస్తున్నాయి. అందువల్ల ఇక్కడ ఎక్సెస్ అయినందువల్ల విజయవాడలో మరొక ప్లాంట్ ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పురుషుల అండర్ 18 హాకీ కప్ 2026 టైటిల్ను భారత పురుషుల జట్టు కైవసం చేసుకోవడంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టోర్నమెంటు మొత్తం జట్టు ప్రదర్శించిన అసాధారణ నైపుణ్యం, పట్టుదల ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది అంకితభావానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులోనూ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, సేంద్రీయ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఒక సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె నిన్న సందర్శించారు. సేంద్రీయ వ్యవసాయం గురించి అక్కడి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: రైతులు కూడా బాగా సమయస్ఫూర్తి పెరిగింది. కమర్షియల్ క్రాప్స్ లో ఎక్కువగా యూరియా కావచ్చు, రసాయక ఎరువులు వాడడం వల్ల పంట దిగుబడి రావచ్చే తప్ప వారి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం చెడిపోతున్నారు అని, వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కి మరి ఎక్కడికక్కడ పొలం పండగన కార్యక్రమం ప్రభుత్వం చేయటం వల్ల రైతులకు కూడా అవేర్నెస్ పెరిగింది. మరి ప్రజలకు కూడా అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే ఇలా పండిస్తున్న రైతన్నలందరికీ మనం సహకరించి మీరు ఆర్గానిక్ ఫుడ్ తినండి, అప్పుడే మీ ఆరోగ్యంలో పెనుమార్పులు మొదలవుతాయి.
1: యోగాంధ్ర నమోదు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. యోగాంధ్ర పోర్టల్లో తొలిరోజు సుమారు 2000 మంది యోగా మాస్టర్ ట్రైనర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా, వారికి జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని దేవాలయ ప్రాంగణంలో రాష్టస్థాయి యోగాసనాల కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ రోజు ప్రారంభిస్తారు. ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాధాన్యాన్ని తెలియచేసేలా విద్యార్థులకు వివిధ ఇతివృత్తాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 20వ తేదీ వరకు 4 దశల్లో 14 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. అమరావతి రైతులు, డీఎస్సీ అభ్యర్థులు సహా పలు వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఈరోజు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఈరోజు పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. నైరుతి ఋతుపవనాలు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు తాకినట్లు, రానున్న 2 నుంచి 3 రోజులు మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ఆయన నిన్న స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్దితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్ర

0: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:55. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈరోజు ఆకాశవాణి మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. జిల్లా సమాచారం లేక 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో నడక ఆరోగ్యానికి మొదటి మెట్టు. కాకతీయ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ జె సురేందర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్ర సంగీతం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 7382922899. 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో ఎస్ఆర్జిహెచ్ఎస్ హై స్కూల్ స్నేహనగర్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. ఈ పూట ఉదయం 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 10:30 12:40 తిరిగి 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 3:00-4:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 4:00 ముంబై కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారం. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 తిరిగి రాత్రి 7:45 చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం. 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 యువవాణి యోజనల కార్యక్రమం. రాత్రి 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:10 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. 9:00 న్యూస్ ఎట్ 9, 9:10 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 12 సంవత్సరాల ప్రభుత్వంపై ఒక ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం. 10:05 అలనాటి ఆనిముత్యాల లాంటి సినీ గీతాలు, మధుర గీతాలు వింటారు.

0: వరంగల్ ఆకాశవాణి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో జిల్లా సమాచార లేఖ వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఇవి ఈరోజు ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల

0: ఆకాశవాణి వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు పి నరేందర్ గారు.
1: వికారాబాద్ జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తప్పక తీసుకొస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీజీ ఆర్గానిక్ యాప్ను మంత్రి ప్రారంభించారు. అంతకుముందు రైతు వారోత్సవాల్లో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి రైతులు ఏర్పాటు చేసిన పలు ఉత్పత్తుల ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ఎన్ని ఇబ్బందులు కుట్రలు చేసినా కాంగ్రెస్ సర్కారు రైతు సంక్షేమాన్ని వీడలేదని అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని, అధికారుల మధ్య సమన్వయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మేతుకు ఆనంద్ అన్నారు. ఇటీవల వికారాబాద్ జిల్లా తరూర్ మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలోని పరిస్థితులను పరిశీలించిన ఆయన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడల అభివృద్ది అధికారి సత్తార్ పేర్కొన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్ నుండి ఎన్నేపల్లి చౌరస్తా వరకు మొదటి దశ జనగణనపైన అవగాహన కోసం వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు, మొదటిసారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు. వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని జిల్లా యువజన క్రీడాధికారి మహమ్మద్ సత్తార్ తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువజన క్రీడల వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా బ్లాక్ గ్రౌండ్ నుండి ఎన్నేపల్లి చౌరస్తా వరకు నిర్వహించిన 2K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతిరోజు వాకింగ్, రన్నింగ్ ప్రక్రియలను చేయడం వల్ల శారీరక మానసిక దృఢత్వాన్ని పరీక్షించే ఒక గొప్ప క్రీడాంశమని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. పలు రైస్ మిల్లులను సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్, ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసుకుని రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తక్షణమే స్వీకరించి నాణ్యతా ప్రమాణాల ప్రకారం మిల్లింగ్ ప్రక్రియను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలు, ధాన్యం రవాణా, హమాలీ, మిల్లింగ్ ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లైంగిక వేధింపుల నివారణ నిషేధం పరిష్కార చట్టం 2013పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారిని బి కృష్ణవేణి మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలతో పాటు ఇళ్లలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యం బస్తా వరకు కొనుగోలు చేయాల్సిందే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ పార్టీ తలపెట్టిన రైతు గోసా, బీజేపీ భరోసా బస్సు యాత్ర ఇటీవల వికారాబాద్ జిల్లా కులక్చర్ల మార్కెట్ యార్డు నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలో కులక్చర్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, 2 నెలల క్రితమే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమస్యలు వివరించినా ప్రభుత్వం కాలయాపన చేసిందని మండిపడ్డారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని పవిత్ర ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు వివిధ శాఖాధికారులు పొగాకుపై జరిగే అనర్థాల గురించి వివరించారు. ముఖ్యంగా క్యాన్సర్కు దారితీస్తుందని, అలాగే క్షయ, ఉబ్బసం మొదలైన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు గురికావడం

0: మూలాన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందన్నారు.
1: మీరు ఇంతవరకు వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ పి నరేందర్. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా అన్నారు. సరిహద్దు జిల్లాల్లో ఆర్థిక క్రమశిక్షణను అవలంబించడం రాష్ట్రాల బాధ్యత అని చెప్పారు. కలెక్టర్లు, జీఎస్టీ అధికారులకు శిక్షణ ఇవ్వాలని, నకిలీ కరెన్సీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సీబీడీటీ సర్వే నిర్వహించాలని అమిత్ షా ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల సంపూర్ణ అభివృద్ది, భద్రత కోసం కేంద్ర రాష్ట సంస్థల మధ్య సన్నిహిత సమన్వయాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్దేశించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా చెప్పారు. ఈ సమావేశానికి త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా, ప్రధాన కార్యదర్శి జేకే సిన్హా, డీజీపీ అనురాగ్ ఠంకర్, ఇతర సీనియర్ అధికారులతో పాటు 8 సరిహద్దు జిల్లాల మెజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు హాజరయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి సిషిన్ కనాల్తో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 2015 భూకంపం తర్వాత చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమం కింద 72 ఆరోగ్య సౌకర్యాలను, 12 సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులను జయశంకర్ ఈ సందర్బంగా వర్చువల్గా నేపాల్కు అందజేశారు. సరిహద్దుల మధ్య చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ, నేపాల్ నేషనల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లింకేజ్ను ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. నేపాల్ కోసం వాయిస్ ఫస్ట్ భాషా అనువాద వేదిక నిమిత్తం జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను సంయుక్తంగా ఏర్పాటు చేసేందుకు డిజిటల్ ఇండియా భాషిని, కాఠ్మాండు విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా ఈ సందర్భంగా కుదిరింది. ఇరు దేశాల ప్రజల పరస్పర పురోగతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం నేపాల్తో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ, సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని, అవసరమైన సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని చెప్పారు.
4: Collaborate closely to maintain security. Our long and uniquely open two countries have always stood by each other in times of need. In the wake of the ongoing crisis in West Asia, the Middle East, we have ensured uninterrupted fuel supplies to Nepal. The importance accorded to this relationship by both sides has only recently been demonstrated. We believe that today there is opportunity to decisively shift the trajectory of India-Nepal relations and to realize the full potential.
3: శక్తివంతమైన ప్రజా సంబంధాలు, సరిహద్దు అనుసంధానం, ఉమ్మడి సాంస్కృతిక మతపరమైన సంప్రదాయాలు వంటి బలమైన పునాదులతో భారత్, నేపాల్ దేశాలు ప్రత్యేకమైన సంబంధాలు పంచుకుంటున్నాయని జయశంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగాభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. 2040

0: నాలుగు నాటికి ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో భారతదేశ విమాన ప్రయాణికుల సంఖ్య 4.1 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. నిన్న బ్రెజిల్ నగరంలో జరిగిన ఓ సమావేశంలో ఐఐటీఏ ఉపాధ్యకుడు షెల్డన్ హీ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆసియా పెసిఫిక్ ప్రాంత విమానయాన రంగ వృద్దికి భారత్ దోహదపడిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో వృద్ది దృఢంగా కొనసాగుతుందని, రాబోయే దశాబ్దంలో కూడా ఇది మరింత పటిష్టంగా కొనసాగుతుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అదొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ ఆలయాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక మతమరుపైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి బీజేపీ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. గంగాసాగర్ మేళాను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, అలాగే దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ వంటి ప్రముఖ మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి మాట్లాడుతూ, తారకేశ్వర్లో జరగబోయే శ్రావణి మేళా కోసం భారీ ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. గత 15 ఏళ్లుగా టీఎంసీ పాలనలో అభివృద్ది కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత లభించిందని సువేందు అధికారి అన్నారు. పశ్చిమ బెంగాల్ను ఒక ఆధ్యాత్మిక స్థలంగా అభివర్ణిస్తూ ఆయన, బుజ్జగింపులు, అరాచకం, పెట్టుబడుల కొరతతో కూడిన ఒక సగం ఇప్పుడు ముగిసిందని చెప్పారు. యువ భారతదేశానికి అతిపెద్ద బలం అని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
1: देश का 65 पॉपुलेशन बिलो 35 है, यानी कि देश युवा देश है. ये देश की युवा की शक्ति को विकसित भारत के राह पर ले जाने के लिए संयोजने का काम नरेंद्र मोदी जी ने करा है.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్ష ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా, సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని అభ్యర్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. సుస్థిర రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఎంఆర్డీఏ, డబ్ల్యూఆర్ఐ ఇండియా సహకారంతో మొట్టమొదటిసారిగా బీకేసీ వీక్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేను ప్రారంభించింది. దీని ద్వారా బాంద్రా, కుర్లా కాంప్లెక్స్లోని ప్రయాణికులు ప్రతి శుక్రవారం ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ వాహనాలను పక్కన పెట్టి మెట్రో, సబ్ అర్బన్ రైలు, బస్సులు, ఇతర ప్రజా రవాణా మార్గాల్లో ప్రయాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఎంఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం ప్రజా రవాణా దినోత్సవాన్ని పాటించి ఆదర్శంగా నిలవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. హాకీలో భారత పురుషుల జట్టు అండర్-18 ఆసియా కప్ను మూడోసారి కవసం చేసుకుంది. నిన్న కాకామిగహారిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జపాన్ను 4-1 తేడాతో భారత్ ఓడించింది. అండర్-18 ఆసియా కప్ 2026 పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత పురుషుల, మహిళల హాకీ జట్లను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. పురుషుల జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకోగా, మహిళల జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో నిన్న మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. కొత్త చండీగఢ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో రాణించారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి సెంచరీని చేజార్చుకోగా, రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్

0: బౌలర్లలో మెహమ్మద్ సలీం 2 వికెట్లు పడగొట్టగా జియావూర్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం IATA పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15. ఉదయతరంగిణి.

ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో నడక ఆరోగ్యానికి మొదటి మెట్టు. ఈ అంశంపై కాకతీయ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ జి సురేందర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: మన వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
9: ప్రకటించిన కార్యక్రమం వింటారు.
10: శ్రోతలకు నమస్కారం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఖరీదైన పరికరాలు, ప్రత్యేకమైన జిమ్ములు అవసరం లేకుండానే చేయగలిగే అద్భుతమైన వ్యాయామం నడక. నడక వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే నడక కూడా సరైన పద్ధతిలో చేస్తేనే పూర్తి ప్రయోజనం లభిస్తుంది. మరి నడక రకాలేంటి, రోజు ఎంతసేపు నడవాలి, ఏ సమయంలో నడవటం మంచిది, వయస్సు, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అనేక అంశాల మీద మనతో మాట్లాడేందుకు శ్రీ ఎడ్ల సురేందర్ గారు విచ్చేశారు. వీరు కాకతీయ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. అలాగే వీరికి ఇంకా అనేక రంగాల్లో ప్రవేశం ఉంది. ముందుగా వారిని ఆహ్వానిద్దాం, తర్వాత వారికి సంబంధించిన విషయాన్ని వారి మాటల్లోనే మనం విందాం. సురేందర్ గారు నమస్కారం అండి.
11: నమస్కారం అండి.
10: ముందుగా మీ గురించి శ్రోతలకు తెలియజేస్తారా?
11: నా పేరు సురేందర్. నేను కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్ సైకాలజీ బోధిస్తున్నా. అయితే నా ప్రస్తావన ఏంటంటే, ముందుగా నా గురువు, మా తల్లిదండ్రులు, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను జిమ్నాస్టిక్ వసంత్ గారి పర్యవేక్షణ లోపల ముందుగా నేను జిమ్నాస్టిక్స్ అనే ఆటలు నేర్చుకున్నా. ఈ జిమ్నాస్టిక్స్ అనే ఆటలు ఎందుకు నేర్చుకున్నా అంటే, జిమ్నాస్టిక్స్ అండ్ అథ్లెటిక్స్ ఆర్ మదర్ ఆఫ్ ఆల్ గేమ్స్ అని చెప్తారు. కాబట్టి అది ప్రతి క్రీడాకారు, ప్రతి వ్యక్తి జిమ్నాస్టిక్స్ కానీ అథ్లెటిక్స్ కానీ మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దాని తర్వాత నేను ఏంటంటే బాక్సింగ్లో ప్రవేశం, ఆ తర్వాత సత్యం గారి పర్యవేక్షణలో బాక్సింగ్ నేర్చుకున్నాను.

0: ఆల్ ఇండియా యూనివర్సిటీ సౌత్ సెంట్రల్ రైల్వే నేను పార్టిసిపేట్ అయ్యాను. తర్వాత నేను పెఫి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నేను వరంగల్ కన్వీనర్గా, ఆ తర్వాత సుమారుగా ఒక 38 జర్నల్స్ నేను పబ్లిష్ చేసిన, ఓరియంటేషన్ క్లాసులు విన్నా. ఇవన్నీ ఏంటంటే ప్రొఫెసర్ గంటరమేష్ సార్ గారి పర్యవేక్షణలో నేను ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది.
1: అయితే చాలా సంతోషం అండి, చాలా వివరాలు మరి మీకు అనేక రంగాల్లో ప్రవేశం ఉన్నట్టు కనపడుతుంది. అట్లే ఈ రోజున మన అంశము నడక ఆరోగ్యానికి మొదటి మెట్టు అనుకుంటున్నాం. అన్నప్పుడు ఇప్పుడు ఈ నడకను ఎందుకు అత్యంత సులభమైన మరియు ఉత్తమమైన వ్యాయామంగా చెప్తారు?
0: ఈ నడక అనేది మనిషి పుట్టుకతోనే వచ్చేసిందండి, ఎవరు నేర్పించిందేం కాదు. ఇక్కడ రెండు అంశాలు గుర్తుంచుకోవాలి, అభ్యాసం వేరు, అభ్యసనం వేరు. ఇది మనిషి తల్లి గర్భం నుంచి బయటకు రాగానే పిల్లవాడు ఎప్పుడంటే కాలు చేతులు ఆడిస్తూ ఉంటాడు, అప్పుడు ఏడుస్తాడు. అప్పుడు తల్లి సాధారణంగా ఒకే ఒక సందర్భం లోపల నవ్వుతూ ఉంటుంది, పిల్లవాడు ఏడ్చినప్పుడు తల్లి గర్భం నుంచి 9 మాసాలు మోసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు. ఆ తర్వాత కాలు చేతులు ఆడిస్తాడు, ఓహో నా పిల్లవాడు కాలు చేతులు ఆడిస్తానంటే ఫిజికల్ దెన్ మెంటల్ రెండు అప్పుడు ఆ తల్లికి కనిపిస్తుంది. అప్పుడు మూమెంట్ ఎడ్యుకేషన్ అంటారు, ఎడ్యుకేషన్ మూమెంట్ ఎడ్యుకేషన్ అంటారు. ఈ ఎప్పుడైతే మనము నిత్యవారి జీవితం లోపల మన పనులు చేసుకునే దానికి నడక అని, ఇక్కడ నడక అనేది ఏంటంటే వ్యాయామం గురించి ఆరోగ్యాన్ని గురించి నడిచే నడక వేరుంటుందండి. ఈ నడిచే నడక ఎట్లా అంటే కంపల్సరీ షూ వేసుకోవాలి, ఆ తర్వాత హీల్ అంటాము, హీల్ బాల్ టూ అంటాం, అంటే కంపల్సరీ నేలపై నడవాలి. ఈ నేలపై నడిచేటప్పుడు స్పైన్ అనేది స్ట్రేట్గా ఉండాలి, 180 డిగ్రీస్ లోపల చూడాల్సి వస్తుంది. తల అటు ఇటు బెండ్ చేయకుండా స్ట్రేట్ డౌన్ అప్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇవన్నీ చూడాలి. అయితే వాకింగ్ ఫర్ హెల్త్, జాగింగ్ ఫర్ ఫిట్నెస్, రన్నింగ్ ఫర్ కాంపిటీషన్ అంటాము. నడక వేరు, ఆరోగ్యం కోసం నడిచే నడక వేరు. ఇది ఎక్కడ ఎప్పుడు అంటే డాక్టర్ గారి సలహా సూచన మేరకు, అంటే వివిధ వయస్సుల వారు వాళ్ళ జెనెటిక్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ పరిగణ తీసుకొని వాకింగ్ చేయాలి. ఎప్పుడు కానీ వాకింగ్ చేసేటప్పుడు ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయదు అని చెప్తుంటారండి. అయితే వాకింగ్ చేసే క్రమం లోపల సరైన దుస్తులు వేసుకోవాలి. దాని తర్వాత దాన్ని వాకింగ్ ప్రారంభించే ముందు, ఎప్పుడైతే వాకింగ్ ప్రారంభించే ముందు నీ మనస్సు వినది కాబట్టి, నీ మనస్సు వేరు, నీ శరీరం వేరు అని చెప్తాడు ప్లాటో, గ్రీక్ ఫిలాసఫర్. నీ మనస్సు అనేది గుర్రం లాంటిది, శరీరం అనేది బండి లాంటిది. ఈ గుర్రాన్ని బండి కడితే గుర్రం ఎటుపోతే బండి ఎటుపోతాయి. కాబట్టి మనస్సు వినాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ శరీరాన్ని చిన్న చిన్న చిన్న సింపుల్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత స్లో, మీడియం, స్లో వాక్, మీడియం వాక్, ఫాస్ట్ వాక్, హెల్తీ వాక్, బ్రిస్క్ వాక్, కాంపిటీషన్ వాక్, చిట్ చాట్ వాక్, తర్వాత బేబీ వాక్ అంటాం. అంటే ఈ ఇన్ని రకాల నడకలు ఉంటాయన్నట్టు. అంటే ఎప్పుడు కానీ డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే ఈ నడక అనేది బ్రిస్క్ వాక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఉన్న వ్యక్తి లోపల ఫిజికల్ యాక్టివిటీ, దీన్ని ఏరోబిక్స్ అంటారు, అంటే విత్ ఆక్సిజన్ ఎక్సర్సైజ్, ఎలాంటి ఖర్చు లేని వ్యాయామం ఏంటిదంటే హార్మ్ఫుల్ ఎక్సర్సైజ్ ఏది కాదు అంటే ఓన్లీ వాకింగ్ అండ్ స్విమ్మింగ్ అని చెప్తాం. అంటే అప్పుడు ఈ వాకింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఏంటంటే స్వెటింగ్ వస్తుంటుంది అనమాట, అంటే కార్డియో న్యూరో మస్క్యులర్ ఈ మూడు సిస్టమ్స్ ఇంటర్నల్గా ఎగ్జైట్ చేసినప్పుడు అప్పుడు స్వెటింగ్ వస్తుంది, అది మంచిది అని చెప్తుంటాం. ఏం చేయనప్పుడు స్వెటింగ్ వచ్చింది అంటే అతనికి డిసీజ్ ఉన్నదని తెలుసుకోవచ్చు.
1: అట్లనే మీరు ఇందాక నడకలో రకాలు చాలా చెప్పారు, అంటే ఒక్కొక్క దాని గురించి వివరించగలరా కొంచెం?
0: నడక సాధారణంగా నేను మార్కెట్ పోతున్నా ఇక్కడికి పోతున్నా అంట అలా కాకుండా, దీని నడక లోపల ఏంటంటే ఫస్ట్ వేసేటప్పుడు దాని ముందు కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. వార్మింగ్ అప్ అంటే వేడిమి కోల్పడ, వార్మింగ్ అప్ అనేది రెండు రకాలు ఉంటుందండి, అంటే ఇంటర్నల్ వేరే, ఎక్స్టర్నల్ వేరే. అంటే పొయ్యి కాడ కూర్చుంటే కూడా బాడీ వార్మ్ అవుతుంది, అది దట్ ఈస్ ప్యాసివ్ అంటాం అన్నట్టు. యాక్టివ్ వేరే, ప్యాసివ్ వేరే. అంటే ఇంటర్నల్గా ఎప్పుడైనా ఫిజికల్ యాక్టివిటీస్ చేసే ముందు నీ మైండ్ బాడీ ఈ రెండింటిని ట్యూన్ చేయాలన్నప్పుడు ఏంటంటే అప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అప్పుడు మైండ్ అనేది ఇంటర్, అప్పుడు మెల్లగా స్లో వాక్, మీడియం వాక్, ఫాస్ట్ వాక్, దెన్ బ్రిస్క్ వాక్ చేయాలి. ఎప్పుడు కానీ బ్రిస్క్ వాక్ చేయాలి. అంటే బ్రిస్క్ వాక్ చేసేటప్పుడు స్పైన్ షుడ్ బి స్ట్రేట్, వెన్నుపూస నిటారుగా ఉండాలి, తల అటు ఇటు తిప్పకుండా. అంటే ఈ వర్టిబ్రాస్ ఎలా ఉంటుంది అంటే రూపం ఇట్లా పేర్చినట్టు వర్టిబ్రాస్ సీరియల్గా ఉంటాయి అన్నట్టు. కాబట్టి అటు ఇటు చూడకుండా ఐస్ను మాత్రమే తిప్పాల్సి వస్తారన్నట, 180 డిగ్రీస్ లోపల ఐస్ను చూడాలి. దాంతోపాటు ఏంటంటే చేతులు స్వింగ్, అంటే ఈ వాకింగ్ అంటే ఏంటిదంటే స్లో షార్ట్ స్లో మూమెంట్స్ ఆఫ్ లెగ్స్ అండ్ స్లో మూమెంట్స్ ఆఫ్ హైన్స్ ఇట్ ఈజ్ ఈజీ అని చెప్తా ఉంటాం అన్నట్టు. ఇది చేసినప్పుడు ఏమైతే స్వెటింగ్ వస్తుంది, ఇది మంచిది. సాధారణంగా ఉన్న వ్యక్తి లోపల 10.2 liters త్రూ హార్ట్ పంపింగ్ అయితే ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్ వాకింగ్ జాగింగ్ స్కిప్పింగ్ సైకిల్

0: స్టెప్పింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్ ఇవన్నీ ఏరోబిక్స్ అంట, అంటే విత్ ఆక్సిజన్ అంట. వితౌట్ ఆక్సిజన్ అంటే దట్ ఈస్ డిఫరెంట్. ఈ విత్ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమైందంటే స్వెటింగ్ వస్తుంది అన్నట్టు. అంటే 10.2 లీటర్స్ సాధారణ వ్యక్తి లోపల పంపింగ్ అయితే ఫిజికల్ యాక్టివిటీస్ చేసే వ్యక్తి లోపల మార్నింగ్ దట్ ఈస్ సూటబుల్ అంటాం అన్నట్టు. అంటే మంచి ఆక్సిజన్ అనేది అప్పుడే రిలీజ్ అవుతా అంటాం అన్నట్టు. ఆ సమయంలో చేయాల్సి వస్తుంది. అప్పుడు 22 లీటర్స్ అనేది పంపింగ్ అవుతుంది. ఎప్పుడైతే 22 లీటర్స్ పంపింగ్ అవుతుందో అప్పుడు నీ సెల్ గ్రూప్ ఆఫ్ సెల్ ఈజ్ కాల్ టిష్యూ, గ్రూప్ ఆఫ్ టిష్యూ ఈజ్ కాల్ మజిల్ అంటాం. అన్ని కండరాలకు, అన్ని సెల్స్ ఆర్గాన్స్ కు బ్లడ్ సర్క్యులేట్ సప్లై అవుతాయి. అప్పుడు మనం యాక్టివ్గా పనిచేస్తామని చెప్తా ఉంటుంది అన్నట్టు.
1: అట్లనే ఇప్పుడు మీరు నడకలో రకాల గురించి, ఇప్పుడు సాధారణంగా నడక ఉంది, వేగంగా నడక ఉంది, పవర్ వాకింగ్ ఉంటుంది కదా, అసలు వీటి మధ్య తేడా ఏంటి? అంటే ఒక వాకింగ్ చేసేటప్పుడు అంటే ఏ తీరుగా నడవాలి, అదే సపోజు బ్రిస్క్ వాకింగ్ అనుకోండి ఎట్లా నడవాలి, పవర్ వాకింగ్ ఎట్లా చేయాలి?
0: మనము ఎప్పుడు కానీ నేలపైన, మట్టి నేలపైన షూ వేసుకొని దానికి ముందు ఏంటంటే సపోర్టర్, అంతకు ముందు లంగోట్ అని అంటే ఇలాంటి దుస్తులు కూడా ధరించాలి. ఎందుకంటే
1: నడక కూడా ధరించాలి.
0: ఎందుకంటే రిస్క్, నో రిస్క్, లో రిస్క్, హై రిస్క్ అని చెప్తా ఉంటాం. ఎప్పుడు కానీ హెర్నియా హైడ్రోసిల్ మేల్ ఫీమేల్, తర్వాత హెర్నియా మేల్ ఫీమేల్కు రావచ్చు, హైడ్రోసిల్ మేల్కి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కానీ కష్టమైన క్లిష్టమైన వ్యాయామాలు చేసేటప్పుడు దాని తగ్గట్టు దుస్తులు అనేటివి ధరించాలి, షూస్ ధరించాలి. ఒక డాక్టర్ పర్యవేక్షణతో పాటు ఒక కోచ్ పర్యవేక్షణ లోపల ఇవన్నీ చేయాలి. దీన్ని బ్లైండ్ గేమ్ అండ్ మైండ్ గేమ్ అంటూ ఉంటాం. కాబట్టి ఏ ఆర్గా అంటే లెఫ్ట్ రైట్ చేసేటప్పుడు మోటార్ సిస్టమ్ అంటాం, కైనమాటిక్స్, కైనెటిక్స్ అంటాం అన్నట్టు. యాక్షన్ దేర్ విల్ బి సేమ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్తాడు. కాబట్టి ఈ వాకింగ్ చేసే క్రమం లోపల ఎందుకు స్వింగ్ చేయాలంటే దట్ ఈజ్ మోటార్ సిస్టమ్ అన్నట్టు. అది కూడా ఎట్లా నడవాలి అంటే లెఫ్ట్ రైట్ నడవాలి. అంటే వాచ్ తిరిగేది క్లాక్ వైజ్. మనము ఫిజికల్ యాక్టివ్ చేసేటప్పుడు గ్రౌండ్లో వాకింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అంటే యాంటీ క్లాక్ వైజ్ పోవాలి. ఎందుకు యాంటీ క్లాక్ వైజ్లో పోవాలంటే ఎర్త్ తిరిగేది యాంటీ క్లాక్ వైజ్, దెన్ మనకున్న మోటార్ సిస్టము, ఆ తర్వాత మనకున్న హార్ట్, ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగటివ్ ఎనర్జీ అని చెప్తా ఉంటాం. కాబట్టి లెఫ్ట్ నుంచే తీసుకోవాలని చెప్తా ఉంటాం. అప్పుడు భూమి ఆకర్షణ వికర్షణ అని చెప్తా ఉంటారు. దాని తగ్గట్టు మనం అనుకూలంగా చేయాలి. ఇది ఇష్టంగా చేయాలి వాకింగ్, ఎప్పుడైతే మనము దట్ ఈస్ ఫిజియాలజీ సైకాలజీ అని అంటూ ఉంటాం మేము మా ఫిజికల్ ఎడ్యుకేషన్ భాష లోపల. అంటే ఫిజియాలజీ ఈజ్ మదర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇవి రెండు టూ ఐస్ అని చెప్తా ఉంటాం అన్నట్టు. కాబట్టి మన సైకాలజికల్గా మైండ్ ఇక్కడ దాని ఇంపాక్ట్ అంటే ఐస్ అండ్ ఫేస్, దెన్ బాడీ యొక్క ఫీచర్స్ మీద కనిపిస్తుంటుంది. ఇమీడియట్లీ మాస్టర్ ఏం చేయాలంటే కళ్ళను, కళ్ళతో పాటు శరీర అవయవాల యొక్క కదలికలు యాక్టివ్గా ఇన్యాక్టివ్ అనేది అంత అబ్జర్వేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందండి.
1: అట్లనే ఇప్పుడు నడిచేటప్పుడు సరే మీరు దుస్తులు కానీ లేకపోతే షూస్ కానీ లేకపోతే నేల మీద నడవాలని అన్ని అందరూ బాగానే ఉంది. ఇట్లా కొంతమంది ఏం చేస్తారంటే నడిచేటప్పుడు చేతులు ఇట్లా ఊపుతూ ఉంటారు. ఒకటి కొంతమంది ఇట్లా అంటుంటారు నడిచేటప్పుడు ఈ చేతులు కానీ భుజాలకు కానీ పాదాల కదలికి ఎట్లా ఉండాలి అసలు?
0: కంప్లీట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనేది కిందికి నుంచి పైకి పోతుంది, మెంటల్ యాక్టివిటీస్ అనేది పైనుంచి కిందికి వస్తుంది. మనం వేసేటప్పుడు ఫస్ట్ ఈ వాకింగ్ చేసే ముందు ఏం చేయాలంటే సూర్య నమస్కార్, 12 పోస్చర్ అనేది చేయాలి వాస్తవంగా
1: ముందుగా.
0: ఎందుకు అంటే ఈ పర్సన్ యొక్క కాళ్ళు చేతులు అంటే పోస్చర్ అన్నట్టు, ఈ ఫిజికల్ పోస్చర్ సరిగా ఉందా లేదా, అంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ మేడ్ నాట్ బార్న్ అని చెప్తా ఉంటాం అన్నట్టు. కాబట్టి క్రీడాకారులు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క చేతులు కాళ్ళు సక్రమంగా ఉన్నాయా లేవా, ఎక్కడెక్కడ అనివన్నదో దానికి సంబంధించినవి కూడా కొన్ని ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనము డాక్టర్ సలహా సూచన మేరకు దాంతోపాటు మన పేరెంట్స్కు ఉన్నాయన్నీ మనకి ఇమీడియట్లీ మనకు అది దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి దాంతో పాటు ఒక కోచ్ పర్యవేక్షణ లోపలనే ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అంటే ఇది చేసేటప్పుడు పంపింగ్ అనేది ఎక్కువైతే ఉంటుంది, ఈజీగా పడిపోతూ ఉంటారు. కాబట్టి సింపుల్ టు కాంప్లెక్స్ అని చెప్తూ ఉంటాం, దీన్నే నోన్ టు అన్నోన్. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ లెర్నింగ్ బై డూయింగ్ అని చెప్తాడు జాన్ డ్యూయీ. దీంతో పాటు అంటే తేలిక అంశం నుంచి క్లిష్టమైన అంశాలు తెలిసి నుంచి తెలియని చేయాలి అని చెప్తా ఉంటాం ఈ వ్యాయామం.
1: అట్లనే ఇప్పుడు వివిధ వయసుల వారు ఉంటారు నడిచేటప్పుడు, అంటే చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలివాళ్ళు ఉంటారు, అంటే వీళ్ళు కూడా అంటే డాక్టర్ పర్యవేక్షణ అవసరం ఉన్నోళ్ళు సరే డాక్టర్ నడవడం అంటే వెళ్తారు, డాక్టర్ని సంప్రదిస్తారు, చేస్తారు. జనరల్గా నడవాలి అనుకున్నప్పుడు వీళ్ళు అంటే ఏదన్నా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందా? అందరూ ఒకటే నడక ఒకటే తిరిగి సాగిస్తే సరిపోతుంది?
0: దీన్ని ఏమంటారు అంటే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. దీన్ని ఇంకోటి క్వార్టిలెట్ ఇండెక్స్ అంటారు. అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే ఈజీగా చెప్పే సింప్టమ్స్ ఏంటంటే హైట్ని బట్టి, వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయాలని చెప్తుంటారు. కాబట్టి నీ హైట్ ఎంత ఉన్నది, నీ వెయిట్ ఎంత ఉన్నది, నీ ఏజ్ ఎంత, ఇవి తీసుకోవాలి క్రైటీరియా మెయిన్గా ఇవి అన్నట్టు. దీంతో పాటు

0: అంటే ఈ బిఎంఐ ఏంటంటే నీ హైట్ ఇన్ సెంటీమీటర్ -100 అని చెప్తారు ఒక బిఎంఐ. తర్వాత మేల్ అనేది 30 inches, ఫీమేల్ అనేది 34 inches. ఇది ఒక చిన్న బిఎంఐ. దీంతో పాటు ఇంకా 4-5 BMIs ఉంటాయి ఈజీగా. కానీ మనకు అన్ని తెలిసిన బిఎంఐ ఏంటంటే మన హైట్ని బట్టి, వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి. అంటే ఎప్పుడు కానీ మనము జంపింగ్ కానీ రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేసేటప్పుడు ఫస్ట్ లోడ్ పడేది నీస్ మీద పడుతుంటాయి. కాబట్టి హైట్ తగ్గట్టు పరిగెత్తన్నా, వాకింగ్ చేయన్నా, రన్నింగ్ చేయన్నా అనేది అంటే స్లో మూమెంట్స్ అప్పుడు, అంటే సింపుల్ టు కాంప్లెక్స్ అని ఏదైతే ఏదైతేనో తెలిసినిచ్చి తెలియని చేయాలి. తెలిసింది ఏంటి? నడక. అందులోపల బ్రిస్క్ వాకింగ్ చేసేటప్పుడు కొంత లెగ్ పెద్దగా వస్తూ ఉంటుంది కాబట్టి దాని లెగమెంట్ మీద లోడ్ పడుతూ ఉంటుంది కాబట్టి దానికి అనుసంధానంగా మనం వేయాలి, స్వింగ్ చేయాలి అన్నట్టు. అప్పుడు తెలిసిపోతూ ఉంటుంది ఓహో మనం ఎంతసేపు చేయొచ్చు అనేది. కాబట్టి కంపల్సరీ మన తాత ముత్తాతలు, మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటాం కదా, ఇవన్నీ మన మీద ఇంపాక్ట్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకునే ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సి వస్తుంది.
1: ఏదైనా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే ఒక ఫిజికల్ డైరెక్టర్ని ఏదైనా సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకొని చేస్తే మంచిది అంటున్నారు ఎక్కువ.
0: అవును, తప్పకుండా అండి. డాక్టర్ సలహా, ఆ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ కోచ్ సలహా తీసుకొని ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి.
1: అంటే వాళ్ళకు కూడా మన పరిస్థితిని వివరించాలి, నాకు ఈ పరిస్థితి ఉంది అని వివరించాలి. జనరల్ గా సాధారణంగా చేస్తే కొన్ని ఏదైనా ఇబ్బందులు ఎదురవచ్చు అంటున్నారు.
0: బ్లైండ్ గేమ్, మైండ్ గేమ్ అంటా ఉంటాను. అంటే వచ్చి మేము సాధారణంగా చూస్తూ ఉంటాం అన్నట్టు. ఆ పిల్లవాడు ఏంటంటే ఇవాళ కొత్త దుస్తులు, కొత్త షూస్ వేసుకున్నాడు కాబట్టి ఛాన్స్ పరిగెత్తా అంటాడు. అంటే ఈ మోటివేషన్ అంటాం, ఈ పరిగెత్తడు ఈ పిల్లవాడు కాదు, ఆ దుస్తులు వరకు ఇప్పుడు వేసుకోలేదు కాబట్టి ఆ దుస్తులు వేసుకున్నాక పరిగెత్తాలి ఉంటుంది. ఈ పక్కవారిని ఎవరు చూడడు, ఎవరు ఈయనకు సూచనలు సలహాలు కూడా ఇవ్వరు. పరిగెత్తినాక ఆటోమేటిక్ అతను కింద పడిపోతాడు. ఎందుకు పడ్డా అంటే నార్మల్ లోడ్, క్రస్ట్ లోడ్, ఓవర్ లోడ్ అంటాం మేము. అంటే ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు తగినంత ఆక్సిజన్ దొరికినప్పుడు తగినంత ఆక్సిజన్ మనకేమైనా తీసుకోవాలి. తర్వాత దొరకనప్పుడు, గ్రహించలేకపోయినప్పుడు, మూడు అంశాలు ఉంటాయి ఇక్కడ, నార్మల్ లోడ్, క్రస్ట్ లోడ్, ఓవర్ లోడ్. ఎప్పుడైతే గ్రహించలేకపోతున్నో అప్పుడు ఆ పిల్లవాని లోపల హార్ట్ మీద, లంగ్స్ నుంచి బాగా లోడ్ పడ్డప్పుడు ప్రెషర్ అయ్యి కింద పడిపోయే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కానీ ఒక మాస్టర్ సలహా, డాక్టర్ సూచన మేరకు మాత్రమే ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందండి.
1: అట్లనే కొంతమంది నడక చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం మంచిదండి, 5 or 4 లేచి మంచిది అంటారు. కొంతమంది ఏమో సాయంత్రం 5 or 6 చేయడం మంచిది అంటారు. జనరల్గా ఏ సమయం మనకి అనుకూలం అంటారు?
0: మన ఫాదర్స్, మన ఫోర్ ఫాదర్స్ మొట్టమొదటిసారి ఏంటంటే వాళ్ళు మార్నింగ్ లేచి వాళ్ళు కాలకృత్య కలిపేది, అంటే మంచి నిద్ర వచ్చే సమయం ఇప్పుడు ఎర్లీ అవర్స్ అంటాం. ఎందుకంటే ఆ టైం లోపల ఆక్సిజన్ అనేది వస్తూ ఉంటుంది. ఆ టైం లోపల అయిందంటే లేచి కాలకృత్యాలు అయిపోయిన తర్వాత అప్పుడు చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఈవినింగ్ ఏమైందంటే పొల్యూట్ అయ్యే స్కోప్ ఉంటుంది ఆక్సిజన్. కాబట్టి మనిషికి కావాల్సింది ఫ్రెష్ ఎయిర్, ప్యూరిఫై వాటర్, ఫ్రెష్ ఫుడ్, గుడ్ స్లీప్. ఈ 4 మాత్రమే ఆరోగ్యానికి సంబంధించింది అని చెప్తాను. హెల్త్ కాంపోనెంట్స్. తర్వాత ఫిజికల్ కాంపోనెంట్స్ ఏంటిదంటే ఒక వ్యక్తిని చూడంగానే బాడీ ఈజ్ బ్యూటిఫుల్, లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, లివింగ్ లాంగర్. ఈ 4 అంశాలు ఫిజికల్ స్ట్రక్చర్ సంబంధించింది అన్నట్టు. అంటే ఆ పిల్లవాడు ఫిజికల్ చూడంగా బాడీ చూస్తే బాగానే ఉంటుంది, ఆకారం ఆకృతి వేరు, లోపల ఉన్న ఆర్గాన్స్ ఫిజియాలజీ వేరు. కాబట్టి ఈ 2 క్రైటీరియా, ఈ 2 తీసుకున్నాకనే ఆ ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందండి.
1: సరే, ఇప్పుడు మనం ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలోనే మనం నడక మొదలు పెట్టాము అనుకుందాం. పొద్దున పూట మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే పొద్దున పూట ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి కాబట్టి నడక మంచిది అన్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నడిచేటప్పుడు వీళ్ళు ఏమన్నా తప్పులు చేసే అవకాశం ఉంటుందా, లేదా ఇంకొక విషయం పరిగడుపున అంటే ఏమీ తినకుండా చేయాల్సి ఉంటుందా, లేకపోతే ఏదన్నా కొంచెం ఏదైనా ద్రవము కడుపులో వేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంటుందా పొద్దున పూట అయినా వాకింగ్కి?
0: ఒకసారి మన పేరెంట్స్ కనుక చూసుకుంటే నైట్ పడుకునేటప్పుడు గాగ్లింగ్ చేసి వాళ్ళు పడుకునే స్పిట్ చేసి, మనం ఎవరు కానీ పడుకునేటప్పుడు బ్రష్ చేసి పడుకోవాలి. అంటే మంచి ఆక్సిజన్ లోపలికి పోవాలంటే మౌత్ అనేది నీట్గా ఉండాలని చెప్తారు, అది అందరికి తెలిసిన విషయమే. తర్వాత మార్నింగ్ లేగానే ఫస్ట్ ఏంటంటే వామ్ వాటర్, అంటే వామ్ వాటర్తో ఏమైతే టాక్సిన్స్ దాన్ని అప్లై చేస్తాం. ఎప్పుడైతే వామ్ వాటర్ తీసుకొని మనం చేస్తామో ఆ తర్వాత కాలకృత్యాలు అయిపోయినాక అంటే ఏది తీసుకోదు, ఎంప్టీ స్టమక్తోనే పోవాలి. బెటర్ ఏంటంటే హనీ దెన్ లెమన్ విత్ వామ్ వాటర్, అది దట్ ఈస్ యాంటీ యాక్సిడెంట్ అని చెప్తా ఉంటాను. ప్రమాదాలు జరగకుండా మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఎట్లా అంటామో అలాంటివి తీసుకుంటే చాలా మంచిది అని చెప్తా ఉంటాను.
1: అట్లనే ఇప్పుడు నడక చేస్తాడు, నడక జనరల్గా అంటే వయసును బట్టి మనం ఇంతసేపు నడవడం మంచిదా దాన్ని మీరు నిర్ణయిస్తారా ఎట్లా? అంటే 30 నడక సరిపోతుంది అంటారా, లేకపోతే 15 సరిపోతుందా, అంటే వ్యక్తిని బట్టి నిర్ణయిస్తారా, లేకపోతే ఏ వ్యక్తికైనా ఇంతసేపు నడిస్తేనే మనం దీనికి సంబంధించి ఉపయోగపడుతుంది అని అంటారు?
0: ఇది ఫిజియాలజీ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ ఫుడ్ అండ్

న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పటి ఉన్న పిల్లలు నేను చాలామంది చూస్తూ ఉంటా. ఆ పిల్లలు అంటే మొబైల్ పట్టుకుంటారు, దట్ ఈస్ డిజిటల్, దెన్ ఫిజికల్కి వస్తారు అన్నట్టు. అయితే ఇంతవరకు ఎప్పుడు ఆ పిల్లవాడు గ్రౌండ్లో ఆడిన సంఘటనలు కనిపించేది, కానీ వాళ్ళందరూ చూడంగా ఉత్సాహంగా ఆడుతూ ఉంటాడు. ఆడిన తర్వాత ఏమైందంటే ఆ పిల్లవాడు ఆటోమేటిక్గా పడిపోతాడు అన్నట్టు. అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి పిల్లవానికి. అంటే నేను ఒకటే అన్న, ఇప్పుడు సింపుల్ టు కాంప్లెక్స్, తేలిక నుంచి క్లిష్టమైనది చెప్పాలి. కాబట్టి తేలిక అంశం ఏంటిదంటే నడక, ఆరోగ్యం కోసం నడిచే నడక వేరు. అంటే నేను ఇప్పుడు ఏదైతే అన్నానో స్పైన్ నిటారుగా ఉండాలి, స్వింగ్ చేయాలి, ఆ తర్వాత కాళ్ళు చేతులు ఏంటంటే లెఫ్ట్కు రైట్, రైట్కు లెఫ్ట్ అని చెప్తా ఉంటాం, ఆ విధంగా నడవాలి. అది మనము ఇష్టంగా నడవాలి, కష్టంగా నడవద్దు. ఫిజియాలజీ, మన నువ్వు ఎంతసేపు నడుస్తానో మనము లోపల ఉన్న ఫిజియాలజీ సిస్టమే మనకు చెప్తా ఉంటుంది, ఆగు ఆగు సరిపోయింది, నీ ఎండ్యూరెన్స్ అనేది అయిపోయింది అని చెప్తాట. కాబట్టి మన బాడీ మనకు చెప్తా ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ ఎట్లా వస్తాయంటే మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. కాబట్టి ఎప్పుడు కానీ మంచి ఫీమేల్, మంచి మేల్ వీళ్ళ ఉంటారు చూడండి, అంటే వీళ్ళు వాళ్ళ జెనెటిక్ ఫ్యాక్టర్స్తోనే ఈ పిల్ల వాళ్ళ యొక్క స్పోర్ట్స్మెన్స్ అనేది తయారు

0: లోపల ఉన్న ఫిజియాలజీ సిస్టమే మనకు చెప్తా ఉంటుంది, ఆగు ఆగు సరిపోయింది, నీ ఎండ్యూరెన్స్ అనేది అయిపోయింది అని చెప్తాట. కాబట్టి మన బాడీ మనకు చెప్తా ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ ఎట్లా వస్తాయంటే మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. కాబట్టి ఎప్పుడు కానీ మంచి ఫీమేల్ మంచి మేల్ వీళ్ళ ఉంటారు చూడండి, అంటే వీళ్ళు వాళ్ళ జెనెటిక్ ఫ్యాక్టర్స్తోనే ఈ పిల్ల వాళ్ళ యొక్క స్పోర్ట్స్ మెన్స్ అనేది తయారవుతూ ఉంటారని చెప్తా ఉంటాం మేము.
1: అంటే ఇప్పుడు నడక చేసి వచ్చిన తర్వాత మనం వెంటనే ఏదన్నా తినటం కానీ ఏదైనా చేయొచ్చు అండి?
0: సుమారుగా ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు అనే సమయం, ఎందుకంటే ఎప్పుడైతే స్వెటింగ్ వస్తుంది నడక చేసినప్పుడు, స్వెటింగ్ ఎందుకు వస్తుంది అంటే కార్డియో న్యూరో మస్క్యులర్ ఈ మూడు సిస్టమ్స్ ఇంటర్నల్గా ఎగ్జైట్ చేసినప్పుడు స్వెటింగ్ వస్తుంది. ఇది మంచిది. ఇది ఎప్పుడైతే స్వెటింగ్ రావాలి, స్వెటింగ్ మన పైనే డ్రై అయిపోవాలి. అంటే మెటబాలిజం, ఎనబాలిజం, కెటబాలిజం అంటాం, మనం తీసుకున్న ఆహారము తీసుకోవాలి, అది బర్న్ కావాలి, తర్వాత మళ్ళీ ఫంక్షనింగ్ చేయాలి. ఇవన్నీ మనకు తెలుసు. మనం ఏం చేస్తామంటే చాలామంది అది బర్న్ కాదు క్యాలరీస్, దెన్ ఎక్సెస్ తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు ఉన్న పిల్లలు చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే క్యాలరీస్ అనేటివి బర్న్ అయితే లేవు, దాని తగ్గట్టు వర్క్ కూడా చేస్తలేరు, కానీ ఎక్సెస్ అవుతాను, దానితోనే ఒబేసిటీ అంటారు. అంటే ఇక్కడ వాపు వేరు కన్న వేరు. ఇప్పుడున్న పిల్లలు యూత్ అంతా ఈ వాపు నుంచి కన్న అనుకుంటుంటారు. మేము ఫిట్ బాడీస్ డిఫరెంట్, ఫ్యాట్ బాడీస్ డిఫరెంట్, ఎక్సర్సైజ్ ఫర్ ఫిట్ నాట్ ఫ్యాట్ అని చెప్తా ఉంటాం.
1: అట్లనే ఇప్పుడు సరే మీరు ఎవరన్నా మీ దగ్గరికి ఒక ఫిజికల్ ట్రైనర్ దగ్గరకు వచ్చి నడకకి గురించి ఒక సలహా తీసుకున్నాడు అనుకుందాం, సరే అతను మీరు ఆరోగ్య పరిస్థితిని బట్టి అతనికి మీరు సలహా చెప్తారు. చెప్పినప్పుడు జనరల్గా ఈ నడకలో అంటే కొంతమంది స్లోగా నడిస్తే మంచిది అంటుంటారు, కొంతమంది అడుగులు వేగంగా వేయాలి గట్టిగా వేయాలి అంటారు, కొంతమంది ఇదంటారు, అంటే ఏదైతే బాగుంటుంది అని అంటారు మీరు?
0: నడక వేరు, ఆరోగ్యం కోసం నడిచి నడక వేరు, వాకింగ్ ఫర్ హెల్త్, జాగింగ్ ఫర్ ఫిట్నెస్, రన్నింగ్ ఫర్ కాంపిటీషన్. మనం ఎక్కడైతే నడుస్తూ ఉంటామో ఆ నడిచే ట్రాక్ కూడా ఏంటంటే ఇప్పుడు అన్ని సింథటిక్ ఉన్నది, అంతకుముందు ఏంటంటే ఆ 4 లేయర్స్ ఉంటాయి అన్నట్టు. ఆ 4 లేయర్స్ పైన నడుస్తుంటే కొంచెం స్ప్రింగ్ స్పాంజ్ యాక్షన్ వస్తుంటుంది. సపోజ్ నా బాడీ, నేను 70 కేజెస్ ఉన్నాండి, నేను 2 కాళ్ళు కింద పెట్టినప్పుడు 35-35 ఉంటుంది బాడీ వెయిట్, ఒక కాలు పైకి లేపినప్పుడు 70 పడుతూ ఉంటుంది. ఇట్లా క్యాల్కులేషన్ వేసి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అంటే ఎప్పుడు కానీ సింపుల్ టు కాంప్లెక్స్ అంటే తేలిక అంశం నుంచి క్లిష్టమైన చెప్పాలి. వాకింగ్ ఇష్టంగా చేస్తాడా లేదా, చేసేటప్పుడు చేతులు దానికి అనుసంధానంగా కాళ్ళు కూడా స్వింగ్ కావాలి. ఆ తర్వాత ఇతను ఎంత సుమారుగా కనీసం ఒక 45 నిమిషాలు ఇష్టంగా నడవాలి ఇప్పుడున్న. అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఇండియా ఈజ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ వరల్డ్ డయాబెటీస్ సెంటర్ అని చెప్తాడు ముందు మున్ముందు. అంటే ఎందుకు ఇట్లా అంటున్నాం అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ కురబడింది. ఎందుకు కురబడింది అంటే ప్రతిరోజు పిల్లవాడు ఫిజికల్ యాక్టివిటీస్ అనేది తగ్గించి మెంటల్ యాక్టివిటీస్ చేస్తాడు, దీనివల్ల రివర్స్ అవుతా ఉన్నది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ అనేది కంపల్సరీ చేయాలి. నీ శరీరాన్ని కష్టపెట్టు, అది నిన్ను సుఖపెడుతుంది, దాన్ని సుఖపెడుతుంది నిన్ను కష్టపెడుతుంది అని మనం పూర్వీకులు అనేది అన్నాడు. కాబట్టి శరీరం అనేది కష్టపెట్టాలి అని చెప్తాడు.
1: అంటే మీరు నడిచేటప్పుడు ఇట్లా షూస్ కానీ మట్టి నేల మీద నడవాలని అన్నట్టున్నారు. అయితే మామూలుగా ఈ షూస్ లేకుండా సాధారణ నడక నడిస్తే మంచిది కదండి?
0: అంటే ఇప్పుడు బయట యాక్చువల్గా ఏంటంటే బేర్ ఫుట్తో నడవచ్చు, కానీ అక్కడ చీకిపోయిన మూలలు ఆ తర్వాత గాజు పెంకలు ఉంటాయి, సున్నితమే అది. అది ఎందుకు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, కాబట్టి షూ వేసుకోవడం బెటర్. అదే మనము ట్రాక్ పైన ఉంటుంది అంట సింథటిక్ ఆస్ట్రోటర్ఫ్, వాటిపైన నడిచినా ఏం కాదు, కానీ అట్లాంటివి మన దగ్గర ఎక్కడ లేవు. కాబట్టి కంపల్సరీ ఏంటంటే షూ వేసుకోవాలి. ఆ షూ తగ్గట్టే మనము హీల్ బాల్ టో అంటే స్పైన్ షుడ్ బి స్ట్రేట్ అని చెప్తా ఉంటాము. నిటారుగా ఉండాలి స్పైన్. నిటారుగా ఉన్నాడు ఒక వ్యక్తి అంటే స్పైన్ అతను ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్తా ఉంటుంది. ఆ నిటారుగా లేకుండా స్పైన్ వంగింది అంటే బై బర్త్ గూనై ఉండాలి లేదా డిసీజ్ అని ఉండాలని తెలిసిపోతుంది. దట్ ఈస్ ఎక్స్టర్నల్ పోస్చర్ అని చెప్తా ఉంటాం.
1: అట్లనే ఇప్పుడు నడక చేసేటప్పుడు ఇష్టంగా చేయాలని అన్నారు ఇందాక. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏదో నడక చేయాలి, పొద్దున్నే పోయి ఏదో చేస్తే హార్ట్ అటాకులు రావు ఇట్లాంటి అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే సెల్ ఫోన్లు ఏదో పాట పెట్టుకొని నడుస్తుంటారు కొంతమంది. కొంతమంది ఏంటంటే ఈ పక్కన నలుగురిని కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటూ నడుస్తుంటారు. అంటే ఇవి మంచిదంటారా, లేకపోతే ఈ నడక చేసేటప్పుడు ఏమన్నా ఇంకా ఏమైనా జాగ్రత్తలు పాటించాలా?
0: నడక అనే ఎందుకు నడవాలంటే ఎడ్రినల్ గ్లాండ్ ఫంక్షనింగ్ వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇది అందరూ తెలిసిన విషయం. అంటే ప్రతి వ్యక్తి, జపాన్ వాళ్ళు మొన్న రీసెర్చ్ పేపర్ సబ్మిషన్ చేసినప్పుడు నేను చదివినప్పుడు ఏంటంటే 5 సార్లు నవ్వాలి

0: అని చెప్తాడు. అది ఇంటర్నల్ ఈజ్ డిఫరెంట్, ఎక్స్టర్నల్ డిఫరెంట్. మన ఉల్లిగడ్డలు తరిగినప్పుడు కూడా మన కంటి నుంచి నీరు వస్తుంటుంది, దట్ ఈజ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే హృదయపూర్వకంగా నవ్వడం కూడా హృదయపూర్వకంగా నవ్వాలి. ఇక్కడ వాకింగ్ చేసేటప్పుడు ఇష్టంగా చేయాలి. అంటే మనకు ఇష్టమైన వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా, వారితో నడిస్తే ఏమాత్రం పెయిన్ స్ట్రెయిన్ అనేది ఏమాత్రం తెలియకుండా చేయాలి. ఎందుకంటే జనరల్గా ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు ఎట్లుంటామంటే, వాడికి రాగానే ఇవాళ ఫిజికల్ యాక్టివిటీస్, ఇవాళ రాత్రి బాగా తిన్నా కాబట్టి పొద్దున వస్తానా, ఆ తర్వాత పొద్దున వచ్చిన కాబట్టి నేను మళ్ళీ బాగానే ఉన్నా, ఆ తర్వాత సాయంత్రం పూట మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే, నేను పొద్దున బాగా ఫిజికల్ యాక్టివ్ చేసినా కాబట్టి సాయంత్రం నాకు ఏం కాదు కదా అని మళ్ళీ ఆడిగిపోతారు అన్నట్టు. ఆ తర్వాత ఎక్సర్సైజ్ అనుకున్నది అనకంటే ఎక్సర్సైజ్ తీసుకుంటారు. ఆ తర్వాత రాత్రి పడుకున్న తిన్న తర్వాత మళ్ళీ పొద్దున గుర్తుకొస్తారు, నేను నిన్న రాత్రి సాయంత్రం ఎక్కువ తీసుకున్నా కాబట్టి డైట్ మళ్ళీ పొద్దున ఎక్కువ చేయాలని. ఇవన్నీ ఏంటంటే మనకు రోజు నిత్య నిజ రూపంలో అన్నీ చూస్తూనే ఉంటాం. బట్ ఇక్కడ ప్రోటీన్ ఫుడ్, తర్వాత కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, సాల్ట్స్ అంటాం. అంటే మనము మన జీర్ణాశయం రౌండ్గా ఉన్నది అని అనుకున్నప్పుడు నిలువుగీత అడ్డంగీత గీస్తే ఏమవుతుందంటే 1, 2, 3, 4 అవుతుందండి. ఆ 1, 2, 3, 1, 2 అనేది ఫుడ్ అని చెప్తాము. 1, 2 ఫుడ్ తీసుకున్నాక 3 అనేది వాటర్ కోసము, 4 అనేది ఎయిర్ కోసం ఉంచాలి. మనమేం చేస్తామంటే ఆ 4 నింపుతాం అన్నట్టు. అయితే ఇవన్నీ ఎప్పుడు అంటే ఫిజికల్ యాక్టివిటీస్ని బట్టి ఎంత క్యాలరీస్ బర్న్ అవుతానాయి, ఎంత తీసుకోవాలి, దాన్ని నార్మల్ న్యూట్రల్ చేయాలి. ఎక్సెస్ ఎప్పుడు తీసుకోవాలంటే హెవీ లోడ్ మన మీద పడ్డప్పుడు మాత్రమే ఎక్సెస్ తీసుకోవాలి. అది వల్ల ప్రోటీన్ ఫుడ్ ఉండాలని చెప్తుంటాం అన్నట్టు.
1: అట్లాంటి ఇప్పుడు ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, వృద్ధులు, అట్లాంటి ఇప్పుడు గర్భిణీ స్త్రీలు, వీళ్ళకి కూడా ఇట్లా నడక మంచిది అంటారా?
0: మూమెంట్ ఎడ్యుకేషన్ అంటారండి దీన్ని. ఎడ్యుకేషన్ ఫర్ నాలెడ్జ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫర్ బిహేవియర్ నాలెడ్జ్. అంటే బిహేవియర్ అంటే అంటే ఫిజికల్, మెంటల్, సోషల్, ఎమోషనల్, శారీరక, మానసిక, సాంఘిక ఉద్వేగ, ఈ 4 రీతులను అదుపులో ఉంచి సంపూర్ణ మూర్తిమత్వంగా గల వ్యక్తిగా తీర్చిదిద్దడమే వ్యాయామ విద్య. అంటే ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్ లోపల మా అమ్మ నన్ను నేను నార్మల్ డెలివరీతో నేను ప్రసవించినాను, మా అన్న మా చెల్లెమ్మ. ఇప్పటివాళ్ళు ఎందుకు అని అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ కొరబడింది అంతే తప్ప, ఏ ప్రాణి ఏ జంతువు కానీ అది ఆటోమేటిక్గా అది దేవుడిచ్చిన గిఫ్ట్ అని చెప్తుంటాం, ఆటోమేటిక్గా అది డెలివర్ కావాల్సిందే. కానీ మనం ఏంటంటే ప్యానిక్, మనం ఈ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీకి ఇబ్బందులు అనేటి సున్నితంగా అయిపోవాలి ఎందుకు అనేది, రిస్క్ లేకుండా పనులు చేస్తూ ఉంటారు కాబట్టి. అంటే నో పెయిన్ వితౌట్ నో గెయిన్ అని చెప్తూ ఉంటారు కాబట్టి, మనం ఎప్పుడు కానీ కొంచెం శ్రమ అనేది ఉండాలి, అప్పుడు ఫలితం వస్తూ ఉంటుంది. మనోళ్ళందరూ అంటే శ్రమ లేకుండా ఫలితం రావాలి అని చూస్తాం, నువ్వు అట్లా ఉండద్దు అని చెప్తూ ఉంటాం. కాబట్టి ప్రతి గర్భిణీ స్త్రీ కూడా చిన్నగా చిన్న చిన్నగా స్టెప్స్ చేస్తుంటే వాళ్ళు ఈజీగా, చాలామంది నేను చూసిన నార్మల్ డెలివరీస్ రూరల్ ఏరియాస్ ఉన్న చాలామంది నార్మల్ డెలివరీ ఈజీగా, వాళ్ళు నార్మల్ డెలివరీ అయిపోతారు, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ థర్డ్ డే మళ్ళీ యాక్టివిటీగా యాజ్ యూజువల్గా వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మన దగ్గర ఏంటంటే చిన్నప్పటి నుంచి పెంచడము, ఆ పరిసరాలు, వాళ్ళ పరిసరాలతో పాటు వాళ్ళ తీరుమున ఆహార అలవాట్లు, వాళ్ళ రొటీన్, డైలీ లైఫ్ లోపల ఇవన్నీ చూసి కష్టం ఎందుకు అనే దానిపైన. కాబట్టి ఎప్పుడు కానీ ఏ పని చేసినా ఇష్టంగా కష్టపడి చేయాలి అని మేము చెప్తాంటామండి.
1: చాలా సంతోషం అండి. మరి చివరగా ఈ నడకకు సంబంధించి ఇంకా ముఖ్యమైన విషయాలు ఏమన్నా ఉన్నాయంటారా?
0: స్వామి వివేకానందుడు చెప్తాడు, బిల్ట్ స్టేడియాస్ నాట్ హాస్పిటల్స్. అంటే ఎక్కడైతే స్టేడియాలు ఉంటాయో, ఎక్కడైతే క్రీడా మైదానాలు ఉంటాయో అక్కడ అందరూ ఆటలు ఆడతారు. ఎవరైతే ఆటలు ఆడతారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. దీన్ని బిఫోర్ క్రైస్ట్ గౌతమ బుద్ధుడు చెప్తాడు. ఏంటి అంటే ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే ఆరోగ్యవంతుడు అని చెప్తాడు. కాబట్టి హిట్లర్ ఆయన కూడా అంటాడు, ఏ వీక్ చైల్డ్ ఈజ్ ఏ వీక్ బ్రిక్ ఇన్ ద వాల్ ఆఫ్ ద నేషన్. బలహీనమైన వ్యక్తి బలహీనమైన ఇటుకతో సమానము నిర్మాణం లోపల. కాబట్టి జాన్ బ్రూటస్ వాట్సన్ ఏమిటి అంటే, ఆరోగ్యవంతమైన వ్యక్తి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తాడు. లాస్ట్ ఏంటంటే ద మెయిన్ మోట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏంటిదంటే, క్యాచ్ దమ్ యంగ్, టీచ్ దెమ్ రైట్. అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, సంఘం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని హెల్తీ పీపుల్ కాన్స్టిట్యూట్ హెల్తీ నేషన్, ఆరోగ్యవంతమైన వ్యక్తి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తాడు అని నేను చెప్పదలుచుకున్నాను.
1: చాలా సంతోషం అండి. మరి మీరు నడకకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలను తెలియజేశారు. మరి శ్రోతలు కూడా వీటి పట్ల అవగాహన పెంచుకొని ఏదో మేము చేస్తున్నాము అనుకోకుండా, మీరన్నట్టు ఒక డాక్టర్ని కానీ ఒక ఫిజికల్ ట్రైనర్ని కానీ సంప్రదించి, అంటే వాళ్ళ సూచనల్ని గనక అనుసరించి గనక ఇతను నడక సాగించినట్లయితే ఎన్నో ఉత్తమమైన ఫలితాలను సాధించవచ్చని మీరు చెప్పిన మాటలను బట్టి తెలుస్తుంది. మరి చాలా చక్కటి విషయాలు మా శ్రోతలకు అందించారు. మీకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాం. నమస్కారం.
0: నమస్కారం. నమస్కారం.

0: మీరింతవరకు నడక ఆరోగ్యానికి మొదటి మెట్టు ఈ అంశంపై కాకతీయ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ వై సురేందర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: నాన్న, కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
4: అమలు,
3: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
4: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయిండొచ్చు.
5: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
3: ఎక్కడికి?
5: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
3: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
8: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
9: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. ముందుగా రుద్రవీణ, ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం ఇళయరాజా.

మీరు ఇంతవరకు ఉదయతరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు, శాస్త్ర సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్ర సంగీతం వింటారో

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో

ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాలలో మార్నింగ్ న్యూస్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 7382922899. కార్యక్రమంలో ముందుగా ప్రాణ స్నేహితులు, ఈ చిత్రం కోసం పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నవారు సంగారెడ్డి జిల్లా అతనూరు మండల్ సిద్ధుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజేశ్వర్, విక్కీ, లక్ష్మి, దుర్గయ్య, లావణ్య, కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, వారందరి కోసం ఈ పాట

0: ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ప్రేమలో పవని కళ్యాణ్ ఈ చిత్రంలో నుండి తలిమంచులోన కేజే ఎస్తాస్ పడిన పాటని మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నవారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్వేత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి, చరణ్, చాణిక్య వీరందరి కోసం ఈ పాట.

0: దానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ప్రేమలో పవనే కళ్యాణ్ ఈ చిత్రంలో నుండి తలిమంచులోన కేజేఎస్దాస్ పడిన పాటని మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న వారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్వేత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి, చరణ్, చాణిక్య వీరందరి కోసం ఈ పాఠం.

0: ఈవేళ పార్టీ కావాలంతే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఏది నీ కార్డు పిన్? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
2: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్.
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: కార్యక్రమంలో ఇప్పుడు ఊయల ఈ చిత్రం నుంచి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న వారు ఏనుగల్లు నుండి పెండ్యాల భాగ్యలక్ష్మి, సత్యనారాయణ, గట్ల రాధిక, రవి, తాళ్ల నర్మద, సురేష్, మలుగురి శ్రీ, నవ్య ప్రమోద్, సరస్వతి, విశ్వనాథం, కావ్య, సుమన్, వీరందరి కోరిక మేరకు ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో, మనోరంజన్ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు గంగోత్రి ఈ చిత్రం నుంచి పాట మా కోసం వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం యాటకార్లపల్లి గ్రామం నుండి పరశురాములు, రేణుక, సమత, భారతమ్మ, టింకు, ఖుషి మరియు వారి మిత్రబృందం వారందరి కోసం ఈ పాట

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇప్పుడు వినండి, నేనున్నాను ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కేశవాపురం గ్రామం నుండి భువనగిరి శంకర్, భాగ్య, సమత, పరశురాములు, రేణుక, మమత, సాంబరాజు, గణేష్, అనన్య మరియు వారి కుటుంబ సభ్యులు వారందరి కోసం ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలు హలో, మన నందిని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుండి కోరుతున్నారు, జయం మనదేరా ఈ చిత్రం నుంచి పాట మా కోసం వినిపించండి. గట్ల వెంకటేష్, స్వరూప, అశ్వేత్, మణదీప్, గుణశంకరయ్య, బొట్టుపల్లి సత్యనారాయణ, కోలటి సుధాకర్, వీరందరి కోసం ఈ పాట.

0: తాతయ్య, ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: సంఘర్షణ ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, మేడ్చల జిల్లా కీసరమండలం దోమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, వారందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: విచిత్ర సోదరులు, ఈ చిత్రం నుంచి పాట మాకోసం వినిపించనట్టు కోరుతున్న శ్రోతలు, రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరందరి కోసం ఈ పాట.
3: చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: పెద్దన్నయ్య, ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించగలరు అంటూ కోరుతున్నవారు హనుమాన్ బజార్ నెక్కొండ నుండి ముత్తోజు లింగమూర్తి, సరోజన శ్రీధర్, సౌమ్య.

0: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగుల తామరా బురద పుల్ల
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: మంగమ శబదం ఈ చిత్రం నుంచి పాట కోరుతున్న వారు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: అల్లుడు గారు ఈ చిత్రం నుంచి పాట కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్, అశ్విని, ఆనంద్, వీరందరి కోసం ఈ పాట.

హలో మనోరంజన కార్యక్రమంలో చివరిగా స్వాతి కిరణం ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న వారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నల రేణుక, బాలాజీ, బద్రీహరిణి, లోకేష్, సాయికృప వీరి కోసం ఈ పాట.

0: మీరు ఇంతవరకు హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీకితల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9:30. చిన్నారి లోకం ఈనాటి చిన్నపిల్లల కార్యక్రమంలో SRGHS హై స్కూల్ స్నేహనగర్ హన్మకొండ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు అంజనా శ్రేష్ఠ. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు చిన్నారి లోకం కార్యక్రమంలో SRGHS స్నేహానగర్ హన్మకొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం మీరు వింటున్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా 6వ తరగతి నుండి హరిణి సరస్వతి శ్లోకముతో మొదలు పెట్టడానికి రాబోతుంది.
2: సరస్వతి ద్వయం దుష్ట్యా

0: त्रिसन्ध्यम्यः पठन्नरः सर्वसिद्धीकरितस्य प्रसन्नपरमेश्वरी सामेव सतु जिह्वग्रे ब्रह्मरूपां सरस्वती ॐ शान्ति शान्ति शान्तिः।
1: చక్కగా చదువుల తల్లిని తలుచుకున్నాము. ఇప్పుడు తారంగం తారంగం అంటూ రాబో చిన్నారి 1వ తరగతి నుండి విశ్వక్ భరద్వాజ్.
2: తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం ఏనోనాద తారంగం వెంకటరమణ తారంగం చిన్ని కృష్ణ తారంగం.
1: చిన్ని కృష్ణుడు అంటే అందరికీ ఇష్టం, చాలా బాగుంది. తరువాత ఉప్పు కప్పు రంబు అంటూ వేమన పద్యాన్ని శ్రోతలకు వినిపించడానికి రాబో చిన్నారి 1వ తరగతి నుండి సైనికాద్య.
2: ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరయ పురుషులందు పుణ్య పురుషులే వేరయ విశ్వదాభిరామ వినురవేమ.
1: మంచి విజ్ఞానాన్ని అందించేవి పద్యాలు, చాలా బాగుంది. తరువాత పక్షములు తిదులు వినిపించడానికి రాబో చిన్నారి 2వ తరగతి నుండి రిత్విక్.
2: పాగ్యమీ విదియా తదియా చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేక అమావాస్య.
1: చాలా బాగా చెప్పావు రిత్విక్. తరువాత చెట్టు మీద కాకమ్మ అంటూ శ్రోతలందరికీ పాటను వినిపించబో చిన్నారి 1వ తరగతి నుండి అశ్విత్ మిత్రన్.
2: చెట్టు మీద కాకమ్మ కావు కావు కావు, కొమ్మ మీద కోయిలమ్మ కూ కూ కూ, ఉట్టి మీద పిల్లి పిల్లి మ్యా మ్యా మ్యా, వీధిలో కుక్క పిల్ల బో బో బో, లోయలో బుల్లి పాప క్యార్ క్యార్ క్యార్.
1: కోయిలలా చక్కగా పాడావు. తరువాత వీర సైనిక విజయోస్తు అంటూ శ్రోతలకు వినిపించడానికి రాబో చిన్నారి 3వ తరగతి నుండి ప్రసన్న.
3: వీర సైనిక విజయోస్తు, ధీర నాయక విజయోస్తు, దేశ ప్రద్రతే నీ గమ్యం, మన జాతి లక్షణే నీ లక్ష్యం, సరిహద్దులలో కొల్మ సింహమై కొట్లాయి గెలిపించు. వీర సైనిక విజయోస్తు, ధీర నాయక విజయోస్తు.
1: సైనికుల గొప్పతనాన్ని బాగా చెప్పావు. తరువాత పొడుపు కథలతో అలరించడానికి రాబో చిన్నారులు 2వ తరగతి నుండి సల్మా హృషిక.
4: తెల్లని పొలంలో నల్లటి గింజలు చేతితో చల్లుతారు, నోటితో ఎరుతారు, ఏమిటది చెప్పు.
5: పుస్తకం. సరైన సమాధానం. మింతింద బండి, ఇంపకట్ల బండి, తొక్కితే నా బండి తొమ్మై అమరలు పోతుంది, ఏమిటది చెప్పు.
6: సైకిల్.
5: సరైన సమాధానం. ఆకాశంలో చెట్టు, చెట్టు నిండా పూలు, ఎంత కొట్టిన రాలవు, ఏమిటది చెప్పు.
6: నక్షత్రాలు.
5: సరైన సమాధానం. గొడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చబోయేవారికి వడ్డించే బొమ్మ, ఏమిటది చెప్పు.
6: తేలు.
5: సరైన సమాధానం. ధన్యవాదములు.
1: పొడుపు కథలతో శ్రోతలందరికీ ఉల్లాసాన్ని కలిగించారు. తరువాత బన్నీ అంటే తెలుసా అంటూ అందరిని ఆలోచింపచేయడానికి రాబో చిన్నారి 1వ తరగతి నుండి సాన్విక.
7: బన్నీ అంటే తెలుసా? బన్నీ అంటే బొమ్మ, మెత్తని మెత్తని బొమ్మ, పొంగామూతి బొమ్మ, పాల్పోసి నీల్పోసి పక్క మీద మజ్జ పెడితే మజ్జుంది బొమ్మ, పిల్లలు అల్ల శేఖాన్ని.
1: అందరికీ బన్నీ అంటే బొమ్మ అని తెలిసింది. తరువాత చక్కని ఆణిముత్యం లాంటి పద్యము భావము శ్రోతలందరికీ వినిపించడానికి రాబో చిన్నారులు 3వ తరగతి నుండి పర్విత అనన్య.
8: కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిపురుల, లలిత సుగుణ జాల తెలుగు బాల.
9: దీని యొక్క భావం తల్లిదండ్రులు దైవంతో సమానం కనుక తల్లి మనసుకు బాధ తండ్రి పనులకు నష్టాన్ని కలిగించరాదు. ధన్యవాదము.

0: తల్లిదండ్రులను ఎంత గొప్పగా చూసుకోవాలో అంత గొప్పగా చెప్పారు. తరువాత శ్రోతలకు వినిపించడానికి మంచి సూక్తితో రాబో చిన్నారి 3వ తరగతి నుండి ఆద్యారెడ్డి.
1: నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుంది. ఇది స్వామి వివేకానంద చెప్పారు.
0: జీవితంలో మనం తెలుసుకునే మంచి సూక్తిని అందించావు. తరువాత వచ్చిందండి వచ్చింది అంటూ శ్రోతలను పులకరింప చేయడానికి వర్షం పాటతో రాబో చిన్నారి 3వ తరగతి నుండి మోక్షితశ్రీ.
2: వచ్చిందండి వచ్చింది, జోరుగా వర్షం వచ్చింది, నింగి నేళ్లను కలిపింది, పిల్ల పాపని పిలిచింది, భూమి పుట్ట తడిపింది, వాగు వంక పారింది, నేలకు తప్పిక తీర్చింది, ఎండల వేడిని ఆపింది, బావిలు నదులు చేరింది, టాగే నీటి కూర్చింది, డ్యాములన్నిటి నింపింది, కరెంటు పోతకు తీర్చింది, పొలాన్ని హలాన్ని కలిపింది, పంటల పైరులని

0: కలిపింది, పిల్ల పాపని పిలిచింది, భూమి పుట్ట తడిపింది, వాగు వంక పారింది, నేలకు తప్పిక తీర్చింది, ఎండల వేడిని ఆపింది, బావిలు నదులు చేరింది, టాగే నీటి కూర్చింది, డ్యాములన్నిటి నింపింది, కరెంటు పోతకు తీర్చింది, పొలాన్ని హలాన్ని కలిపింది, పంటల పైరులనిచ్చింది, కూలీనాలి పెంచింది, అందరి ఆకలి బాసింది, జీవన గంగ నిలిచింది, భావితరాలకు మెలిగింది. ధన్యవాదములు.
1: ఆహా, వర్షం పాట వింటుంటే ఆ మట్టి వాసన గుర్తొస్తుంది. తరువాత రామయ్య రాబందు అనే మంచి రీత కథతో రాబో చిన్నారి 2వ తరగతి నుండి రిషిక.
2: రామయ్య రాబందు కథ. రామయ్య పొలం దున్నడానికి వెళ్ళి అక్కడ వలలు చిక్కుకున్న రాబందుని చూసి జాలితో దాన్ని వదిలేశాడు. ఆ తర్వాత రామయ్య భోజనం తర్వాత అలసటగా ఉండి ఒక పాతగోడ పక్కన నిద్రించాడు. ఆ పాతగోడ తెర్రలో ఒక పాము రామయ్యను కాటు వేయడం చూసి గమనించిన రాబందు తను ఒక్కసారిగా కాళ్ళతో తన్నుక పోయింది. ఈ అలజటికి నిద్రలేచిన రామయ్య రాబందు చేసిన సాయానికి ఆశ్చర్యపడ్డాడు. ఈ కథ నీతి ఒక మంచి పని మరొక మంచి పనికి ప్రోత్సహిస్తుంది. ధన్యవాదములు.
1: ఈ నీతి కథ ద్వారా ఇతరులకు సహాయం చేస్తే మనకు కూడా మంచి జరుగుతుందని బాగా చెప్పావు. తరువాత శ్రోతలందరికీ వినిపించడానికి దేశభక్తి గీతంతో రాబో చిన్నారులు 6వ తరగతి నుండి లక్ష్మీ సహస్ర కీర్తిక.

0: కోసం అని ఆలోచించకుండా దేశం కోసం వారు చేసిన కృషి చెప్పరానిది. తరువాత శ్రోతలను కడుపుబ్బా నవ్వించడానికి ఎక్కాల హాస్య నాటికతో రాబో చిన్నారులు 5-6 తరగతుల నుండి ఎం ఆదిత్య, లోహిత్, కె ఆదిత్య.
1: నమస్కారం గురుగారు.
2: నమస్కారం, కూర్చోండి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఎక్కాలు అడుగుతాను. మొదటిగా నానా మార్కండేయ శాస్త్రి, నువ్వు 2వ ఎక్కం చెప్పు.

0: మూడో ఎక్కాను, ముహూర్తం చాలా బాగుందండి.
1: అరే చాలరా శాస్త్రి, ఆపరాని ఎక్కాల మంత్రాలు. అరే మలేష్, నువ్వు ఐదో ఎక్కని చెప్పు.
2: ఐదో ఒక్కట్లు ఐదో, ఐదు రెండు పది, ఐదు ముళ్ళ పదిహేను, ఐదు నెల ఇరవై, ఐదు ఐదుల ఇరవై ఐదు, ఐదు ఆరుల ముప్పై, ఐదు ఏడుల ముప్పై ఐదు, ఐదు ఎనిమిది నలభై, ఐదు తొమ్మిదిల ఐదు తొమ్మిదిల ఐదు తొమ్మిది నలభై ఐదు, ఐదు పదిల యాభై, యాభై యాభై యాభై యాభై.
1: అరే మలే షాపురాని డప్పుల ధరువు. అరే నాయనల్లారా, నా ఒక చెవిలో మంత్రాలతో, నా మరో చెవిలో డప్పుల శబ్దాలతో నా రెండు చెవులు వినిపిస్తలేవురా. ఆ పండ్రామి ఎక్కాల మంత్రాలు చాలురా చాలు. ధన్యవాదములు.
3: అందరినీ నవ్వులతో ముంచెత్తారు. తర్వాత మంచి మాటలు వినిపించడానికి రాబో చిన్నారి 6వ తరగతి నుండి సంశ్రిత శ్రేష్ట.
4: నా తోటి విద్యార్థిని విద్యార్థులకు నేను కొన్ని మంచి మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. అలాగే మన జీవితంలో పాటించాలని కూడా ఆశిస్తున్నాను. ఆలోచించండి, అమ్మా నాన్న సంతోషించేలా ఆలోచించండి, కొత్త ఆవిష్కరణలు చేసేలా ఆలోచించండి, సమాజం

0: గుర్తించేలా ఆలోచించండి. పల్లె పట్టణ నగర ప్రగతికి పాటుపడేలా ఆలోచించండి. దేశం గర్వపడేలా.
1: మంచి మాటలతో ఒక విద్యార్థి ఎలా ఉండాలో తెలియజేశావు కార్యక్రమంలో. ఇప్పుడు సెల్ఫోన్ భూతం అనే నాటికను సమర్పించడానికి రాబో చిన్నారులు 5వ-6వ తరగతుల నుండి హరిణి, లక్ష్మీ సహస్ర, ఆదిత్య.
2: రాము, తెల్లవారిని లేచి చదువుకో నాన్న.
3: అలాగే అమ్మా.
2: ఇదిగో నాన్న, నీకు చాక్లెట్స్ బిస్కెట్స్, తీసుకో, స్కూల్కి బయలుదేరు.
3: అలాగే అమ్మా. అమ్మా, ఈరోజు పెట్టిన పరీక్షలలో నాకు మంచి మార్కులు వచ్చాయి అమ్మా.
2: చాలా సంతోషం నాన్న, ఇలాగే బాగా చదువుకోవాలి.
3: అమ్మా, నాకు సెల్ ఫోన్ కావాలి. నా స్నేహితుడు రాజేష్కు ఉంది, నాకు కావాలి.
2: నా దగ్గర డబ్బు లేదు నాన్న.
3: అలాగే అమ్మా.
1: కొద్ది రోజుల తర్వాత.
3: అమ్మా, ఇప్పుడైనా నాకు సెల్ ఫోన్ కొనివ్వవా? అలా కొనిస్తే నేను 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటాను.
2: సరే నాన్న.
1: మరునాడు.
2: రాము, సెల్ ఫోన్ తెచ్చాను, కానీ అవసరమైనంత వరకే వాడాలి నాన్న.
3: సరే అమ్మా.
2: రాము, ఏంటి నీ మార్కులు తగ్గిపోయాయి? ఎందుకు తగ్గాయి? మాట్లాడవేంటి? నిశ్శబ్దంగా ఉన్నావెందుకు? నేను మీ అమ్మను పిలిచి మాట్లాడుతాను.
4: నమస్కారం అండి, ఏ విషయమై పిలిపించారు?
2: ఈసారి మీ అబ్బాయి మార్కులు చాలా వరకు తగ్గిపోయాయి. నాకు తెలిసిన విషయం ఏమిటంటే, మీ అబ్బాయి సెల్ ఫోన్లో గేమ్స్కి బాగా అలవాటు పడి చదువు మీద శ్రద్ధను కోల్పోయాడు. అందుకే మార్కులు తగ్గిపోయాయి. మీరు సెల్ ఫోన్ను ఎప్పుడైతే పక్కకు పెడతారో అప్పుడే రాము చదువులో శ్రద్ధ చూపిస్తాడు.
4: మంచిదండి, అలాగే చేస్తాను.
3: అమ్మా, సెల్ ఫోన్ ఎక్కడుంది?
4: నా చేయి జారి కింద పడి పగిలిపోయింది నాన్న. బాగు చేయిద్దామన్నా డబ్బులు కూడా లేవు.
1: చేసేది ఏమీ లేక రాము చదువు పట్ల శ్రద్ధను చూపించడం జరుగుతుంది.
2: రాము, పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించావు, అందరికంటే ప్రథమ స్థానంలో ఉన్నావు. ఇలాగే ఎప్పుడు బాగా చదువుతూ అమ్మను బాగా చూసుకో. రాము, చూసావా, నువ్వు సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వలన మార్కులు తగ్గిపోయాయి. కానీ ఎప్పుడైతే నువ్వు సెల్ ఫోన్ పక్కకు పెట్టావో నీకు మంచి మార్కులు వచ్చాయి. తెలిసిందా, సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వలన మనం ఎంత నష్టపోతామో. అమ్మని పిలిచి ఒక్కసారి మాట్లాడమని చెప్పు.
3: ధన్యవాదములండి.
4: నమస్కారం అండి.
2: నమస్కారం.
4: ఏ విషయమై పిలిపించారు?
2: మీ అబ్బాయి మంచి మార్కులు సాధించాడు, సెల్ ఫోన్ మాత్రం ఇవ్వకండి. మీ అబ్బాయికి చదువు విలువ, అలాగే సెల్ ఫోన్ వాడటం వలన ఎంత నష్టపోతామని తెలిసే వరకు ఇవ్వకండి.
4: మంచిదండి, అలాగే చేస్తాను. ధన్యవాదములు.
1: పిల్లలు, సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం వలన మనం చదువును, దాని ద్వారా మన జీవితాన్ని ఎంత నష్టపోతామో తెలుసుకున్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు సరస్వతి వందనం పాడడానికి వస్తున్న చిన్నారులు 6వ తరగతి నుండి లక్ష్మీ సహస్ర, సంస్కృత శ్రేష్ఠ.

0: సరస్వతీ వందనం విన్నారు కదా. ఇప్పుడు సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారి గురించి చెప్పడానికి వస్తున్న చిన్నారి 6వ తరగతి నుండి హరిణి, విందామా?
1: ఈరోజు నేను నాకు ఇష్టమైన గొప్ప సంఘ సంస్కర్త గురించి చెప్పబోతున్నాను. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటిన ఆ తెలుగు వైతాళికుడు శ్రీ గురజాడ అప్పారావు గారు. బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి సాంఘిక దురాచారాలను ఎదిరించిన గొప్ప సంఘ సంస్కర్త గురజాడ గారు. కన్యాశుల్కం దురాచారాన్ని ప్రతిఘటిస్తూ గురజాడ గారు రాసిన ఆ గొప్ప నాటకం కన్యాశుల్కం, ఇది అందరికీ సుపరిచితమే. దేశము ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా అని కుల మత వర్ణ విభేదాలను రూపుమాపేందుకు గురజాడ గారు ఎనలేని కృషి చేశారు. అందుకే ఆ గొప్ప వ్యక్తి మార్గంలో నడవాలని నా ఆశ.
0: విన్నారు కదా గురజాడ అప్పారావు గారి గొప్పతనం గురించి? వినడమే కాదు, ఆచరించవలసిన బాధ్యత మనపైన ఉంది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక నీతి కథ విన్నాం. వినిపిస్తున్న చిన్నారి 5వ తరగతి నుండి ఆది.

0: హత్య.
1: పూర్వం రాముడు అనే యువకుడు లోహంతో గంటలని చేసి వాటిని అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఓ రోజు అతను ఒక గంటను తయారు చేసి పక్క గ్రామంలో ఉన్న పాఠశాలలో ఇవ్వడానికి బయలుదేరాడు. ఆ గ్రామానికి పోవాలంటే ఓ చిన్నపాటి అడవి గుండా పోవాలి. అతను అడవి గుండా వెళ్తున్నప్పుడు ఓ సింహం అతని మీద పడి చంపేసింది. గంట మాత్రం అక్కడే ఉండిపోయింది. కొంతసేపు అయిన తరువాత కొన్ని కోతులు అటుగా వచ్చాయి. గంట వాటికి వింతగా అనిపించింది. దాన్ని మోగిస్తే వచ్చే శబ్దానికి అవి ఆనందంగా గంతులు వేశాయి. ఓ ముసలి కోతి మిగతా కోతుల సాయంతో ఆ గంటని ఒక చెట్టుకి వేల్దా దీసింది. కోతులు వాటికి ఇష్టమొచ్చినప్పుడు గంటను మోగించి ఆనందించసాగాయి. ధన్యవాదములు.
2: విన్నారు కదా చక్కని నీతి కథను. కార్యక్రమంలో ఇప్పుడు భారత యువతకు ఆదర్శనీయమైన స్వామి వివేకానంద గురించి కొన్ని వివరాలు మనకందిస్తుంది 9వ తరగతి చదువుతున్న అంజన. తన అద్భుత ప్రసంగంతో పాశ్చాత్యుల హృదయాలను సైతం చూరగొన్న భారతీయ తత్వవేత్త, గొప్ప మేధావి స్వామి వివేకానందుడు. భవిష్యత్తు తరాలకు ఆయన ఓ మార్గదర్శి. వివేకానందుడి సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయి. యువశక్తి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని వివేకానందుడు పేర్కొన్నాడు. ఆయన యువతకు ఇచ్చి సందేశాల్లో ఇది మచ్చుతునక. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. లేవండి, మేల్కోండి, మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండి. ఇకపై నిద్రించకండి. మీరు మరణించేలోపే జీవిత పరమావధిని సాధించండి. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు ఎక్కడా నిలవకండి. ఎప్పుడూ జాగృతంగానే ఉండండి. బలమే జీవితం, బలహీనతే మరణం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రసంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలని వివేకానంద కోరుకున్నాడు. ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం ఉంది. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేది వారే. అలాంటి యువత ముందు బలిష్టంగాను, జవసంపన్నులుగాను, ఆత్మవిశ్వాసులుగాను మారాలి. ఇలాంటి యువత 100 మంది ఉన్నా చాలు, ఈ ప్రపంచాన్నే మార్చేయవచ్చని యువశక్తిని స్వామి వివేకానంద కొనియాడారు. మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి. బలం, శక్తి మీలోనే ఉన్నాయని గుర్తించండి. విశ్వాసంతో లేచి నిలబడి ధైర్యంగా బాధ్యతలను మీ భుజస్కంధలపై వేసుకోండి. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి. ప్రారంభం అతి స్వల్పంగా ఉందని నిరాశ పడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలను సాధిస్తారు. సాహసంతో పనిచేయండి అంటూ నిద్రాణమైన ఉన్న యువతను మేల్కొలిపాడు. విన్నారు కదా స్వామి వివేకానంద గొప్పతనాన్ని. విద్యార్థులుగా వారి ఆదర్శాలను పాటించాలన్న బాధ్యత మన పైన ఉంది. కార్యక్రమంలో చివరగా తెలుగు పద్యాలు వినిపించడానికి వస్తున్న చిన్నారులు 3వ తరగతి నుండి ఆద్య, అనన్య. విందామా?
3: పుస్తకాలే

0: తెలుగు బిడ్డ
1: చదువు రాని వాణిని జనము మెచ్చరు సుమ్ము,
0: చదువు నేర్చు వాణిని జగము మెచ్చు, దేశ కాల గతులు తెలియవచ్చును, మలియు మంచి చెడ్డ తెలుగు బిడ్డ.
2: విన్నారు కదా చక్కని తెలుగు పద్యాలు, దేశభాషలందు తెలుగు లెస్స అని ఆనాడు చెప్పు.

0: మంది ఈ చిన్నారులు పద్యాల రూపంలో ఈనాడు నిజం చేశారు. ఇంతటితో ఎస్ఆర్జిహెచ్ఎస్ స్నేహానగర్ హన్మకొండ విద్యార్థులు సమర్పించిన చిన్నారి లోకం కదంబ కార్యక్రమం ముగిసింది. శ్రోతలందరికీ ధన్యవాదములు.
1: మీరు ఇంతవరకు చిన్నారి లోకం కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. దేవుళ్ళు ఈ చిత్రం కోసం స్వర్ణలత చిత్ర పాడిన జొన్న విత్తుల గీతం సంగీతం. వందే మాత్రం శ్రీనివాస్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాలలో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ మన దేశంలో ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అత్యంత తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన 15వ తేదీన రద్దు చేసినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలియజేశారు. తిరిగి ఈ నెల 22వ తేదీ నుంచి ఈ కార్యక్రమం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని బిలాస్పూర్ బెంగళూరు వయా సికింద్రాబాద్ మార్గంలో ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు ఈ నెల 12వ తేదీన బిలాస్పూర్ నుంచి బయలుదేరి శనివారం రాత్రికి బెంగళూరుకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. ఈ నెల 8వ తేదీ రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభం కానున్న

చేప ప్రసాదం పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చేప ప్రసాదం తీసుకునేందుకు వచ్చేవారి కోసం 124 ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాల నుంచి నడుపుతారు. ఈ నెల 20వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారు. ఈ లోక్ అదాలత్లో రాజీకి అనువైన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, పెండింగ్ ట్రాఫిక్ చలానాలను పరిష్కరించుకోవచ్చు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గగన విజయం పేరుతో విశేష అష్టావధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లి సూరవనం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ప్రస్తుతం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి సమయం 10:03. ఇప్పుడు వినండి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం జలపాతం నాటకం. రచన ఎద్దనపూడి సులోచనారాణి. రేడియో అనుసరణ శ్రీ పి శేషబాబు. నిర్వహణ శ్రీమతి వి రతన్ ప్రసాద్.

జలపాతం నాటకం. శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి నవలకు రేడియో అనుసరణ శ్రీ పీసపాటి శేషుబాబు. నిర్వహణ శ్రీమతి వి. రతన్ ప్రసాద్. ఇందులో పాత్రలు, పాత్రధారులు: భావన్నారాయణ, కాశీనాథ్ తాత, తిరుమలరావు, బి. అమరేంద్ర, అనిరుద్ధ్, టీవీఏఎస్ శర్మ, సమీర, ఎన్బి రాజేశ్వరి, సేఫాలి, టి. పుష్ప, లక్ష్మి, భారతలక్ష్మి, బాలసరస్వతి, సుందరీరావు, సుమిత్రమ్మ, టి. బాలా త్రిపుర సుందరి, ఇన్స్పెక్టర్ ఎస్. నాగేశ్వరరావు. వినండి జలపాతం నాటకం.

0: అతనికి వాళ్ళే పెళ్ళి, ఆ హడావిడిలో ఉన్నారు. ఏమిటి, అర్జెంటా? సరే పిలుస్తాను, లైన్లో ఉండండి. సీను సీను, కాస్త పక్కింట్లో అనిరుద్ధు ఆయనకి ఫోన్ వచ్చిందని చెప్పు. అర్జెంటుగా మాట్లాడట, లైన్లో ఉన్నారని చెప్పు. రండి. అనిరుద్ధ్, మీరే అనుకుంటాను, మీరంతా మ్యారేజ్ హడావిడిలో ఉన్నారని చెప్పాను, అయినా వినలేదు. అర్జెంటుగా మాట్లాడాలంటేను కబురు పెట్టాను.
1: ఇట్స్ ఆల్ రైట్. హలో, ఎస్, అనిరుద్ధ్ స్పీకింగ్. ఏమిటి, ఇంకా కొన్ని గంటల్లో జరగబోయే నా పెళ్ళి ఆపడమా? ఇంపాసిబుల్. పెళ్లి వారింటికి మేము వెళ్ళబోతున్నామండి. నోను, నా వల్ల కాదు. పెళ్ళి ఆగిపోతే రెండు కుటుంబాల గౌరవం, ఆ అమ్మాయి జీవితం. నో నో, వీల్లేదు. కాస్త నా మాట వినండి ప్లీజ్. ఓకే ఓకే, వస్తాను. ఎక్కడికి? ప్యారిస్ హోటలా? రూమ్ నెంబర్ ఎంత? ఓకే ఓకే, వెంటనే బయలుదేరి వస్తాను. చిచి, రాక్షసుడు.
0: ఎవరినండి రాక్షసుడు అంటున్నారు?
1: ఇంకెవరు, ఆ ఫోన్లో మాట్లాడిన దుర్మార్గుడే. అవును, నేను ఫోన్లో మాట్లాడుతుంటే అంతా విన్నారా?
0: వినాలని కాకపోయినా మీరంత గట్టిగా మాట్లాడితే వినపడకుండా ఉంటుందా చెప్పండి.
1: ఐఎమ్ సారీ, ఒక చిన్న అభ్యర్థన.
0: ఏమిటి?
1: నాకు ఫోన్ వచ్చినట్లు కానీ, నేను ఇప్పుడు మాట్లాడిన మాటలు కానీ మీరు మా వాళ్ళకి చెప్పనని దయచేసి నాకు మాట ఇవ్వాలి.
0: ఆ అవసరం నాకేమిటండి, అయినా అది అంత రహస్యమా?
1: రహస్యమేనండి, ఎవరికి తెలియకూడదు. మీరు హెల్ప్ చేస్తే నాకెంతో ఉపకారం చేసిన వారు అవుతారు.
0: అబద్ధం ఆడడం నాకు నచ్చదు. అసలు ఇదంతా ఏమిటి?
1: ఈ ఫోన్ రాగానే నన్ను పిలవకుండా లేడని చెప్పి ఉంటే కొన్ని గంటల్లో జరగబోయే నా పెళ్ళి ఆగిపోకుండా ఉండేది. అందుకు కారణం మీరు అనను, కానీ విధిని ఎదిరించడం ఎవరి వల్ల అవుతుందిలేండి. కానీ ఈ ఫోన్ సంగతి నా కోసం రహస్యంగా ఉంచగలిగితే మీకెంతో రుణపడి ఉంటాను.
0: అక్కర్లేదు.
1: ప్లీజ్ చూడండి, ఇది మా కుటుంబ సమస్య, పోనీ మీరు అబద్ధం ఆడద్దు. ఎవరైనా అడిగితే మీకేమీ తెలియదు అనండి చాలు.
0: అది మాత్రం అసత్యం కదా?
1: ప్రాణం మీదకి వచ్చినప్పుడు అబద్ధం చెప్పడం తప్పు కాదండి. మీరే కనుక నిజం చెప్తే డొంకంతా కదిలి మా ఇంటిలిపాది ఆపదల పాలవుతుంది.
0: ఎందుకని?
1: అవన్నీ చెప్పలేను ఇప్పుడు. ప్లీజ్, వీలున్నప్పుడు తప్పకుండా వివరాలు చెప్తాను. నాకు ఇప్పుడు టైం లేదండి, వస్తానండి, వస్తాను.
0: అరే, విచిత్రంగా ఉంది ఇతను వ్యవహారం చూస్తుంటే.
2: హలో, కమాన్ బాయ్, నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తావనుకోలేదు.
1: చెప్పండి, నన్ను ఎందుకు రమ్మన్నారు?
2: ముందర కూర్చోవయ్యా.
1: తిరుమలరావు గారు, మీరు ఇలా ఎయిర్ కండిషన్ గదిలో కూర్చొని జరగబోయే పెళ్లి ఆపించి ఎంత పాపాన్ని మూట కట్టుకుంటున్నారో తెలుసా?
2: పాపం? అనిరుద్ధ్, నాకిష్టమైనవి చేయడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. నీ పెళ్లి ఎందుకు ఆగిపోవాలో ఫోన్లోనే చెప్పానుగా. ఈ హోటల్కి ఇంకా అనేక వ్యాపారాలకి అధిపతి నేను. ఇక్కడ నుంచే ఏ పనైనా చేస్తూ ఉంటాను, అనుకున్నది సాధిస్తాను. నుంచునే ఉన్నావు, ముందు కూర్చో.
1: అవసరం లేదు, ముందు ఆ కాగితాలు ఫోటోలు ఇవ్వండి, నేను వెళ్ళాలి.
2: ఇస్తాను, కానీ మరికొన్ని గంటల్లో నీకు ప్రతిభకి జరగబోయే పెళ్లి ఆగిపోవాలి. ఆ ముహూర్తం దాటిపోయేందుకే నిన్ను పిలిచింది, తొందరపడకు.
1: నా పెళ్లి ఆగిపోవటమేనా మీరు కావాల్సింది?
2: అదొక్కటే కాదు, రెండో కోరిక కూడా ఉంది, చెప్తాను. అదిగో అందాల బొమ్మ, విజ్జుల్లత లాంటి మెరుపు తీగ నా మేనకోడలు సేఫాలి.
3: హలో అంకిల్. ఓ సారీ, మీరు గెస్ట్ తో ఉన్నారని చూడక.
2: పర్వాలేదు, ఇతను అనిరుద్ధ్, బ్యాంకులో పనిచేస్తున్నాడు. సి మిస్టర్ అనిరుద్ధ్, సేఫాలి అంటే నాకు ప్రాణం. నా కంపెనీలన్నింటికి ఈమె యజమానురాలు, నా ఆస్తికి వారసురాలు. నేను సేఫాలి బిజినెస్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నావు, రాత్రి వచ్చేసరికి ఆలస్యం కావచ్చు. నువ్వు ఈ హోటల్లోనే ఉండి కావలసినవన్నీ ఆర్డర్ చేసి తెప్పించుకో, డోంట్ హెసిటేట్.
1: మరి ఆ కాగితాలు ఫోటోలు?
2: ఏ వ్యాపారంలోనూ లావాదేవీలు త్వరగా తేలవని తెలుసుగా. అవతల నాకు ఆలస్యం అవుతే లక్షల నష్టం. పద సెఫాలి. వన్ మోర్ థింగ్, ఈ గది తలుపులు తీసే ఉంటాయి, నువ్వు వేసుకుంటే తప్ప. నీ మకాం కొన్నాళ్ల పాటు ఈ పక్క గదిలో ఏర్పాటు చేశాను, అందుకు నువ్వు ఎలాగూ కాదనలేవని నాకు తెలుసు.
1: అంటే నన్ను బంధించి ఉంచుతారా కాగితాలు ఫోటోలు ఇవ్వకుండా?
2: ఇందాకే చెప్పాను, నాకిష్టమైనవి చెయ్యటం నా అలవాటు అని. అవసరం నీది, అవకాశం నాది, వాదనలకి టైం లేదు. పదమా సెఫాలి.

0: అనిరుద్ధ ఇల్లు విడిచి వారం అయింది. అనుకున్న ముహూర్తం కన్నా 2 గంటల ముందుగా బయటికి వెళ్ళినవాడు. మళ్ళీ కంటికి కనిపించలేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కదా, నా బిడ్డ ఏది చెప్పకుండా.
1: నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ వారం రోజుల్లో సుమిత్ర?
0: ఏ సంగతి అండి?
1: అదే వాడి సంగతి, అనిరుద్ధ్ గురించి. నా ఎదుట మాట్లాడొద్దని నీకు ఎన్నో సార్లు చెప్పాను.
0: చెప్పారు, చెప్పారండి. కానీ ఏ కారణం వల్ల వాడు పెళ్లి పందిరిలోంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవలసి వచ్చిందో, అసలు వాడేమయ్యాడో తెలియక.
1: అక్కర్లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాడెక్కడో చక్కగా ఉండే ఉంటాడు, కానీ వాడు చేసిన పని వల్ల మన పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయాలేదా? వాడి పుణ్యం అని మన బ్రతుకులు రోడ్డులు పడ్డాయి. నలుగురు అనే మాటలకి తలెత్తుకోలేకపోతున్నాను. ఎక్కడ తగలబడ్డాడో ఆ నీచుడు.
2: అమ్మా అమ్మా, అడిగో, అనిరుద్ధ అన్నయ్య వచ్చేసాడమ్మా. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావన్నయ్యా?
0: ఏరా ఏరా అనిరుద్ధ్, ఇన్నాళ్ళు ఎక్కడున్నారా? అసలు ఇల్లు విడిచి ఎందుకు వెళ్ళిపోయావు?
1: నోరు మూస్తావా లేదా సుమిత్ర? ఏరా ఏరా అనిరుద్ధ్, ఎందుకు వచ్చావురా? ఏ ధైర్యంతో ఇంట్లో అడుగు పెట్టావు? ఎంత మోసం, ఎంత దగా చేశావురా? ఒరే, నిన్ను ఏం చెయ్యాలంటే.
0: ఏమండి ఏమండి, వాడిని వదలండి, చంపేస్తారా?
2: నానా వదలండి. ఏమిటి నానా, అన్నయ్యని వదిలిపెట్టండి.
1: వీని నిట్టనిలు నా చీల్చి పారేస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఈ దరిద్రుడి మూలంగా 2 కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి. నాకింత తలవంపులు, అవమానం తేవడానికి వీడికి నేను ఏం ద్రోహం చేశాను? చెప్పమను, నీ కొడుకుని చెప్పమను సుమిత్ర.
0: చెప్పరా చెప్పరా అనిరుద్ధ్, అసలు ఏం జరిగిందో చెప్పి. మా అందరి గుండెల్లో రగిల్చిన చిచ్చు ఆర్పరా నాయన.
2: అన్నయ్య, మేమంతా నీవాళ్ళం. నీకు ఏ కష్టం వచ్చినా మేము అర్థం చేసుకుంటాం అన్నయ్య. అకస్మాత్తుగా ఇల్లు విడిచి ఎందుకు వెళ్ళిపోయావో చెప్పు అన్నయ్య, చెప్పు.
3: చెల్లాయి, అది నా స్వంత విషయం, నేనెవరికి ఏది చెప్పలేనమ్మా.
1: అయితే మళ్ళీ ఎందుకు వచ్చావురా?
3: ఏం నాన్న, ఎందుకు రాకూడదు? నేను రాకుండా తప్పు ఏది చేయలేదే.
1: చెయ్యలేదా? ఏరా, పీటల దాకా వచ్చిన కూతురు పెళ్లి ఆగిపోయినందుకు ఓ కన్న తండ్రి గుండె ఆగిపోయి ప్రాణాలు విడిచాడు. ఏ కారణమో చెప్పలేనంత రహస్యం నీలో దాచుకుని నువ్వు తేలిగ్గా తిరగగలుగుతున్నావురా? మేము కావలసిన వాళ్ళకి సమాధానాలు చెప్పలేక కుళ్ళి కుళ్ళి చస్తున్నావురా? ఈ ఇంటి పరువు నిలబెట్టలేని నువ్వు పోరా, పో, ఎక్కడికైనా పో, నా కంటికి కనిపించకు, వెళ్ళు.
3: నాన్న,
1: అలా పిలవకురా భ్రష్టుడా, గెట్ అవుట్. నా కంటికి కనిపించకు, పోరా, పో, ఎక్కడికైనా వెళ్ళు. ఎక్కడికైనా వెళ్ళి నువ్వెవరో తెలియకుండా చావురా, చావు.
0: ఏమండి ఏం మాటలండి అవి, వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపో. కాసేపు ఉంటే మీ నాన్న నిన్ను బ్రతకనివ్వరా నాయన, బ్రతకనివ్వరు.
3: వెళుతున్నానమ్మా, మీరు కోరినట్లుగా ఇంకెప్పుడు రాను, కానీ ఈ ఊళ్ళోనే ఉంటాను. వెళ్ళొస్తానమ్మా, వస్తాను లక్ష్మి.
0: వెళ్ళిపోయాడమ్మా, అన్నయ్య వెళ్ళిపోయాడు.

0: సమీర్ గారు, సమీర్ గారు మిమ్మల్ని ప్లీజ్. సమీర్ గారు,
1: ఎవరు?
0: నేనండి అనిరుద్ధుని. కాస్త ఆగండి, దయచేసి వెళ్ళిపోకండి. ఒక్క మాట విని వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి.
1: నాకు అవతల చాలా పని ఉంది. అదే కాక ముక్కు మొహం ఎరగని స్ట్రేంజర్తో నాకేం పని?
0: అదేమిటి, నన్ను గుర్తుపట్టలేదా? అయితే
1: పెళ్ళింటి నుంచి పారిపోయి పెళ్లి కూతురు తండ్రి చావుకి కర్త అయిన మీరు, మీ ఇంట్లో వాళ్ళందరినీ చావమని బజార్లో అట్టుకొని తిరిగే మనిషిని గుర్తించాను కాబట్టి మీతో మాట్లాడడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను.
0: మీరు అన్నవన్నీ కాదనను, కానీ ఏదో కారణం లేకుండా చదువు సంస్కారం ఉండి బ్యాంకు ఉద్యోగం అయిన నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అంటే అందుకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినమని.
1: అక్కర్లేదు, వినే అవసరం నాకు లేదు.
0: ఉంది, చాలా ఉందండి. అవసరం మీకు ఉందండి సమీర్ గారు, మీకు ఉద్యోగం అవసరం ఉంది కదూ, చెప్పండి.
1: అయితే అందుకోసం నన్ను ఇలా రోడ్డు మీద ఆపారా?
0: లేదు, కాస్త నిదానంగా మాట్లాడుకోవడానికి. మీరు ఒప్పుకుంటే అదిగో ఆ కనపడే హోటల్లో కూర్చొని విషయాలు వివరంగా చెప్పుకోవచ్చు. దయచేసి కాదనకండి.
1: అసలు మీరు చెప్పేది ఏమిటి?
0: మొన్న భవానీ ఎంపోరియంలో సేల్స్ గర్ల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా మీరు?
1: వెళ్ళాను. అయితే
0: మీతో పాటు 6 ఇంటర్వ్యూకి వచ్చారు, ఉన్నది ఒక్కటే ఖాళీ, అవునా?
1: అవును. అయితే
0: మీ అయితేకి సమాధానం హోటల్లో తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. చూడండి, రోడ్డు మీద 4 మనల్ని విచిత్రంగా చూస్తున్నారు.

0: పదండి. కూర్చోండి. ఎంపోరియంలో నెలకి 1400 జీతం, బస్సు పాసు వాళ్లే ఇస్తారు, బోనస్సు సెలవులు అవి ఉంటాయి. మీకు ఆ ఉద్యోగం ఇష్టమేనా?
1: ఇష్టమే, ఉద్యోగం వస్తాయి. కానీ రావద్దు,
0: అది మీకు వచ్చేలా చూస్తా.
1: సర్లేండి.
0: ఆ ఎంపోరియం ప్రొపరేటరు నా ఫ్రెండేలేండి, మీకు ఆ ఉద్యోగం తప్పకుండా ఇప్పిస్తా, కానీ ఒక షరతు మీద.
1: షరతా?
0: అవును. మీ ఇల్లు మా ఇంటి పక్కనే ఉంది కదూ.
1: ఉంటే ఏ ఏదైనా దొంగతనం చేయాలా?
0: లేదులేండి, మా చెల్లెలు లక్ష్మితో స్నేహం చేయాలి. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు డబ్బు అప్పుగా మీరు ఇస్తూ ఉండాలి. ఆ డబ్బు నేనే ఇస్తానులేండి.
1: వాళ్ళకి మీరే ఎందుకు ఇవ్వకూడదు?
0: ఆ గుమ్మం ఎక్కవద్దని మా నాన్న ఆంక్ష విధించాడు. అంతేకాదు, నేను ఇస్తున్నానని కనుక వాళ్ళకి తెలిస్తే అసలు తీసుకోరు. అందుకే మీ ద్వారా పరోక్షంగా వాళ్ళని ఆదుకోవాలని.
1: ఎందుకు ఈ ముసుగులు వ్యవహారాలు? మీరెందుకు ఇలా అజ్ఞాతంగా బ్రతకాల్సి వస్తుందో చెప్పేస్తే అసలు గొడవే ఉండదుగా.
0: చెప్పలేను. ఒక భయంకర వలయంలో ఇరుక్కొని అందులోంచి బయటపడలేకపోతున్నాను. అది కనుక అలరి పెట్టుకుంటే మా ఇంట్లో ఏ ఒక్కరూ మిగలకుండా ఆత్మహత్య చేసుకుంటారు. అందుకే ఆ విషయాలు అనుచేదించడానికి నాకు కొంత సమయం కావాలి. అలాగే మా వాళ్ళ క్షేమం కూడా మీ ద్వారా కావాలి. ప్లీజ్ ఈ సహాయం చేయరు.
1: చెప్పండి.
0: మా ఇంట్లో వాళ్ళ సంగతులు కష్టసుఖాలు నాకు తెలుపుతూ ఉండాలి. ఇంతకన్నా మీ మీద భారం వేయలేండి. కనీసం ఒక అనాథగా అనుకుని.
1: అరే, అంత మాట అనవసరం. ప్రయత్నిస్తాను.
0: అందుకు మీకెంతో రుణపడి ఉంటాను. మీరు చేయబోయే ఈ సహాయం విలువ కట్టలేనంత నాకు. మా కుటుంబం పరిస్థితి ఏ స్థితిలో ఉందో ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు. ఈ ఒక్క సహాయం చేస్తే.
1: తప్పకుండా చేస్తాను.
0: మా ఇంట్లో వాళ్ళ గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి చెప్తాను. అందువల్ల మీ పని చాలా సులువవుతుంది. ముఖ్యంగా లక్ష్మితో మీరు సన్నిహితులు కావడం చాలా అవసరం.
1: ప్రయత్నిస్తాను.
0: ఎంపోరియంలో రేపటి నుంచే చేరండి. ఇదిగో మీ ఉద్యోగానికి ఆర్డర్.
1: ఆర్డర్?
0: బేరర్ 2 స్వీట్స్ పట్టుకురా.
1: సారీ, నేను స్వీట్స్ తిననండి.
0: మీరు తినకపోతే 2 నేనే తినేస్తానులేండి. ఎందుకో తెలుసా? 1 మీకు ఉద్యోగం వచ్చినందుకు, 2 మనం స్నేహితులమైనందుకు, 3 నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం లేండి.

0: మీరు అన్న నీళ్లు మాని ఎన్నాళ్ళు ఉంటారండి?
1: చావు ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా.
0: అవును, మీరు ఇలా ఉపవాసాలు చేస్తే మనకు వచ్చిన మచ్చ మార్చిపోతుందా? అనురుద్ధికి బుద్ధి వస్తుందా?
1: లేదు, వాడికి రాదు. నీ కొడుకు పెళ్లి పందిట్లోంచి వెళ్లిపోయిన క్షణం నుంచే మనం చచ్చిపోయామే, మనం చచ్చిపోయాం. ఆనాటి నుంచే ఈ శరీరం అవమానాలతో కృషించి నశించిపోయింది. మిగిలింది ఇక చావొక్కటే.
0: ఫలితం ఫలితం ఏమిటి? మీరు ఇలా కృషించిపోతే మేమంతా ఏం కావాలండి? మేమంతా ఏం కావాలి? వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియకుండా ఉంది. అసలు కొంపక ఏదో శని పట్టి పీడిస్తోందండి.
2: నాన్నగారు, అన్నయ్య చేసిన పనికి అన్నమ్మని మమ్మల్ని శిక్షించడమా మీ ఉద్దేశం? అన్నయ్య ఎటూ దూరమయ్యాడు, మీరు కూడా దూరమైతే మేమేం కావాలి నాన్నగారు?
1: కాదమ్మా, కాదు. అమ్మా లక్ష్మి, మనిషి కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి తన మనుగడ తన వారి జీవితాలను నడిపిస్తాడు. మీ అన్నయ్య చేసిన ఒక్క తప్పిదం ఈ ఇంటిని మనల్ని సమాజంలో నవ్వులు పాలన చేసింది. నవ్వులు పాలు చేసిందమ్మా.
2: నాన్నగారు,
1: అంతేకాదు, నీ పెళ్లి జరగడానికి కూడా ఒక అవరోధంగా నిలిచాడు ఆ దుర్మార్గుడు.
0: ఇలా తిండి మాని ఆకలితో చావడంగా నా కాస్త విషంతా. అందరం ఒక్కసారే చచ్చిపోదామండి, ఒక్కసారే చచ్చిపోదాం.
2: చివరికి అదేనమ్మా మనకి మిగిలేది. సమీర గారా, ఏం కావాలండి?
3: ఈ లేసు మీరలిందేనా? ఎంత బాగుందో
2: చూడండి. ఇంతసేపు మా మాటలు వినే ఉంటారు, అవన్నీ వినాలని ఈ ఇంటి గుట్టు రట్టు చేయాలనేగా ఇక్కడ నిలబడింది.
3: లక్ష్మి,
2: దయచేసి మరెప్పుడు రాకండి, వెళ్ళండి.

0: మీరు వెళ్ళడం చూసి పిలిచాను.
1: నేను మిమ్మల్ని అడగలేదే ఇక్కడికి ఎందుకు వచ్చారని.
0: అవునవును, కాకపోతే స్నేహం కొద్దీ నేనే చెప్తున్నాను.
1: మనం స్నేహితులమా? ఎప్పటి నుంచి? మనం కలుసుకున్నది వారం కిందట. అప్పుడే అంత స్నేహం ఏర్పడడం విచిత్రం.
0: కావచ్చు, కానీ నేను మీతో స్నేహం కోసం వెంపర్లాడేందుకు ఒక కారణం ఉంది. చెప్పనా?
1: వినడానికి నాకు అభ్యంతరం లేదు.
0: ఏమీ లేదు. మీ ఇంటి ముందు నుంచి వెళ్ళినప్పుడల్లా మీ గుమ్మానికి ఉన్న కత్తెను అల్లిక నాకెంతో నచ్చింది. ఎలాగైనా అది మీ దగ్గర నేర్చుకోవాలని. ఏదైనా అనుకుంటే నేను చేసేదాకా నిద్ర పట్టదు, అందుకని మిమ్మల్ని పలకరిస్తుంటే మీరేమో విసుక్కుంటున్నారు.
1: అరే అలాగా, ఇది సంగతి అని వచ్చినప్పుడు చెప్పి ఉంటే.
0: ఎక్కడా, నేను రావటం మీ ఇంట్లోనేమో ఏదో వాదించుకుంటూ.
1: సర్లేండి, రేపటి నుంచి అల్లిక నేర్పుతాను. అది నేను మా అన్నయ్య కలిసి వెళ్ళాను. తెల్లవార్లు కూర్చుని ఒక పక్క నుంచి అల్లేశాడు మా అన్నయ్య. మమ్మల్ని ఎవరేమన్నా అంటే కొట్టినంత పని చేసే అన్నయ్య ఈవేళ మా బ్రతుకుల్ని నవ్వుల పాలు చేశాడు.
0: ఏ కారణము లేకుండా పెళ్లి పందిట్లోంచి పరారవ్వటం ఆశ్చర్యంగా ఉంది.
1: ఎందుకు చేయాల్సి వచ్చిందో, మాతో చెప్తే బాగుండేది.
0: అలాంటి రోజు రావాలనుకుందాం. అది సరే, ఈ వారపత్రికలు చదువుతారా మీరు?
1: మీరు
0: చదివేశాను, తీసుకుని చదివి ఇవ్వండి. మనం ఇప్పుడు కూడా స్నేహితులం కాలేదా లక్ష్మి?
1: కాదంటే మీకు అల్లిక నేర్పడం కుదరదు. 4 రోజుల్లో నేర్పేస్తాను చూడండి. మీరు ఇంటికేనా?
0: అవును. పదండి, మాట్లాడుకుందు వెళ్దాం.
1: పదండి.
2: హలో అనిరుధ్, గది ఉడుస్తున్నావా? అదేమిటయ్యా, 10 రూపాయలు పారేస్తే పని మనిషి ఊడ్చేదిగా.
3: మీకు లోపలికి వచ్చే ముందు పిలవటం కానీ తలుపు తట్టడం కానీ చేయాలని తెలియదా?
2: నాకు కాలింగ్ బెల్ నొక్కడం తప్ప మరో అలవాటు లేదు. గుమ్మం పక్కన కాలింగ్ బెల్ కోసం చూస్తే ఏదీ లేకపోవడంతో నేరుగా లోపలికి వచ్చేశాను. అది సరే, హాయిగా దర్జాగా హోటల్లో ఉండవయ్యా అంటే వద్దని ఈ ఎలకర బోన్లో ఇలా గాలి వెలుతురు లేని చోటుకొచ్చావేమిటయ్యా?
3: మీరెంత శ్రీమంతులైనా ఎదుటివారి లేమిని ఎత్తి చూపటం మర్యాద కాదండి.
2: నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. అది సరే, నువ్వు నేను చెప్పిన సంగతి ఆలోచించావా?
3: నాకు ఇష్టం లేదు.
2: అనిరుధ్, సిరిరా మోకాలు నడ్డు పెడుతున్నావు. నువ్వు ఏ ధీమాతో నా మాట కాదంటున్నావు?
3: ప్రపంచంలో ఎవరూ పొందలేనంత సంపద నాకుందని మీతో ఇదివరకే చెప్పాను.
2: సిల్లి, సంపద ఏమిటయ్యా సంపద? ముసలి తండ్రి, తల్లి, చెల్లెలు వీళ్ళేనా?
3: ఆపండి, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అంతేకాదు, నాకు మీకు మధ్య ఉన్న లావాదేవీలో వాళ్ళ ప్రసక్తి రావటం నేను సహించను.
2: సరే సరేనయ్యా, నీ మాటకి విలువ ఇవ్వమంటావు, ఇస్తాను. నువ్వు నా చేతుల్లో ఇరుక్కున్నా నీ కోరికని ఎందుకో అంగీకరించాలనే ఉంటుందయ్యా. చూడు, మన మధ్య ఉన్న డీల్ నీకు గుర్తుంది, అది అమలు పరిచే పద్ధతి చెప్తాను, విను.
3: చెప్పండి.
2: సేఫాలిని పెళ్లి చేసుకోవాలి.
3: అది జరగని పని.
2: ఎందుకని? సేఫాలి నీకు నచ్చలేదా, అందంగా లేదా?
3: ఆ అమ్మాయిని మీ కుట్రల్లో ఇరికించాలని చూస్తున్నా.
2: నోర్మీ, నీతులు చెప్తే కడుపు నిండదు. డబ్బు విలువ నీకేం తెలుసు? ఆల్ఫ్ పర్వతాల సోయకం, నయగరా జలపాతాల సొంపు, స్కై స్క్రాపర్స్ మధ్య నుంచి కారులో సేఫాలి పక్కన ఉండగా అలా వెళ్తుంటే ఓ అది లైఫ్. ఆ పిల్లెవరు ప్రతిభ. ఏమిస్తుందయ్యా నీకు పిల్లల్ని అప్పుల్ని తప్ప?
3: మీరు కల్పించే హాయి కన్నా నాకుగా నాకేం కావాలో నాకు తెలుసు. ఎవరు ఎదురు చూడనంత అన్యాయం నా చేత చేయించారు మీరు. కొన్ని గంటల్లో పెళ్లి పీటల మీద కూర్చోవలసిన నేను అక్కడ కాక మీ హోటల్ గదిలో మీ ముందు పడి ఉండేలా గతి కల్పించారు నాకు, అది చాలదా?
2: నేను తలచుకుంటే ఇది చాలా చిన్న అఫైర్. సేఫాలిని భార్యగా చేసే పట్టుదల సాధించే తెలివి గల బలవంతుణ్ణి అని మర్చిపోకు.
3: ఇవన్నీ వినటం నాకు అలవాటయ్యి మీ బెదిరింపులను సీరియస్గా తీసుకోవడం మానేసి చాలా రోజులైంది.
2: నీ మొండితనం అంటే నాకు ఎంతో ఇష్టమయ్యా, కానీ సేఫాలిని నీ భార్యగా చెయ్యాలనే మొండితనం నాలోనూ బాగా ఎక్కువ పాళల్లో ఉందిలే. లెట్ అస్ సీ ఎవరు గెలుస్తారో చూద్దాం. చూడు, సాయంత్రం 6 గంటలకి కారు వస్తుంది, నువ్వు వచ్చేసాయి. నువ్వు వస్తావు, వెళ్తున్నా.
3: ఎన్నాళ్ళు ఇలా బెదిరిస్తావులే, ఏదో ఒక రోజున నా చేతికి చిక్కకపోవు, నీ వలయంలోంచి నేను బయటపడక మారును. అప్పుడు చెప్తాను నేనెవరు.
4: గుడ్ ఈవినింగ్ సేఫాలి.
5: హలో, కమిన్. అరే కూర్చున్నారేమిటి?
4: ఏం కూర్చోకూడదా?
5: హోస్ట్ కూర్చోండి అని గెస్ట్ని ఇన్వైట్ చేసేదాకా కూర్చోకూడదు. ఎటికసి గురించి లెక్చర్ ఇవ్వనా ఏమిటి?
4: నో నో నో, నాట్ నెసెసరీ. తిరుమలరావు గారి బ్యాంకు

0: లక్ష్మి, లక్ష్మి గారు, ఇటు ఇటు. నేను.
1: ఎవరు?
0: సమీరని. కాస్త ఆగండి. ఇంటికేనా?
1: అవును.
0: బజార్కి వచ్చారా?
1: అవును.
0: నేను ఇవాళ సెలవు పెట్టాను, అంచేత ఏమీ తోచక ఇలా పార్క్కి వచ్చాను.

0: నుంచి కావలసిన డబ్బు డ్రా చేసేందుకు, మిమ్మల్ని ఎక్కడికైనా ఎప్పుడైనా తీసుకువెళ్లేందుకు వీలుగా కారుని నాకు ప్రొవైడ్ చేస్తూ బ్లాంక్ చెక్ ఇచ్చారు మీ అంకుల్. అందుచేత మీరు ఈ గదిలో నాకు గెస్ట్ సేఫ్ అది.
1: అయితే పెద్ద చిక్కుల్లో ఇరుక్కున్నాను, మావి రాగానే అడిగేస్తాను.
0: ఏమని?
1: నన్ను నా స్వాతంత్రాన్ని ఎందుకు అప్పగించారు అని.
0: లేదులేండి, ఇంతకీ మీ అంకుల్ ఎక్కడికి వెళ్ళారు?
1: పని మీద వెళ్ళారు.
0: వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళేది, ఎందుకు వెళ్ళేది కనీసం మీకైనా చెప్పి వెళ్ళరా?
1: చెప్తారు, నేనే విన్ను. నాకు ఆ వివరాలు వినే ఓపిక లేదు కాబట్టి.
0: వినాలండి, ఒకవేళ ఆయనకి ఏదైనా అపాయం జరిగితే.
1: మనం ఆపలేని ప్రమాదాల గురించి ఏదో జరగబోతుందని పెసిమిస్టిక్ ఆలోచనలు నాకు నచ్చవు.
0: మీరు ఎక్కడ చదువుకున్నారు?
1: ఏ అంత కుతూహలంగా అడుగుతున్నారు?
0: ఏమి లేదు, మొన్న మీరు ఫోన్లో ఎవరితోనో ఫ్రెంచ్లో మాట్లాడటం విన్నాను. విదేశాల్లో చదువుకున్నారేమోనని.
1: అదిగో సిఐడి లాగా ఆరాలు తీస్తున్నారు. మీకు తెలియదు అనుకుంటాను, సిఐడిలు మాకు అలవాటే.
0: వాళ్ళు మీ వెంట ఎందుకు పడతారండి?
1: మావయ్య డబ్బు గురించి అందరికీ అనుమానమే.
0: ఆయన వ్యాపారం ఏమిటో
1: తెలీదు. తెలివితేటలతో సంపాదించే ఆయన్ని చూస్తే చాలా మందికి అసూయ. వాళ్లే సిఐడిలాగా పొంచి ఉండి.
0: కాదేమో, తిరుమలరావు గారు నిజాయితీగా సక్రమంగా ఆర్జన చేసి ఉంటే ఆయనకున్న ఆస్తి కొన్ని తరాలు శ్రమిస్తే తప్ప సంపాదించలేరు తెలుసా.
1: ఎవరికీ దొరకని ఛాన్సులు అంకుల్కి వచ్చుంటే.
0: అది తెలిస్తే అసలు గొడవే ఉండదు. ఆ రహస్యం కోసమే కదా సిఐడిలు వెతికేది.
1: ఓహో, అంకుల్ విషయాన్ని మనం మాట్లాడాలా నిరుత్?
0: ఓకే, నీ ఇష్టం. అదిగో మాటలన్నీ వచ్చారు ఆయన.
2: హలో మై లిటిల్ ఏంజెల్ సెఫాలి.
1: ఏమిటి అంకుల్ ఇంత ఆలస్యమైంది?
2: కంగారు పడ్డారా?
1: నేను కాదు మిస్టర్ అనిరుద్ధ్, నన్ను భయపెడుతుంటేను.
2: ఏమని?
1: నీకేదైనా ప్రమాదం జరిగితేనట నువ్వు వెళ్ళిన చోట్లు వివరాలు కనుక్కోవద్దా అంటున్నారు.
2: అతను ఎప్పుడు అంతేలేమ్మా. ఏమయ్యా అనిరుద్ధ్, నువ్వు రావనుకున్నాను. కమా పదండి, డిన్నర్ చేద్దాం. రామ్మా సెఫాలి. అనిరుద్ధ్ పద.
0: మై గాడ్, నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇదంతా
3: మీ వల్లేనని మీ వాళ్ళు అంటున్నారు. లక్ష్మి మాత్రం మీరేదో బలమైన కారణం లేకుండా ఏ పని చేయరని నమ్ముతోంది.
0: లక్ష్మికి నేనంటే అంత నమ్మకం అండి. దుర్మార్గుడు, నా వాళ్ళకి నాకు మధ్య ఇంత కల్లోలాన్ని సృష్టించాడు. వస్తుంది రెండు ఒకరోజు, నా చేతికి చిక్కకపోడు.
3: ఎవరైనా ఏం చేశాడు మీకు?
0: చెప్తాను, కానీ ఇప్పుడు కాదు.
3: చెప్పక, ఎన్నాళ్ళ అమాయకుల ప్రాణాలతో చదరంగం ఆడతారండి. నిన్న లక్ష్మి వచ్చి అడగలేక అడిగింది తెలుసా?
0: ఏమిటి సమీర గారు, ప్లీజ్ చెప్పండి.
3: చెప్తాను. నిన్న లక్ష్మి వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకొని ఓ 100 రూపాయలుంటే ఇస్తారా, మొన్నటి నుంచి ఇంట్లో అంతా ఉపవాసం ఉంటున్నామంది. ఆ క్షణంలో నా చేతిలో కూడా డబ్బు లేదు.
0: అదేమిటి, జీతం వచ్చి ఉండాలిగా వారం క్రిందటే.
3: ఉద్యోగం మానేశాను.
0: ఎందుకని? నాతో ఎందుకు చెప్పలేదు?
3: మీ ఫ్రెండ్తో ఘర్షణ పడ్డాను, అతని ట్రీట్మెంట్ నాకు నచ్చలేదు, మానేశాను.
0: మరి లక్ష్మికి డబ్బులు ఎలా ఇచ్చావు?
3: నా ఉంగరం తాకట్టు పెట్టి 100 రూపాయలు తీసుకొని లక్ష్మికిచ్చాను. లక్ష్మి కళ్ళ నీళ్లు పెట్టుకొని అసలు తాము ఈ స్థితికి రావడానికి కారణం మీ నాన్నగారే అంది. అదెల్లా అడిగితే అన్నయ్య పెళ్లి ప్రతిభ అవుతుందన్న నమ్మకంతో సెటిల్మెంట్ డబ్బంతా ప్రతిభ వాళ్ళ నాన్నగారి వ్యాపారంలో అవసరానికి పెట్టారు అని చెప్పింది. పెళ్లి చెడిపోయిందని, తండ్రి చనిపోయాడనే కక్షతో ప్రతిభ ఆ డబ్బు మీకు అందకుండా తొక్కి పెట్టేసింది అని చెప్పింది.
0: చాలా ఘోరం. ఇదంతా నా పెళ్లి ప్రతిభతో కాకపోవటం వల్లనే?
3: లక్ష్మి కాదండి, ఏదో కారణం వల్ల వాళ్ళకి మీరు దూరం అయ్యారని ఇప్పటికీ నమ్ముతోంది. అదేమిటి మీ కళ్ళల్లో నీళ్లు?
0: సారీ, ఆపుకోలేకపోయాను. నా పరిస్థితులు ఎలా చెప్పుకోవాలి? పరమకిరాతకుణ్ణి, మీలాంటి వాళ్ళకు కూడా చెప్పుకోవాలంటే ఊపిలో ఇరుక్కుపోయాను.
3: ఎందుకని?
0: చెప్పను, చెప్పలేను.
3: అయితే నా నుండి ఇక ముందు మీకు ఎటువంటి సహాయమో అందదు.
0: ప్లీజ్ నా మాట వినండి, ఇంకా కొద్ది రోజులే. మీరు నాకు సహాయం చేస్తే నా వాళ్ళు నాకు తక్కుతారు, లేకపోతే వాళ్ళు ఉపవాసాలు చేసి చచ్చిపోతారు నా వల్ల. నా వల్లనేనండి సమీర్ గారు.
3: అనిరుద్ధ్ గారు, ఏమిటి మీరు చేస్తున్నది?
0: నాకు సహాయం చేయనంటే మీ పాదాల మీద పడి ప్రాణాలు విడుస్తాను, చేస్తారా?
3: అలాగేనండి, మీరు మాత్రం అంత పని చేయకండి.
0: అటు అమ్మ, నాన్న, చెల్లెలు, భార్య కావలసిన ప్రతిభ అంతా నన్ను అసహించుకునేవాళ్ళే. కనీసం మీరన్నా.
3: నమ్ముతున్నానని కాదు, కాకపోతే మీరు ఇరుక్కున్న విషవలయం ఏమిటో తెలుసుకోవాలనే సాహసం నన్ను మీ మాటలు నమ్మేలా చేస్తున్నాయి.
0: అందుకేగా రోజు నా కళ్ళ ముందు ఉండేలా నేను ప్రస్తుతం రోజుకి 20 గంటలుంటున్న 5-స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్గా ఉద్యోగం చూశాను. చేస్తారా నా కోసం?
3: మీకోసం కాదు, మీ ఇంట్లో వాళ్ళు పడే బాధలు చూశాక దొరికితే చేస్తాను.
0: చాలా సంతోషం, పదండి.
3: ఎక్కడికి?

0: శేఫాలే ఉంటున్న హోటల్ రూమ్ కి.
1: ఆవిడెవరు?
0: తిరుమలరావు గారి మేనకోడలు.
1: తిరుమలరావు? ఆయనెవరు?
0: అతను ఒక పెద్ద క్రాస్ పజిల్, నన్ను కార్నర్ చేసిన పెద్ద మనిషి. విషయాలు మెల్లమెల్లగా నీకే తెలుస్తాయి. పదండి, ఇప్పుడు మనం శేఫాలిని కలవాలి. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి. రండి, లిఫ్ట్లో వెళదాం.
1: ఆహా, వాట్ ఎ గ్రేట్ డే. 10 సార్లు పిలిచినా నా గదికి రాని మీరు. ఎందుకు వచ్చారు ఈ అమ్మాయితో?
0: మీతో చెప్పాను ఆ మధ్య, గుర్తుందా? నా ఫ్రెండ్ కజిన్కి రిసెప్షనిస్ట్గా ఉద్యోగం వేయించమని. ఆమె ఈమె.
2: ఆహా, నమస్కారం అండి.
1: నమస్తే. అదిగో అంకుల్ బాల్కనీలో ఉన్నారు, వస్తున్నారు. అంకుల్, అనిరుద్ ఉద్యోగం కావాలని అడిగారే, ఈ అమ్మాయినట. పేరు
0: సమీర.
3: నేను అడిగే వాటికి అనిరుద్ కాదు రిప్లై చేయాల్సింది, నువ్వమ్మాయి. అర్థమైందా? నీకు ఉద్యోగం అంత అవసరం ఏమిటో చెప్పు.
2: డబ్బు.
3: నీకెవ్వరూ లేరా?
2: ఉన్నారు, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు.
3: అంటే పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటావు?
2: కాదు, నా విషయమే.
3: అంటే?
2: మా వాళ్ళు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తామంటున్నారు.
3: అయితే ఈ ఉద్యోగం ద్వారా ఆ సమస్యను ఎలా తప్పించుకుంటానంటావు? ఒకవేళ అనిరుద్ నిన్ను ఏదైనా ఆదుకుంటానన్నాడా?
0: అవునండి.
3: ఎలా ఆదుకుంటావయ్యా?
0: ఉద్యోగంలో ఉంటే పెళ్లి ఏర్పాటు నుంచి తప్పించుకోవడానికి, కాలయాపన కావడానికి అవకాశం ఉంటుంది కదండి.
3: అయితే ఆ ఉద్యోగం ఈ అమ్మాయికే ఇవ్వాలంటావు?
0: జవాబు చెప్పే అధికారం నాకు లేదుగా, అది మీ చేతుల్లోనే ఉంచుకున్నారు. సైఫాలి గారు ఏది అంటే అది నాకు అంగీకారమే.
3: గుడ్. సైఫాలి, నువ్వేమంటావు?
1: మీ ఇష్టం అంకుల్, ఆ అమ్మాయి చెప్పింది విన్నారుగా.
3: సరే, ఈ అమ్మాయి ఎవరో నీకేమిటో?
0: నా ఫ్రెండ్ సిస్టర్.
3: సైఫాలి, అపాయింట్ చేస్తున్నావా?
1: అంకుల్,
3: నా మొత్తం ఆస్తికి అనిరుద్ధ్కి నువ్వే మేనేజింగ్ ప్రొప్రైటర్వి. త్వరలో అతన్ని పార్ట్నర్గా తీసుకుందాం అనుకుంటున్నావుగా. చాయిస్ ఇస్ యువర్స్.
1: నన్ను
3: అమ్మాయి, నీ పేరేమిటన్నావు? సమీర కదూ. నేను సెఫాలి ఓ బిజినెస్ మీటింగ్కి వెళ్తున్నావు. వచ్చేసరికి రిసెప్షనిస్ట్గా నువ్వు నాకు కనపడాలి. అర్థమైంది అనిరుద్ధ్?
0: అలాగే.
3: సెఫాలి, మీటింగ్ ఓ గంట ఉంటుంది, ఆ తర్వాత కాస్మోపాలిటన్ డిన్నర్ ఉంది. వివరాలు దారిలో చెప్తాను.
1: అలాగే.
3: వస్తామయ్యా.
0: పద, డ్యూటీలో చేరదు కానీ.
3: అనిరుద్ధ్, నా గదిలో ఏం చేస్తున్నావు?
0: సేఫాలి.
3: నేను అడిగింది ఇక్కడ ఏం చేస్తున్నావు అని.
0: బాత్రూమ్ లో సేఫాలి ఉంది, ఆమె వచ్చాక అడగండి మీ ప్రశ్నకు జవాబు.
3: అంటే సేఫాలిని ఏం చేశావు చెప్పు.
0: ఎవరో ఒక అతను రూమ్ నెంబర్ 116లో సేఫాలిని.
3: అమ్మా సేఫాలి.
1: అంకుల్.
3: ఏం జరిగింది? అదేమిటి, నీ జాకెట్ చిరిగిపోయి జుట్టు చిందర వందరగా ఈ అనిరుద్ధ్ నిన్ను?
1: కాదు, తేజస్వరి సింగ్. నన్ను బలాత్కరించబడ్డాడు అంకుల్.
3: వాడు ఇక్కడికి వచ్చాడా? అసలు ఏం జరిగిందమ్మా?
1: మీరు రూమ్ నెంబర్ 116లో ఉన్నారని, అర్జెంటుగా రమ్మన్నారని హోటల్ బాయ్ చెప్తే అక్కడికి వెళ్ళాను. తేజస్వరి సింగ్ నన్ను బలాత్కరించబోతుంటే అనిరుద్ధ్ సమయానికి వచ్చి వాడితో కలయబడి నన్ను బయటకు తీసుకొచ్చాడు. ఆయనే గనక రాకపోతే అన్యాయంగా వాడి చేతుల్లో నాశనం అయ్యేదాన్ని అంకుల్.
3: వాడు ఇంకా ఆ గదిలోనే ఉన్నాడా?
0: లేడు. సేఫాలిని ఇక్కడ వదిలి అతని కోసం వెళ్లేసరికి రూమ్ ఖాళీ చేసేశాడు. అతడు మీకు బాగా తెలుసటగా, సేఫాలి చెప్పింది.
3: వాడెక్కడున్నా నా నుంచి తప్పించుకోలేడమ్మా సేఫాలి. బొంబాయిలో వీడు పొందిన అనుభవం ఇంకా మర్చిపోయి ఉంటాడు. అందుకే ఆ కక్షతోనే నిన్ను వాడు పాడు చెయ్యాలని చూశాడు. సేఫాలి, ఇక నుంచి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు నువ్వు. ఈలోగా వాడి సంగతి నేను చూస్తాను. అనిరుద్ధ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీ రూమ్ నెంబర్ 2, ఇవిగోండి తాళం చెవులు.
4: హోటల్ బాయ్ ఎవరు లేరా? కాస్త రూమ్ చూపించలేరా?
2: పదండి, ఇదే మీ రూమ్.
4: కొంచెం ఆ కర్టన్స్ పక్కకు లేతారా?
2: అలాగే. ఏయ్, ఏమిటిది చెయ్యతులు?
4: ఈ హోటల్లో వారం రోజులు ఉంటాను, నువ్వు రాత్రికి నా గెస్టుగా రాకూడదు.
2: దుర్మార్గుడా.
4: గుడ్. మన పరిచయం ముద్దులతో మొదలై ప్రణయం దాకా వెలివిరుస్తుంది. ఈ సంగతి చాలా పుస్తకాల్లో చదివాను. బాయ్ ది బాయ్, నేను మోహన్ రావుని.
2: దగ్గరకు వచ్చావు, చస్తావు. నన్ను వదులు, వదులు, నేను చంపేస్తాను. నీ చూడ.
4: వ్యర్థ ప్రలాపాలు అనవసరం, నిన్నిక్కడెవ్వరూ కాపాడలేరు. ఎవడరా నువ్వు?
0: తర్వాత చెప్తాను. ఒంటరిగా ఆడపిల్ల కనబడితే ఒళ్ళు తిమ్మిరెక్కుతుందట రాస్కెల్.

0: నేను ఆవిడ భర్తని. మేమిద్దరం ఒక విషయంలో వాదులాడుకుంటుంటే మధ్య నువ్వెవడివి? నీ మీద మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేస్తాను.
1: చేసుకో, కానీ గుర్తుంచుకో, ఇప్పుడు నువ్వు ఆమె ఉండటం వల్ల తేలిగ్గా బయటపడ్డావు. మరోసారి ఇలాగే చేస్తే నీ కాళ్ళు చేతులు శరీరంలోంచి వేరవుతాయి. జాగ్రత్త.
0: ఇదిగో
1: పరస మీద.
0: నిన్ను వదల్ని, అసలు ఈ హోటల్లోంచి బయటకు ఎట్లా వెళ్తూ వచ్చుస్తాను? అదిగో వార్సంగతి కూడా వదలను.
1: ఏడ్చావు, నీకంత ధైర్యం కూడా ఊరికి అరవకు. పద సమీర. నో, నేను నమ్మను.

0: ఇక్కడ ధైర్యం కూడా ఊరికి అరవకు. పద సమీర, నేను నమ్మను, నేను నమ్మలేను. మీరేం చెప్పినా
1: మరి సమీరా మోహన్ రావులకి మ్యారేజ్ అయినట్టు సర్టిఫికెట్ల మాట ఏమిటి? అది చూశాక కూడా ఏమిటయ్యా అనిరుద్ధ్?
0: ఇలాంటివి ఎన్నైనా కల్పించవచ్చు. సమీర పరువు తీయాలనుకునేవాళ్ళు ఏమైనా సృష్టించగలరు.
1: అలా నువ్వంటే సరిపోదు, ఎవరు చేస్తారు? అంత అవసరం ఎవరికి?
0: ఏవో అది తెలిస్తే ఆ మోహన్ రావును ప్రోత్సహించిన ఆ పెద్ద మనుషుల ప్రాణాలు తీయకుండా మన.
2: అనిరుద్ధ్, ఇదంతా ఎందుకు? సమీరని హోటల్ గదికి రమ్మని రేప్ చేసే ప్రయత్నం చేశాడు అవునా? ఆమెకి అతనితో ఏమాత్రం పరిచయం లేకుండా అతను పిలవగానే అతని గదికి ఎందుకు వెళ్ళినట్లు? ఏ ప్రశ్నలకి సమీర సరైన సమాధానం చెప్పలేకపోయింది ఎందుకు?
0: సేఫాలి, వన్ పాయింట్. తేజస్వర్ సింగ్ మిమ్మల్ని ఏ కారణంగా అటాక్ చేశాడు? పరిచయాలు అక్కర్లేదు ప్రమాదాలు తలపెట్టే పాపిస్టు మనుషులకి.
1: సరే సరేనయ్యా, నీ సంగతి చెప్పు. ఆ మోహన్ నీ మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కింద కేసు పెట్టి లాకప్లో పెట్టిస్తే నేను కలుగ చేసుకోకపోతే నువ్వు ఇంకా అక్కడే ఉండేవాడివి కదూ.
2: అనిరుద్ధ్, సమీర విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ నాకు అర్థం కావడం లేదు.
0: సేఫాలి, సమీర నా ఫ్రెండ్ చెల్లెలు, ఆమె మంచి చెడులు కనుక్కోవాల్సిన బాధ్యత నాకుంది.
1: సమీరాకు అసలు అన్నయ్యలే లేరని తెలిసిందని నిన్న నీకు చెప్పాను కదమ్మా సేఫాలి.
2: అవును, అనిరుద్ధ్ ఎందుకో అబద్ధం చెప్తున్నాడు.
0: మీరు సీఏడీలను పెట్టి మా విషయాలను ఆరా తీయటం, వాటి ద్వారా మీ అవసరాన్ని.
1: ఆగో, ఆవేశపడకు. అందులో నా స్వార్థమం ఉందని నీకు తెలుసు. అది సరే, నిన్ను పోలీసుల దగ్గర నుంచి విడిపించినందుకైనా కృతజ్ఞతలు చూపించావా?
0: నేనేం మిమ్మల్ని విడిపించమని ప్రాధేయపడలేదే. అసలు ఈ సంఘటన వెనక ఒక అజ్ఞాతహస్తం పనిచేస్తోంది, దాన్ని ఛేదిస్తే తప్ప.
2: అంకుల్, ఎందుకు వచ్చిన వాదనలు ఇవన్నీ? అనిరుద్ధ్, నీ గురించి అంకుల్ చెప్పేది, ఆ అమ్మాయి కోసం ఎందుకు నీ కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు? సమీర విషయం వదిలేయరాదు.
0: నో, నా వల్ల కాదు సేఫాలి.
1: ఏ, ఎందుకని? అంత విడదీయరాని సంబంధం ఆ మీ ఇద్దరిది.
0: డబ్బే ప్రధానం అనుకునే మీకు ఆ అనుబంధం అర్థం కాదులేండి. మరో సంగతి, ఈ గొడవ నాకు సమీరకి సంబంధించినది, మీరు అనవసరంగా కల్పించుకోవద్దు.
1: నేను కల్పించుకోకపోతే నువ్వు ఆ మోహన్ని చంపేసి ఉండేవాడివి, నీకు ఉరి శిక్ష పడి ఉండేది.
0: అది ఇప్పుడు మీ చేతుల్లో ఇరుక్కుని పడుతున్న నరకం కన్నా చాలా రెట్లున్నాయి. వస్తా నేను.
1: ఎక్కడికెళ్తావు అనిరుద్ధ్?
2: అంకుల్, ఎందుకు అతని వెంట పడ్డమే కాకుండా అతని పట్ల చాలా ఓర్పుతో ప్రవర్తిస్తున్నారు?
1: అతడు మనవాడు కావాలి, అంతవరకు ఈ పోరాటం ఆగదు. ఎప్పటికైనా నా దారికి తెచ్చుకోక మానను.
2: ఒకరిని మించిన వాళ్ళు మరొకళ్ళు, మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే నా వల్ల కావడం లేదు.
0: సమీర, నాకు నిజం కావాలి. నీకు మోహన్ తెలుసా?
3: అతనెవరు?
0: ఆ రోజు హోటల్లో నిన్ను బలాత్కరించబోయాడు అతను.
3: ఆ రాస్కల్ నాకు తెలుసునని మీరు ఎలా అనుకుంటున్నారు?
0: నీ క్లాస్మేట్ ఒకళ్ళకి అతను కజిన్ కాబట్టి.
3: ఒకళ్ళకి కజినా? అదే సంగతి, వాడిని ఎక్కడో చూసినట్లు అనిపిస్తేను.
0: అతనితో నీకు పరిచయం ఉంది కదూ, నిజం చెప్పు.
3: అంటే నేను మీతో అబద్ధం కూడా చెప్తానా?
0: మరి అతను మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా తెచ్చాడు? ఒకవేళ ఏమైనా పరిచయం ఉంటే చెప్పు ప్లీజ్.
3: ఇక్కడ నుంచి పడతారా దయచేసి?
0: సమీరా,
3: వెళ్ళమంటుంటే
0: మీరా?
3: స్టాప్ కాలింగ్ మీ విత్ దట్ నేమ్.
0: నా మాట విను.
3: వినను, వినను. వినే అవసరం లేదు. మీరు వెళ్ళకపోతే గూర్ఖాను పిలవాల్సి వస్తుంది. గూర్ఖా, గూర్ఖా.
0: ఆగు, ఆగు సమీరా, ఆగు. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ అంటున్నా.
3: చెప్పు దెబ్బ కొట్టి సారీ అనే వాళ్ళంటే నాకు పరమ ఆశ్చర్యం. ఏమిటిది, నా చేయగలండి వదలమంటుంటే?
0: సమీరా, నీ మాట నమ్ముతాను. ఇప్పుడే కాదు, జన్మ జన్మలకి నమ్ముతాను. కావాలంటే నీ చెవులతో విను నా గుండె స్పందన. మీరా, మీరా అని అరుస్తుంది. నిన్ను ఇలాగే ఇలాగే ఇంత సన్నిహితంగా అతి దగ్గరగా పదవి పట్టుకుంటే ఓహ్, ఎంత నిబ్బరం. నువ్వు నా దానివనే అనే ధైర్యం నాకు నాకెంతో శక్తినిస్తోంది. మీరా
3: అనిరుద్ధ్,
1: నువ్వా అనిరుద్ధ్? ఎంతసేపు అయింది వచ్చి?
0: మీరు ఎలా రావటం, నేను ఇలా లోపలికి రావటం ఒకేసారి.
1: తలుపులు వేసి స్నానానికి వెళ్ళాను, లోపలికి ఎలా వచ్చావు?
0: తలుపులు తీసే ఉన్నాయి.
1: ఓ అలాగా, ఈ మధ్య మతిమరుపు ఎక్కువ అవుతోందిలే. బహుశా ఎడతెరిపి లేని మానసిక పరిశ్రమ మూలకంగా అనుకుంటాను.
0: నన్ను ఎందుకు రమ్మన్నారు?
1: రమ్మన్నానా?

0: అవును, మనం ఎల్లుండి బొంబాయి వెళ్తున్నాం.
1: మనం అంటే
0: నువ్వు, సేఫ్ అలీ, నేను.
1: నేను రావటం లేదు.
0: నువ్వు వస్తావనంటావని కూడా నేను అనుకోలేదు. నీ గర్ల్ ఫ్రెండ్ ని వదిలి రావని నాకు తెలుసు. కాబట్టి ఆ అమ్మాయిని సేఫ్ అలీకి సెక్రటరీగా మనతో రమ్మను.
1: నేను రాకపోవటానికి కారణం మీరు ఊహించింది కాదు.
0: కాదా? అరే అదేమిటి, నా డైరీ బోర్లా పెట్టిందేమిటి? నేనెప్పుడూ డైరీని ఇలా తిరగేసి పెట్టనే. ఏమిటో, ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోతోంది. ఓ కమ్ సెఫాలి, చూడమ్మా ఎల్లుండి ఫ్లైట్ కి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి.
2: అంకుల్ బాలా బ్రతికే ఉందట, మిమ్మల్ని కలవడానికి వస్తుందట.
0: ఏమిటి ఏమిటి నువ్వు అంటున్నది సెఫాలి? బాల సరస్వతి నన్ను కలవడానికి వస్తుందా? బతికి ఉందా? ఎవరు ఎవరు చెప్పారు సెఫాలి?
2: ఇదిగో అనిరుద్ చెప్పాడు.
0: నీకెలా తెలుసు బాల సరస్వతి?
1: మీరు సెఫాలి బయటకు వెళ్ళినప్పుడు ఒకతను వచ్చాడు. అతను మీ గురించి అడిగి మీరు లేరు అంటే బాల సరస్వతి మిమ్మల్ని కలవటానికి వస్తుంది అని నాకు చెప్పి వెళ్ళాడు.
0: బాల సరస్వతి రావణవా? ఇంపాసిబుల్, నువ్వు నువ్వు తప్పుగా వినుంటావు.
1: నో, అదే పేరు ఖచ్చితంగా నాకు గుర్తు.
0: అంతే రావడానికి వీల్లేదు అంటుంటే
1: మరి అతను అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు?
0: ఏదో వాగుంటాడు. నువ్వు అక్కడికి బహుశ్రద్ధగా విన్నానని మాట్లాడకు. బాల సరస్వతి చచ్చిపోయింది, నా చేతులతో నేనే దహనం చేశాను.
2: యాక్సిడెంట్ అయిందని మనిషిని పోల్చుకోలేకపోయానని అన్నారప్పుడు, ఒకవేళ బాల సరస్వతి బతికే ఉందేమో.
0: కానీ ఆమె ఎప్పుడో చచ్చిపోయింది. ఎస్, దట్ హాస్ అబ్సల్యూట్లీ హ్యాపెండ్. తెలిసిందిగా. చూడు సేఫి, బొంబాయిలో కొత్త ముత్యాల నగలు వచ్చాయని రోషన్ లాల్ ఫోన్ చేసి చెప్పాడు. బొంబాయికి వెళ్దాం ఎల్లుండి.
2: నేను రాలేను.
0: అలానకమ్మా, మా అమ్మవి కదూ.
2: నేను రాను రాను రానంతే, నాకు రావాలని లేదు.
0: సరే సరే నీ ఇష్టం. ఒకవేళ బాల సరస్వతి వస్తుందనే నమ్మకమే ఉంటే ఇక్కడే ఉండు. ఆగు సేఫాలి, సేఫాలి మా నువ్వు రావద్దులే. ఆ తలుపులు తీయమ్మా, తీయమ్మా, తీయవా? సరే అనిరుద్ధ్, ఈసారి ఎవరైనా వస్తే నాకు చెప్పు. ఏవేవో చెప్పి సేఫాలిని కంగారు పెట్టకు. తెలిసిందా? పద, నీతో పనుంది.
2: అనిరుద్ ఇంకా ఎంత దూరం వెళ్ళాలి?
1: ఇక్కడే ఒక ఫర్లాంగ్కి తక్కువే.
2: ఈ వేదిలో ప్రతి వాళ్ళు ఎంబ్రాయిడరీ ఎంత చక్కగా కుడుతున్నారో, ఇది పాత బస్తీనా?
1: అవును, ఎవరికంటా పడకుండా ఈ ప్రదేశంలో ఉంచాడు తిరుమల రావు.
2: అసలు మీకు ఆచూకీ ఎలా దొరికింది?
1: తిరుమల రావు గారి డైరీ చదివాను, అందులో బాల సరస్వతి అని పేరు చదివారు. మిగతా వివరాలు చదివే లోపే ఆయన వచ్చేశాడు. ఆ కాస్త ఆసరాతో సేఫాలి దగ్గర యథాలాపంగా అన్నారు. ఆ అమ్మాయి వెంటనే రియాక్ట్ అయ్యి ఎక్కడుంది, బ్రతికే ఉందా అని ఒకటే ప్రశ్నలు. బ్రతికే ఉందని ఎవరో చెప్పారని సేఫాలిని తిరుమల రావు మీదకి ఉసుకొలిపాను. ఆయన తెలివిగా తప్పించుకుందాం అనుకున్నాడు.
2: తర్వాత ఆవిడ ఇక్కడ ఉందని మీకు ఎలా తెలిసింది?
1: తేజేశ్వర్ సింగ్ నుంచి మిగతా వివరాలు సేకరించాను. మొన్న వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి చచ్చిపోయిందని చెప్తున్న ఆవిడ బ్రతికి ఉన్నట్లు కనుక్కున్నాను. నా ప్రతీకారానికి మొట్టమొదటి విజయం ప్రారంభమైంది సమీర.
2: తిరుమల రావు అంటే మీకు ఎందుకంత కక్ష?
1: జరగబోయే పెళ్లి ఆపు చేయించి రెండు కుటుంబాలకి క్షోభ కలిగించాడు, నా బ్రతుకు బండలు చేస్తున్నాడు.
2: బాల సరస్వతి ఎవరో తెలిస్తే ఆయన్ని మీరేం చేయగలరని?
1: ముల్లుని ముల్లుతోనే తీయాలి. బ్లాక్ మెయిలర్ నోరు మూయించాలంటే మనం వాడి బ్రతుకుల్లోని లొసుగులు కనిపెట్టి వాడిని బ్లాక్ మెయిల్ చేసి ఆట కట్టించాలి.
2: అంటే మిమ్మల్ని ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా?
1: అవును, మా నాన్నగారికి జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఫోటోలు అవి చేజిక్కించుకుని వాటి ఆధారంతో మా కుటుంబాన్ని అలరి పెడతానని నా పెళ్లి ఆపు చేయించాడు. సేఫ్.

0: చీకటి గదిలో ఉంచారావండి. మరో సంగతి సమీరా.
1: ఏంటి?
0: ఆవిడ మొహం మీద యాసిడ్ పోసి చంపాలని చూశాడు ఆ దుర్మార్గుడు.
1: అబ్బా,
0: మొహం చాలా వికృతంగా ఉంటుంది, చూడగానే భయపడతావేమో.
1: అబ్బా, చెప్పడం మంచిదైంది. సరే, ఏమండి ఇక్కడి నుంచి ఎప్పుడు తీసుకెడదామా?
0: మన ఆలస్యం తిరుమలరావుకి ఉపయోగిస్తుంది.
1: అవును,
0: బాల సరస్వతిని ఏ క్షణానైనా శవంగా మార్చేస్తాడు వాడు.
1: కరెక్ట్.
0: అరగంటలో బాల సరస్వతి, నువ్వు, మామి ఇంట్లో ఉండాలి. అమృతాన్ని విషంగా మార్చే కాలంతకుడు వాడు. పద.
1: నెమ్మదిగానండి, ఇవ్వండి మంచినీళ్ళు తాగండి. నెమ్మది నెమ్మది, అలా అలా పడుకోండి.
2: నీ పేరేంటమ్మాయి?
1: సమీరా.
2: అదేం పేరు? తెలుగు వాళ్ళేనా?
1: అవును, మా నాన్నగారికి ఈ పేరంటే చాలా ఇష్టం.
2: పోనీ, నన్ను ఇక్కడ ఎందుకు ఉంచాడు తిరుమలరావు? గాలి ఆడని గదిలో ఉంచి ఎన్నాళ్ళ నుంచో నన్ను సగం చచ్చేలా చేశాడు. హాయిగా ఉన్న ఈ గదిలోకి మార్చి మంచి అమ్మాయిని నిన్ను నాకు సహాయంగా పెట్టడం ఒక విడ్డూరం సుమా.
1: అవునండి, ఆయన ఉద్దేశం ఎవరికి చెప్పరండి.
2: అతనంతే, అతని దగ్గరికి తీసుకెళ్ళవు.
1: అమ్మో, నన్ను చంపేస్తారండి, నాకు భయం.
2: అవునవును, అదే నిజమే. నిన్నే కాదు, నన్ను కూడా చంపేస్తాడు. నేను బ్రతికుంటే అతనికి ఒక పెద్ద అశాంతి. నన్ను ఒక్కసారిగా చంపకుండా ఎందుకు వదిలేశాడో తెలుసా సమీరా?
1: తెలియదండి, నాకెవరు చెప్పారు.
2: తిరుమలరావు పరమ దుర్మార్గుడు. మనుషుల్ని అనేక రకాలుగా చంపుతాడమ్మా. కొందరిని వాళ్ళంతట వాళ్ళే చచ్చేలా వేధిస్తాడు, మరికొందరిని నాలాగా కుళ్ళి కుళ్ళి కృషించి మెల్లమెల్లగా చచ్చేలా చేస్తాడు. ఈ రెండూ కాక మరికొందరిని తనే చంపేస్తాడు అడ్డొస్తే. అతన్ని నా 18వ ఏట నుంచి ఎరుగుదనమ్మా.
1: అవన్నీ తర్వాత చెప్పొచ్చు, ఆయాస పడకుండా పడుకోండి. ఇలా నెమ్మదిగా
2: చెప్పొద్దా? సరే, పడుకుంటాను.
1: అలాగే.
2: శేపాలి, అమ్మా శేపాలి, తల్లి నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదమ్మా. ఎలా ఉన్నావు తల్లి? నీ తల్లి పోగానే నన్ను తన భార్యగా కాకుండా నీకు ఆయాగా చేశాడు. నిన్ను నా ప్రాణంతో సమానంగా పెంచుకున్నానమ్మా. కానీ దుర్మార్గుడు మనల్ని విడదీశాడు. అమ్మీ అమ్మీ అని ఒక్క క్షణం కూడా నన్ను వదిలేదానికి కాదు తల్లి.
1: అమ్మీ, నాకు నువ్వు బ్రతుకున్నావన్న సంగతి తెలియదు. నువ్వు ఊటీలో యాక్సిడెంట్లో చనిపోయావని అంకుల్ చెప్పారు.
2: చెప్తాడమ్మా చెప్తాడు. ఆయనకి నేను బ్రతికి ఉండడం ఇష్టం ఉండదు. ఒకసారి చంపబోతే తప్పించుకున్నాను. అమ్మాయి, ఏమిటది?
3: ఏమీ లేదు.
2: చెప్పాలి, నాకు భయంగా ఉందమ్మా.
3: ఎందుకమ్మి? అంకుల్కి నువ్వు కనిపించావని ఇక్కడికి రమ్మని ఫోన్ చేసి వచ్చానుగా.
2: ఎంత పని చేసావమ్మా, మన ఇద్దరిని చంపేస్తాడు.
3: అవన్నీ ఒట్టి ఊహలమ్మి.
2: నా కొడుకు నాకు కాకుండా చేసిన దుర్మార్గుడమ్మా.
3: హలో అనిరుద్ధ్, మీరన్నట్లు మా బాల సరస్వతి బ్రతికే ఉంది. నేను బజారుకి కార్లో వెళ్తూ ఉంటే సమీర ఈ ఇంట్లోంచి బయటకు వచ్చి షాపుకు వెళ్ళి ఫోన్ చేయడం చూశాను. ఇంట్లోకి వచ్చి తలుపు తట్టాను, ఎదురుగా బాల సరస్వతి కనపడింది. అంతే.
0: శేఫాలి, తిరుమలరావు రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
3: నో నో నో, ఇంకా సేపట్లో అంకులు వచ్చేస్తారు.
0: అందుకే వెళ్ళిపోదాము అంటున్నాను.
3: ఎందుకు?
0: బాల సరస్వతి గారిని ఇక్కడ ఉంచినందుకు నన్ను ఆయన బ్రతకనివ్వడు.
3: ఏమిటి? మీరు అమ్మిని తీసుకురావడమా? ఎందుకు? అమ్మిని ఇక్కడికి తీసుకురావడం వల్ల మీకేమిటి లాభం?
0: నా స్వార్థం కోసం. మీ అంకుల్ నా జీవితంతో ఆడే ఆటలో నేను గెలవాలంటే.
3: సిల్లీ, అంకుల్ మీ జీవితంతో? సో ఫన్నీ, ఏవో కథలు చెప్తే నమ్మేస్తాను అనుకున్నావా?
0: అది నీ ఇష్టం చెప్పాలి. అవును, సమీర్ ఏది?
3: ఏవో, ఇందాక షాప్ దగ్గర కనబడింది. ఓ, అంటే మీరు ఆ అమ్మాయి కలిసి నాటకం ఆడుతున్నారన్నమాట. సమీర హోటల్లో మానేసి ఇక్కడ ఉంటుందన్నమాట.
0: నీ ప్రశ్నలకు సమాధానాలు తర్వాత చెప్తాను. సమీర వీధిలోకి వెళ్ళిందంటే ఈవెన్ మీరు చూసినట్లు నాకు చెప్పాలని ఫోన్ చేయడానికి వెళ్ళి ఉండాలి. ఇంతవరకు రాలేదంటే ఏమైనట్లు? ఒకవేళ తిరుమలరావు గారు సమీరని, అరే, సమీరా ఇన్స్పెక్టరు తిరుమలరావు గారు కలిసి వస్తున్నారేమిటి?
4: మిస్టర్ అనిరుద్ధ్,

0: పెళ్లి చేయాలండి వాడి ప్లాన్.
1: శేఫాలికి బంగారు బొమ్మ, డబ్బు, అందం, పరపతి వస్తాయిగా ఆమెను చేసుకుంటే.
0: అవన్నీ ఎవరికి కావాలి సమీరా? శేఫాలు చూసినప్పుడల్లా మా లక్ష్మి గుర్తుకొస్తుంది నాకు. అదిగో ఆ కనపడే గుమ్మల నుంచి పెడితే మేడ కింద చివరి

0: తిరుమలరావు గారు, సమీర గారిని ఈ ఇంటికి ఎదురుగా ఉన్న మెడికల్ షాప్లో ఫోన్ చేస్తుండగా కిడ్నాప్ చేసి ఊరి చివర పాడుపడ్డ ఇంట్లో బంధించబోయారు. మీరిచ్చిన కంప్లైంట్ మీద ఈ ఇంటి దగ్గర మనిషిని ఉంచాము. అతను సమీర గురించి కంట్రోల్ రూమ్కి కారు నంబర్తో సహా ఇన్ఫామ్ చేశాడు. సమీర గారికి ఏ అపాయం జరగకుండానే వెళ్ళి ఈయన్ని, ఈయన మనుషుల్ని పట్టుకున్నాం.
1: సమీరా,
2: షెఫాలి రాగానే భయంతో ఫోన్ చేయడానికి వెళ్లేసరికి తిరుమలరావు గారి మనుషులు,
3: వాట్ అంకుల్, నిన్ను కిడ్నాప్ చేయించారా?
2: ఎస్.
1: ఇది చాలా చిన్న సంగతి షెఫాలి. మీ అంకుల్ అమ్మీని, నన్ను, ఇంకా చాలా మందితో ఆటలాడుకుంటున్న పెద్ద గ్యాంబ్లర్.
3: అంకుల్, అంకుల్ వీళ్ళు చెప్పేవన్నీ నిజం కాదని చెప్పండి.
0: చెప్పలేరు. ఎన్నో ఏళ్ల నుంచి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి అందులో ఎందరినో బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు గుంజి తనకు కావలసినట్లలో ఆడిస్తూ వచ్చారు.
3: నో నో ఇన్స్పెక్టర్, నేను నమ్మను. అంకుల్, అంకుల్ ఇలాంటివి చేయరని నాకు తెలుసు.
0: కాదు, మీకు తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
3: ఏమిటవి?
0: బ్యాంకులో డిపాజిట్ చేసిన వాళ్ల సంతకాలు ఫోర్జరీ చేసి చెక్స్ ద్వారా లక్షలు సంపాదించాడు. వ్యక్తుల చీకటి కోణాలు వెతికి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలా చేసి వాళ్ళ ఆస్తులు తనపరం చేసుకున్నాడు. ఆ డబ్బుతో స్మగ్లింగ్ లాంటివి సాగిస్తూ ఇంకా చాలా కేసులున్నాయిలేండి.
3: ఇవన్నీ చేసింది ఎందుకు, ఎవరి కోసం చెప్పండి అంకుల్.
4: అతనికి ఇది ఒక సరదానమ్మా. నన్ను కూడా ఏం చేసి ఈ స్థితికి తెచ్చాడో తెలుసా?
3: నిన్న ఏం చేశాడమ్మీ?
4: చెప్తానమ్మా, కావాలంటే మీరు నేను చెప్పేది రాసుకోండి. కేసుకు పనికిరావచ్చు ఇన్స్పెక్టర్ గారు.
0: చెప్పండి.
4: తిరుమలరావుని అతని పెద్ద తల్లి పిల్లలు లేకపోవడం వల్ల పెంచుకుంది. ఆవిడకి ఏనంటే ప్రాణం. ఊళ్ళో కొందరు చేసే తప్పుడు పనులు రహస్యంగా తెలుసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజేవాడు. బీఏ చదువుతుండగా పూర్ణయ్య గారిని, లెక్చరర్ గారి కూతుర్ని ప్రేమ పేరుతో తనదానిగా చేసుకున్నాడు. ఆమె పేరు బాల సరస్వతి.
3: అంటే అంటే అమ్మి, ఆ బాల సరస్వతిని నువ్వా?
4: అవునమ్మా, నేనే ఆ బాల సరస్వతిని. మా బావ, అంటే మా మేనత్త కొడుకు భావనారానికిచ్చి నా పెళ్లి చేయాలనుకునేవారు. మా బావ తిరుమలరావుతో తిరగడం మంచిది కాదంటే నా పెళ్లి అప్పటికే తిరుమలరావు గారితో గుళ్ళో అయిపోయిందని, మా ఇద్దరి జోలికి రావద్దని చెప్పాను.
2: భావనారాయణ గారంటే అనిరుద్ధ్ మీ నాన్నగారి పేరు?
1: అవును, మా నాన్నగారే.
4: ఎవరు బాబు నువ్వు? భావనారాయణ గారికి
1: పెద్దబ్బాయిని. ఆయన నన్ను పెంచిన తండ్రి. నీ కడుపున పుట్టిన బిడ్డనే అయినా పెంచింది ఆయనేనమ్మా, ఆయనే.
4: బాబు బాబు, నువ్వు నా బిడ్డవా బాబు, నా బిడ్డవా.
1: అవునమ్మా.
4: ఏది నాయనా, ఒక్కసారి గారు ఇలా దగ్గరికి రా నాన్న.
1: అమ్మా,
4: ఎన్నాళ్ళకి నా బిడ్డను చూడగలిగాను. ఏం బాబు, బాబా సంగతులన్నీ నీకు చెప్పాడా?
1: చెప్పాడమ్మా. నిన్ను మోసం చేసి మద్రాసు తీసుకువెళ్ళటం, డబ్బు అయిపోయాక నడి రోడ్డున వదిలేయటం, సంగీత పాఠాలు చెప్పుకుంటూ నన్ను కని కొన్నాళ్ళు పెంచి భావనారాయణ గారు మద్రాసులో కనిపెడితే నన్నిచ్చి పెంచి పెద్ద చేయమని ప్రాధేయపడి నన్ను వారికి ఇచ్చినట్లు అంతా అంతా చెప్పాడమ్మా.
4: అవును బాబు. బావ దేవుడు నా బిడ్డను తీసుకొని కేరళలో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. 10-15 ఏళ్ళు మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగేవి. ఆ తర్వాత బావ కేరళ వదిలి ఎక్కడికి వెళ్ళింది నాకు తెలియలేదు నాయన.
1: కేరళ నుంచి మైసూరు వచ్చాడమ్మా నాన్నగారు, బ్యాంకులో ఉద్యోగం రావటం వల్ల. నేను గ్రాడ్యుయేట్ అయిపోగానే హైదరాబాద్లో బ్యాంకు ఉద్యోగం రావటం వల్ల మా కుటుంబం అంతా ఇక్కడికే వచ్చేసాం.
4: నాన్న, నీ గురించి వివరాలు చెప్పమని వేధించి చెప్పకపోతే ఇదిగో నా మొహం మీద యాసిడ్ పోసి వికృతంగా తయారు చేశాడు. నా పెట్లో భావనారాయణ బావకి రాసిన ఉత్తరాలు చదివి మీ వెంటపడి ఉంటాడు. అవునా తిరుమలరావు?
5: అవును బాల. చేతిలో చిల్లి గవ్వలేక, నిన్ను పోషించే శక్తి లేక నిన్ను వదిలిపెట్టి పారిపోయాను. నీకు మగపిల్లవాడని తెలిసింది. నిన్ను వదిలిన తర్వాత లక్షలు సంపాదించాను. నా కొడుకుని చూడాలని, చూసి సొంతం చేసుకోవాలని తహతహలాడిపోయాను. చివరికి అనిరుద్ధ్ని కనుక్కున్నాను.
1: బ్యాంకుకి వచ్చి విషయాలు చెప్పి తనని తండ్రిగా అంగీకరించమని తన ఆస్తికి సేఫాలికి భర్తగా రమ్మన్నారు. రానంటేనే ప్రారంభించారు సాలిగూడు వెళ్ళటం. చివరికి నా పెళ్లినాడు ఆ గూడులో చిక్కుకున్నాను.
0: మిమ్మల్ని ఎలా ట్రాప్ చేశారో స్టేట్మెంట్ ఇచ్చాక మేము ఈయన్ని మా మనుషులతో 24 గంటలు ఫాలో చేసేవాళ్ళం.

0: ఇన్నాళ్లకు దొరికాడు ఈయన.
1: అనిరుద్, అంకుల్ నీ కన్న తండ్రిని చెప్పినా మీరు ఆయన శత్రువుగా ఇలా చూస్తున్నారు?
2: 30 ఏళ్ల నాడు అనాథని చేసి అమ్మ ఎవరో తెలియక అమ్మ అని పిలవటం నేర్పని తల్లిదండ్రుల కన్నా పెంచిన అమ్మా నాన్నలు భావనారాయణ సుమిత్రమ్మ గారులే నాకు అమ్మా నాన్నలు సేఫాలి.
1: అవునాయనా, ఆ మాట నిజం. వాళ్లే నిజంగా నీకు తల్లిదండ్రులు.
2: అలాంటి మా నాన్న మీద చేయని నేరాన్ని చేసినట్లుగా సాక్ష్యాలు సృష్టించి కన్న కొడుకు పెళ్లి అని కూడా చూడకుండా బ్లాక్మెయిల్తో నా పెళ్లి ఆపు చేసి 6 నెలల నుంచి ఆయన బంధికారాలో బంధించాడమ్మా.
1: చివరికి బావబ్రతికి కూడా ఈ శనిగ్రహం పట్టుకుందా నాయన? ఎలా జరిగిందిరా ఈ పొరపాటు?
2: మైసూర్లో నాన్నగారికి రంగరాజయ్య గారని ఒక డైమండ్ వ్యాపారితో పరిచయం ఉండేదమ్మా. వాళ్ళ కుటుంబం మేము ఎంతో చనువుగా ప్రేమగా ఉండేవాళ్ళం. వాసు అనే వ్యక్తి నాన్నని కలిసి తన కుటుంబం అంతా పస్తులుంటున్నామని తనకేదైనా ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకోమని నాన్న కాళ్ళు పట్టుకున్నాడు.
1: వాణి అయ్యంగారికి చూపించి ఉద్యోగం వేయించమని అడిగి ఉంటాడు. ఎప్పుడు ఇంతే బావ. అయితే అతను ఏం చేశాడు?
2: ఆ వాసు అయ్యంగారింట్లో చనువుగా తిరుగుతూ ఉండేవాడు. ఒక రాత్రి అయ్యంగారిని ఆయన భార్యని కత్తితో పొడిచి డబ్బు డైమండ్స్ నగలు తీసుకుని పారిపోయాడని కబురందగానే నాన్న అక్కడికి వెళ్ళారు. నాన్నగారు కొనవపిరుతో ఉన్న రంగరాజయ్య గారి గుండెల్లోంచి కత్తి లాగుతుండగా హంతకుడు ఫోటోలు తీసి పారిపోయాడు.
0: అయితే మరి వాసు అనేవాడేనా ఈ హత్యలు చేసింది?
2: వాసు రంగూన్ పారిపోయి ఈ మధ్య మద్రాసు తిరిగి వచ్చి అక్కడి నుంచి నాన్నగారికి ఉత్తరం రాశాడు. తన దగ్గర నాన్నగారు రంగరాజయ్య గారి గుండెల్లోంచి కత్తి తీస్తున్న ఫోటో ఉంది, వచ్చి తీసుకువెళ్ళమని. నాన్నగారు అతనికి ఫోన్ చేసి బాగా తిట్టారు. ఆ వాసు తిరుమలరావు గారు చేసే వ్యాపారంలో భాగస్థుడు.
1: ఇంకే రాహుకేతువులు గ్రహణం పట్టించారన్నమాట. ఆ ఫోటోలతో తిరుమలరావు నిన్ను ఏడిపించాడా బాబు?
2: నేను ఆయన చెప్పినట్లలా వినకపోతే ఆ ఫోటోలు పేపర్లకి పోలీసులకి రంగరాజయ్య గారి కొడుక్కి పంపిస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. 30 ఏళ్లు పెంచిన కుటుంబం అల్లరి పాలవటం సహించలేక ఈయన నా కన్న తండ్రి ఆడించినట్లలా ఆడాను. ఈలోగా బాలసరస్వతి గారి పేరు డైరీలో దొరకగానే సంగతి తెలియకపోయినా ఈ విషయంలో సబ్ ఇన్స్పెక్టర్ గారి సహాయం అడిగి వారి అండదండలతో ఈ దరికి చేరాను. తిరుమలరావు గారి మీద

మీరింతవరకు జలపాతం నాటకం విన్నారు. రచన ఎద్దనపూడి సులోచనారాణి. రేడియో అనుసరణ శ్రీ పి శేషబాబు. నిర్వహణ శ్రీమతి వి రతన్ ప్రసాద్. 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 11 గంటలు దాటి 10 సెకండ్లు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 96,000 కోట్ల రూపాయల చెల్లింపులు చేసినట్లు రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ధాన్యం సేకరణ 72 లక్షల టన్నులు దాటినట్లు పౌర సరఫరాల సంస్థ ప్రకటించింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన 8,000 గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సెమీకండక్టర్ పరిశ్రమకు తెలంగాణ ఎంతో అనుకూలమైనదని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని మలేషియా ప్రతినిధి బృందానికి మంత్రి డి శ్రీధర్బాబు సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. 9వ తేదీ రాత్రి వరకు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 8న 15వ తేదీన రద్దు చేసినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలియజేశారు. తిరిగి ఈ నెల 22వ తేదీ నుంచి ఈ కార్యక్రమం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గగన విజయం పేరుతో విశేష అష్టావధాన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లి సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరుగుతోంది. సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి భారత్ రికార్డు స్థాయిలో 6 టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ నిన్న గోవాలో జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అదొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పైడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:03. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆనందాల ఆదివారం అంటే సకుటుంబ సపరివారంతో సంబరంగా గడిపే రోజు. మరి ఆ సంబరంలో ఎన్నో విషయాలకి ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి ఆనంద సమయంలో సంగీతం తోడైతే ఆనందం రెట్టింపే. మరి ఆలస్యం ఎందుకు? గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో మెస్మరైజింగ్ మెలోడీస్ వినడానికి మీరు రెడీయా?

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు? మన జీవితంలో కొన్ని పాటలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, జ్ఞాపకాల్ని కూడా మోసుకొస్తాయి. స్కూల్ డేస్ని, కాలేజీ కథల్ని, ఫ్యామిలీతో గడిపిన మధుర క్షణాల్ని గుర్తు చేస్తాయి. అలాంటి అపురూపమైన 1980s 1990sల తెలుగు సినీ సంగీతం నుండి ఎందరో సంగీత దర్శకులు అందించిన మధుర గీతాలు విందాం ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో.

ఆకలి రాజ్యం చిత్రం నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నారు కదా. 1980లో విడుదలైన ఎన్నో పాటలు ఇప్పటికీ కొందరి ఇళ్లల్లో మోగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రేమ శాశ్వతం. గోదావరి అందాలను, పల్లె సోయగాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ పాట అప్పట్లో ఎంత హిట్ అయిందో ఇప్పటికీ అంతే ఆదరణ. కాదంటారా? వింటే మీకే తెలుస్తుంది.

వింటుంటే మనసే గోదావరి తీరాలకు వెళ్ళిపోయినట్టుంది కదూ. అప్పటి పాటల ప్రత్యేకత ఏంటంటే అర్థవంతమైన సాహిత్యం, మధురమైన స్వరాలు, హృదయాన్ని హత్తుకునే గానం. మరి ఇప్పుడు వినబోయే పాట ప్రేమకి మమకారానికి చిరునామాగా నిలిచిపోయిన మెలోడీ. ఏ సినిమానో గెస్ట్ చేసుండరు, ఎందుకంటే మన దగ్గర చాలా పాటలున్నాయి కాబట్టి. స్వయం కృషి చిత్రం నుండి సిగ్గు పూబంతి అంటూ ఎస్పి బాలు, జానకి, శైలజ పాడిన ఈ పాట మనందరి కోసం గుర్తుకొస్తున్నాయి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. ఒకవేళ నేను గనక మీకు ఇష్టమైన 80s లేదా 90s సాంగ్ ఏది అని అడిగితే అబ్బో చాలానే పంపిస్తారనుకోండి. ఎస్పి బాలుగారిదా, లేక ఎస్ జానకి గారి మాధుర్యమా, లేక చిత్ర గారి మెలోడీనా?

లేకపోతే శైలజ గారి శైలియా, ఈ పాటలు తరాలు మారినా తరగని అనుభూతిని అందిస్తూనే ఉంటాయి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని ఊరికి అనలేదుగా.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ సమయాలు గుర్తుపెట్టుకోండి: 7:30 నుండి 8 వరకు, 12:40 నుండి 1:10 వరకు, అలాగే 2:15 నుండి 3 వరకు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0402324, 0852, 0402324, 0853. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఇప్పుడు 90స్కి వెళ్దామా? అంటే నిజంగా వెళ్ళాలంటే చాలా కష్టం అనుకుంటా, అసలు అది పాసిబుల్ కాదు, హైలీ ఇంపాసిబుల్. కాకపోతే ఆ పాటల ద్వారా మళ్ళీ ఒకసారి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుందాం. 90స్ అనగానే కేబుల్ టీవీ, టెక్నాలజీ, సినిమాల్లో కొత్తదనంతో పాటు సంగీతంలో కూడా ఎన్నో కొత్త ప్రయోగాలు చేసిన కాలం అది. ఎన్ని కొత్తగా వచ్చినా, ఎన్ని ప్రయోగాలు చేసినా మెలోడీ మాత్రం తన స్థానాన్ని కోల్పోలేదు. మరి లేట్ చేయకుండా వినేద్దాం. బొబ్లిరాజా సినిమా నుండి ఎస్పి బాలు చిత్ర ఆలపించిన చెమ్మచొక్కాన ఈ పాటని సిరివెనెల సీతారామశాస్త్రి గారు రాశారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా కంపోజిషన్లో వచ్చింది. మరి ఇలాంటి మధురమైన పాటల కోసం వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: రాజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: గుర్తుకొస్తున్నా వింటున్నారు విత్ మీ ఆర్ చిరంజీత్. స్టూడియో క్లాక్లు 11:42:26 అవుతుంది. ప్రేమలోని మాధుర్యాన్ని, యవ్వనంలోని ఉత్సాహాన్ని అందంగా ప్రతిబింబించిన ఓ అద్భుతమైన పాటను విందాం. అలాంటి చాలానే ఉంటాయనుకోండి. క్రిమినల్ సినిమా నుండి తెలుసా మనసా అంటూ వచ్చిన ఈ పాట ప్రేమ భావనకు సంగీత రూపమిస్తే అది ఇలాంటి మెలోడీగానే ఉంటుందనిపిస్తుంది, కాదంటారా? ఎస్పి బాలు, చిత్ర ఆలపించిన ఈ సూపర్ హిట్ మెలోడీ మనకోసం.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-pog.in ద్వారా పొందవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

స్టూడియో క్లాక్ లో 11:50 and 35 seconds అవుతుంది. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్ చిరంజీత్. మరి భారతీయుడు సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హిట్ మూవీ, మ్యూజికల్ హిట్, ఏఆర్ రెహమాన్ గారు అందించిన ఆ మ్యూజిక్ అయితే ఇప్పటికీ అసలు అబ్బా ఇంకా ఆ పాటలు వింటున్నా అంటే ఆదరణ మాత్రం తగ్గలేదు. మరి అలాంటి ఒక మ్యూజికల్ ఆల్బమ్ నుంచి ఒక పాట విందామా? టెలిఫోన్ ధ్వనిలా అంటూ హరిహరన్ హరిణి పాడిన ఈ పాట భువనచంద్ర రాశారు, ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లు, మనందరి కోసం గుర్తుకొస్తున్నాయిలు.

0: ప్రజాపాలన ప్రతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇలా 1980లు 1990ల తెలుగు సినీ సంగీత ప్రయాణం ఎప్పుడూ బోర్ కొట్టదు. మధురమైన సంగీతం

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. కోటి విద్యలు కూటి కొరికే అన్న సామెత విన్నప్పుడు కూటికి ఇచ్చిన విలువ అర్థమవుతుంది కదా. మన ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. మరి ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఈ టాపిక్ మీద మాట్లాడదాం. ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత కలిసుంటే కలదు సుఖం అనే ఈ పాట ఏ సినిమాలో మీ అందరికీ తెలిసిందే. కలిసుందాం రా చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. మనం తీసుకునే ఆహారంలో కేవలం పోషకాలు ఉంటే సరిపోదు కదా, సురక్షితంగా ఉండటం కూడా చాలా అవసరం. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 7 అంటే ఇవాళ రోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటామన్నమాట. ఆహారం వల్ల కలిగే వ్యాధులను నివారించడం, ఫుడ్ సేఫ్టీ గురించి ఇంపార్టెన్స్ని తెలియజేయడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం.

అన్నమాట. మరి ఎన్ని విషయాలు తెలుసుకుందాం? ఆనందం సినిమా నుండి మల్లికార్జున్ సుమంగళి పాడిన కనులు తెరిచిన అనే ఈ పాట సూపర్ హిట్ కదా.

ఒక అలవాటు ఉంటుంది, ఫ్రిడ్జ్ లో 3 రోజుల క్రింద పెట్టిన కర్రీ కనిపిస్తే చాలు, అరే ఇంకా బాగానే ఉంది కదా అని తినేస్తూ ఉంటాం. కానీ మన కడుపులో అలా ఉండదుగా, ఏదైనా బెడిసి కొడితే ఆ తర్వాత మనమే ఇబ్బంది పడతాం. ఆహార భద్రత అంటే పెద్ద సైన్స్ ఏమి కాదండోయ్, మన అమ్మలు నానమ్మలు తెలిసిన వాళ్ళు చెప్పే చిన్న చిన్న జాగ్రత్తలే. అవేంటో కూడా తెలుసుకుందామా ఈ పాట తర్వాత.

చైతన్య స్ఫూర్తిలో వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే, చేతులు కనుక్కొని తినడం అంతేగా. ఏదైనా తినేటప్పుడు చేతులు కడుక్కోవడం అనేది చాలా కామన్ గా మనం చేసేది. ఇంకా కూరగాయల్ని శుభ్రంగా కడిగి వండుకోవడం, ఇది కూడా మనం చేసేదే. ఎక్స్పైర్ అయిపోయిన వస్తువుల్ని వాడకపోవడం, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య ప్యాకేజ్డ్ ఫుడ్ మనకి, అంటే ఏది తీసుకున్నా కూడా మనకి ప్యాకింగ్లోనే వచ్చేస్తుంది. లైక్ ఉప్మా రవ్వ తీసుకున్నా, లేకపోతే పప్పు దినుసులు తీసుకున్నా, ఏది తీసుకున్నా మనకి ప్యాకేజ్డ్ వచ్చేస్తుంది. కాబట్టి దాని మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా వండిన ఆహారాన్ని ఎక్కువసేపు బయట పెట్టకపోవడం, వండిన వెంటనే తినేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటివి పాటిస్తే మన పొట్ట కూడా హ్యాపీ, అలాగే మనం కూడా హ్యాపీ. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:30 కావస్తోంది. పరికాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ఎల్పిజి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక కేరళ మాహీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయంగా ఎల్పిజి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల సబ్సిడీ లభిస్తుందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి జూన్ మధ్య ఎల్పిజికి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయల పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రపంచ ఇంధన మార్కెట్ల ప్రభావం నుండి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు పెరిగిన ధరలలో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరించిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాల వంట గ్యాస్ ధరలతో పోలిస్తే ఉజ్వల లబ్దిదారులు చెల్లిస్తున్న వాస్తవ ధర చాలా తక్కువని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు అన్నారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య

0: ఆధారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్తంగా హక్కుగా బాధ్యతగా స్వీకరించేందుకు సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. ఆకాశవాణితో మంత్రి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారత్లో 90 కోట్లకు పైగా విశిష్ట ఆభా గుర్తింపు కార్డులను తయారు చేశామని తెలిపారు. అలాగే 100 కోట్లకు పైగా డిజిటల్ వైద్య రికార్డులను కూడా ఈ ఆభా ఐడీలతో అనుసంధానించామని తెలియజేశారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం 4 ఏళ్ల తర్వాత జరుగుతోందని, ఈ సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన పురోగతి లభించిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగినో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయని గుర్తు చేశారు. రక్షణ, భద్రత, సముద్ర తీర రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఫార్మాసూటికల్స్, ఆహార భద్రత, పర్యాటకం, విద్య అలాగే సాంస్కృతిక సహకారంతో సహా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలపై ఇండోనేషియాతో విస్తృతంగా చర్చించేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.
1: Our joint commission is happening after 4 years, and I think it's important to recognize that in those 4 years we made good progress in our bilateral relations. Today I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation, from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా చెప్పారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన 77వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుందని, అలాగే ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే పలు ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తావిస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఫిట్ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకెళ్లాలని మాండవీయ ప్రజలకు పిలుపునిచ్చారు.
2: సైక్లింగ్ కర్నే సే ఆప్కీ హెల్త్ అచ్చి రే. సైక్లింగ్ సే ఫ్యూల్ కా బచత్ హోతా హై. వర్తమాన్ మే ట్రాఫిక్ కీ బహుత్ బడీ సమస్యా హై, ఉస్కా భీ సమాధాన్ హై. తో క్యో నా హమ్ సైక్లింగ్ కరే. దేశ్ కే నాగరికో మే అప్నే హెల్త్ కే ప్రతి అవేర్నెస్ బడీ హై. మోదీ జీ నే ఆధా ఘంటా రోజ్ ఫిట్నెస్ దేనే కే లియే కహా హై. తో యే ఫిట్నెస్ కా డోజ్ ఆధా ఘంటా కే లియే హమ్ హమేషా సైక్లింగ్ కరేంగే తో మే మాన్తా హూ కీ హమారీ కై సమస్యా కా సమాధాన్ హోగా.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా మెసేంజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని ఎన్టీఏ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. వాతావరణం. దేశ

దేశంలోని కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకన్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్ ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఈరోజు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గోవాలోని మడ్గావ్లో నిన్న జరిగిన సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి ఆరోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం సాధించిన భారత బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. భారత ఫుట్బాల్కు ఈ విజయం గర్వించదగిన క్షణమని సామాజిక మాధ్యమ పోస్టులో మాండవీయ పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గోవాలోని మడ్గావ్లో నిన్న జరిగిన సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి 6 సార్లు టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం సాధించిన భారత బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. భారత ఫుట్బాల్కు ఈ విజయం గర్వించదగిన క్షణమని సామాజిక మాధ్యమ పోస్టులో మాండవీయ పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పారిశ్రామికవేత్త సానా సతీష్, విద్యావేత్త భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, టీడీపీ సోషల్ మీడియా వింగ్ అధినేత చింతకేల విజయ్ ఉన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రత్యేక కార్యక్రమాలు. సోమవారం జూన్ 8వ తారీఖు ఉదయం 10:03 శ్రీ రాజగోపాల్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ ఎస్ రవిశుంకసారి గారు సమర్పించి ప్రత్యేక జనరంజని. ఉదయం 11:03 నవభారత స్వరం ప్రత్యేక రూపకం మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జి రంజిత్. మరి అరచేతిలో ప్రపంచం వచ్చిన తర్వాత ఏది కావాలన్నా ఇట్టే ఆర్డర్ పెట్టేయడం, ఫుడ్ ఆర్డర్ అయితే అసలు నిమిషాల్లో మన కళ్ళ ముందు ఉంటుంది కదా, రేటింగ్ బాగుందా, డిస్కౌంట్ అప్లై అయిందా, లేదా ఏదైనా కూపన్ ఉందా అని చూస్తాం. కానీ మనం ఆర్డర్ పెట్టే ఫుడ్ ఎంతసేపు అనేది మాత్రం పట్టించుకోవడం లేదు. అంటే ఫుడ్ సేఫ్టీ అనగానే గుర్తొచ్చింది నాకు ఒక విషయం, చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: టుడే క్లాక్ లో 12:46 and 43 seconds అవుతుంది. చైతన్య స్ఫూర్తిలో ఇవాళ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే మనం న్యూస్లో కూడా వింటూనే ఉంటాం, ఆ హోటల్లో ఇలా ఉంది, ఈ రెస్టారెంట్లో కిచెన్ ఇలా ఉంది, ఎక్స్పైర్ అయిన పదార్థాలు, పరిశుభ్రత లోపాలు, పాడైపోయిన వాటం, మళ్ళీ మళ్ళీ ఉపయోగించిన వంట నూనెలు, ఇలా ఇవన్నీ వింటూనే ఉంటాం. అంటే ఇవన్నీ నేను చెప్పి మిమ్మల్ని భయపెట్టడం అని కాదు, కానీ మనం బయట తినేటప్పుడు జాగ్రత్తగా ఎంపిక చేసుకొని తినాలి, ఎందుకంటే రుచితో పాటు భద్రత కూడా ముఖ్యం కాబట్టి.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:00

విడుదల 15 నిమిషాలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

చైతన్య స్ఫూర్తి వింటున్నాం కదా, అసలే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే, అలాగే టైం వచ్చేసరికి 1 అవుతుందంటే, 1 కావస్తుంది అంటే మనకి ఎలాగూ మనం ఫుడ్ తినే టైం కూడా అవుతుంది కదా. సో ఇంకా ఏంటంటే, మనం తినడానికి వెళ్ళిన ప్రదేశం నీట్గా ఉంటేనే తినడం కానీ, లేకపోతే ప్యాకేజ్డ్ ఫుడ్ అనుకోండి, దాని ఎక్స్పైర్ డేట్ మాత్రం చెక్ చేసుకోవాల్సింది పక్కాగా. ఇంకా ఫుడ్ కలర్స్, ఈ ఫుడ్ కలర్స్ అడల్టరేషన్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉన్న ఈ అంటే ఈ టైంలో మనం ఫుడ్ని అవాయిడ్ చేయాలి అలాంటిదేనా మనకి తెలిసినట్టయితే. ఇంకా ఫుడ్ టేస్ట్ కానీ స్మెల్ కానీ తేడా అనిపిస్తే వెంటనే ఆపేయడం, ఇది అఫ్ కోర్స్ మనం చేస్తామనుకోండి. సో ఇంకా కిడ్స్కి మనం ఏదైనా ప్రయాణాలు చేసినా లేకపోతే బయటికి వెళ్ళినా, కిడ్స్కి వీలైనంత వరకు ఇంటి ఫుడ్నే పెట్టడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: సో మరి ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ 2026 థీమ్ ఏంటంటే, భారం నుండి పరిష్కారాల వైపు, ప్రతి చోట సురక్షితమైన ఆహారం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆహారం అంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చే డిసీజెస్ల భారాన్ని ఎదుర్కోవడానికి డేటా, సైంటిఫిక్ ఎవిడెన్స్, రిస్క్ బేస్డ్ సొల్యూషన్స్ అనే వాటి మీద దృష్టి పెట్టడం అన్నమాట. అంటే ఇంకా చెప్పాలంటే, ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా ఆహార భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఫుడ్ సేఫ్గా ఉంటేనే మనం సేఫ్, మన లైఫ్ సేఫ్, సూపర్ సేఫ్ అని చెప్పొచ్చు. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. స్టే సేఫ్, స్టే హెల్తీ, అండ్ డోంట్ ఫర్గెట్ టు స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:10 కావస్తుంది. మరి కాసేపట్లు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఆరోగ్యకరమైన జీవన శైలికి సైక్లింగ్ అత్యంత అవసరమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సైక్లింగ్ డే సందర్భంగా అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 1474 కోట్ల రూపాయలు ఖర్చు కాగల పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. తమ పార్టీ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాగల 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్లో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఫిట్ ఇండియా స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో సైక్లింగ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాలుష్యాన్ని, ట్రాఫిక్ రద్దీని తగ్గించి సుస్థిర నగరాల నిర్మాణానికి సైక్లింగ్ ఒక అద్భుతమైన మార్గమని పేర్కొన్నారు. ప్రజలంతా తమ రోజువారీ జీవితంలో సైక్లింగ్ను ఒక అలవాటుగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ భారీ ర్యాలీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరి, క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డితో పాటు భారీ సంఖ్యలో యువత, క్రీడాకారులు, సైక్లింగ్ ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా 1474 కోట్ల రూపాయలు ఖర్చు కాగల 3 వేర్వేరు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఉప్పల్ భగాయత్లో ఎంఎంసీ కార్యాలయ భవనం, కంటోన్మెంట్లో ఏఓసీ రోడ్లు, ఎల్బీనగర్లో వంతెన పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఈరోజు మీడియా సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఇందుకు వ్యతిరేకంగా తాము ఆందోళనలు చేపడతామని అన్నారు. నిన్న కోహెడ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వాడిన భాష అభ్యంతరకరమని ఆయన అన్నారు.

0: ఇదే పద్దతి కొనసాగితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులను తమ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో అడ్డుకుంటారని ఆయన అన్నారు. గోదావరి నదీ నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మౌనంగా ఉంటోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నల్లమల సాగర్ ప్రాజెక్టు పేరిట పోలవరం నుంచి నీటిని ఏపీకి మళ్లించే కుట్రలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు గగన విజయం పేరుతో విశేష అష్టావధానం కార్యక్రమం నిర్వహించింది. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి ముఖ్య అతిథిగా హాజరుకాగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అవధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహెత్, సాహితీవేత్తలు డాక్టర్ జిఎం రామశర్మ, కంది శంకరయ్య, ఏ భానుప్రకాష్, డాక్టర్ మండపాక మహేశ్వరి, ఆరవల్లి శ్రీదేవి, ముత్యంపేట గౌరీశంకర శర్మ, చిట్టితోటి విజయ్ కుమార్, రంగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మరుమాన దత్తాత్రేయ శర్మ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రోగ్రాం హెడ్ రమేష్ సుంకసారి, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, దూరదర్శన్ యాదగిరి ప్రోగ్రాం హెడ్ కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేలాది గ్రామాలకు తాగునీరు సాగునీరు అందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ లైనింగ్ పనుల్లో పూర్తి నాణ్యత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్లో ఈ నెల 9న నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నియామక కార్యక్రమాన్ని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు కార్యనిర్వహణాధికారి భవానీశంకర్, ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి నిజాభిషేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లా కనగల మండలంలో విరివిగా మొక్కలు నాటుతున్నామని బీజేపీ కనగల మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య తెలిపారు. ఈ విషయమై మాట్లాడుతూ ఆయన,
1: పర్యావరణాన్ని రక్షించే విధంగా మనం ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో మోడీ గారు అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి, మాకే నాం ఏక్ పేడ్ అనే ఒక నినాదంతో ఈ రోజు అన్ని బూతులలో యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బూత్ లో ఒక మొక్క నాటితే చాలు, ప్రతి సంవత్సరానికి కొన్ని కోట్ల వృక్షాలు అవుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా తలా ఒక చెట్టు నాటితే ఇక్కడ మనం పరిరక్షించబడతాం.
0: వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపించే డెంగ్యూ జ్వరం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిని డాక్టర్ సిక్కిరి దీప్తి చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: డెంగ్యూ ఫీవర్ యూజువల్ గా అంటే మస్కిటో బయట వల్ల వస్తుందని మనందరికి తెలుసు, కానీ ఈ మస్కిటోస్ డే టైమ్ బయట అంటే పగలు ఎక్కువ కొడతాయి రాత్రి కంటే. సో సింప్టమ్స్ ఎలా ఉంటాయి, హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, హెడ్ ఏక్ ఉంటాయి, బాడీ పెయిన్ సివియర్ గా ఉంటాయి అండ్ బోన్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు.
0: ప్లాస్టిక్ రహిత సమాజంతోనే ప్రకృతిని కాపాడుకోగలుగుతామని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. ప్రకృతి మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ సంరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంపై శ్రీరాంపూర్లో నిర్వహించిన సమావేశంలో జీఎం మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రాత్రి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 84 మందిని గుర్తించి వారిపై చర్యలు చేపట్టామన్నారు. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ

పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని ఈ నెల 12 వరకు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పిల్లలు వివిధ రంగాల్లో సాధించిన విశిష్ట విజయాలను గుర్తించి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేస్తోందని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. ఈ అవార్డుకు జిల్లాలో అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో యాదగిరిగుట్టలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఈరోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ కారణంగా ఉచిత దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. మృగశిర కార్తే ప్రారంభ వేళలను దృష్టిలో పెట్టుకుని రేపు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్ నాంబల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఆరోగ్యకరమైన జీవన శైలికి సైక్లింగ్ అత్యంత అవసరమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సైక్లింగ్ డే సందర్భంగా అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 1,474 కోట్ల రూపాయలు ఖర్చు కాగల పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. తమ పార్టీ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:20.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇంతకీ ఏ సినిమా గురించి అనుకుంటున్నారా? అబే కానే కాదండి, అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఉండే క్విజ్ షో ఇది. మీ అందరికి తెలిసిందే అనుకోండి, ప్రశ్న అడగడమే ఆలస్యం, సమాధానాలు వాట్సాప్ మెసేజ్లో వెల్లువై వచ్చేస్తుంటాయి. మరి మరింత ఆలస్యం చేయకుండా వాళ్ళ షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందామా? రైట్, మరి మీరంతా రెడీగా ఉన్నట్టున్నారు. సో ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, రీసెంట్గా యూపీలోని జయప్రకాష్ నారాయణ పక్షి సంరక్షణ కేంద్రం రామర్ సైట్ కింద గుర్తింపు వచ్చిందనమాట. అయితే ఇది భారతదేశంలో ఎన్నవ రామర్ సైట్? ప్రశ్న మరొకసారా? తప్పకుండా. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోని జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం రామర్స్ అనే సైట్ ఒకటి ఉంటుందన్నమాట, రామర్స్ సైట్, దాని కింద గుర్తింపు వచ్చిందనమాట రీసెంట్గానే. అయితే ఇది భారతదేశంలో ఎన్నవ రామర్ సైట్? ఈ ప్రశ్నకి సమాధానం కనుక మీకు తెలిసినట్టయితే మీరు చేయాల్సిందల్లా మీ పేరు ఊరు టైప్ చేసి మీ సమాధానాన్ని టైప్ చేసి 0402324085252కి వాట్సాప్ పంపించండి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది మీ ఎనర్జీ లెవెల్స్కి తగ్గట్టుగానే యముడు సినిమా నుండి.
1: నాలుగు కాళ్ళు చరచరగా, రెండు కళ్ళు చురచురగా, దిక్కులన్నీ ఎడపడగా, దద్దరిల్ల తడతడగా, చుట్టుకొచ్చే సుడిలాగా సింహం, మరబిరబిరమని ఎగిరొచ్చే వీర నారసింహం.

రైట్, సూపర్ ఎనర్జెటిక్ ట్రాక్ విన్నాం. అసలు ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ కదా, మనం ఫుడ్ ని సేఫ్ గా తినాలి, అప్పుడే మన కడుపు సేఫ్ గా ఉంటుంది, మన లైఫ్ సేఫ్ గా ఉంటుంది, మనం చేసే పనులన్నీ సేఫ్ గా ఉంటాయి. రైట్, మరి 128:36 అవుతుంది, మనం వింటున్నాం షో టైం విత్ మీ ఆర్జే రంజిత్. మరి మంచి మంచి ప్రశ్నలు అడుగుతూ ఉంటాం, సమాధానాలు వెల్లువలా వస్తూనే ఉంటాయి, మధ్య మధ్యలో పాటలు భలే ఉంటుంది ఆదివారం పూట కదా. సో మరి ఇప్పుడు అంటే ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే, రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోని జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం రామర్స్ సైట్ కింద గుర్తింపు వచ్చిందనమాట. అయితే ఇది భారతదేశంలో ఎన్నవ రామర్స్ సైట్ అని నేను అడిగిన ప్రశ్నకి సమాధానాలు కరెక్ట్గానే పంపిస్తున్నారు, ఇంకొందరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. మరి పర్లేదు, ఇప్పుడు కూడా మీకు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే, కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే, మీరు చేయాల్సిందల్లా మీ పేరు ఊరు టైప్ చేసి మీ ఆన్సర్ని టైప్ చేసి పంపించండి 0402324085 నెంబర్కి. స్టే ట్యూన్డ్.

రైట్, షో టైంలో మనం అడిగిన ఫస్ట్ ప్రశ్నకి సమాధానాలు కరెక్ట్ గా పంపించిన వాళ్ళ నేమ్స్ నేను చదువుతాను, ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఏంటో నేను రివీల్ చేస్తాను. నల్గొండ డిస్ట్రిక్ట్ చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ. హైదరాబాద్ నుంచి ఎవరు వీళ్ళు, నిజామాబాద్ నుండి ఎంఎం శాస్త్రి, ఉమా, సుగంధి, కార్తీక్, పంజాగుట్ట హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓల్డ్ బోయిన్పల్లి నుంచి హరీష్ కుమార్, ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్గా పంపించిన వారు చాలా ఆన్సర్లు వస్తున్నాయి. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రామ్రెడ్డి, బోర్గాన్ నిజామాబాద్ నుంచి, ఇంకా డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఏఎస్ రావు నగర్ నుంచి సీతా, దేవిక, సత్యవోలు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అప్పలరాజు పెడన నుంచి, ఇంకా బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుంచి, ఇంకా రవికుమార్ అండ్ రమాదేవి మల్కాజ్గిరి నుంచి, సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ రామరాజు నగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పిన ఈ రామర్ సైట్ కింద గుర్తింపు వచ్చిన ఈ ప్లేస్తో కలిపి మన భారతదేశంలో ఇది 100వ సైట్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ మరొకసారి. అండ్ మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. ఏంటంటే 2026 ఫీఫా వరల్డ్ కప్ జూన్లో షురూ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే కొన్ని కోట్ల మంది ఎంతో ఆశగా ఎదురుచూసే ఫుట్బాల్ పండుగ ఇది. మరి ఈ ఫుట్బాల్ మ్యాచెస్ని ఈసారి 3 దేశాలు హోస్ట్ చేయబోతున్నాయి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మెక్సికో అండ్ కెనడా. అయితే మొదటి మ్యాచ్ జరగబోతున్న స్టేడియం పేరేంటి, అది ఎక్కడ ఉంది? ప్రశ్న మరొకసారి. 2026 ఫీఫా వరల్డ్ కప్ ఈ జూన్లో జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఫస్ట్ మ్యాచ్ జరగబోతున్న ఆ స్టేడియం ఎక్కడుంది, దాని పేరేంటి? ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే మీ పేరు ఊరు టైప్ చేసి, మీ ఆన్సర్ టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం.

స్టోరీ క్లాక్ లో 141:33 అవుతుంది. సూపర్ హిట్ నంబర్స్ వింటున్నాం సండే రోజు విత్ మీ ఆర్జే రంజిత్. అండ్ షో టైంలో కూడా మంచి మంచి సాంగ్స్ తో పాటు ఇన్ఫర్టైన్మెంట్ అనమాట, ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. సో వీళ్ళ అంటే ఆన్సర్స్ అయితే చాలా వరకు కరెక్టే వస్తున్నాయంటే దీన్ని బట్టి ఫుట్బాల్ మ్యాచెస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో మన లిజనర్స్ కూడా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. మరి ఇప్పుడు కనుక మీకు ఆ క్వశ్చన్ ఇప్పుడే వింటున్నా లేకపోతే కన్ఫ్యూజ్ అయినా మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ పంపిద్దామనుకున్నా వాళ్ళందరి కోసం ఈ ప్రశ్న మరొకసారి. 2026 ఫీఫా వరల్డ్ కప్ జూన్లో జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఫస్ట్ మ్యాచ్, ఫస్ట్ స్టేడియం పేరేంటి, అది ఎక్కడ ఉంది అన్న ఈ ప్రశ్నకి మీకు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే లేట్ చేయకుండా మీ ఆన్సర్ని, మీ పేరుని, మీ ఊరిని టైప్ చేసి 0402324-0852 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఇదిగో ఈ పాట తర్వాత నేను డెఫినెట్గా ఆన్సర్ రివీల్ చేస్తాను, కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపారో కూడా.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం స్టూడియో క్లాక్ లో 146:39 అవుతుంది. షో టైంలో మనం ఫుట్బాల్ గురించి అడిగిన ప్రశ్నకి మామూలుగా ఆన్సర్స్ రావట్లేదు. సో మరి కరెక్ట్ ఆన్సర్ పంపిన వాళ్ళ నేమ్స్ చదివి ఆ తర్వాత లాస్ట్ కి నేను ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. మరి చాలా మంది కరెక్ట్ ఆన్సరే పంపించారంటే చెప్పానుగా ముందుగా మన వాళ్ళకి ఏ ప్రశ్న అడిగినా అసలు అంటే మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అలా ఆన్సర్లు వచ్చేస్తుంటాయి. సో మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు రవికుమార్, రమాదేవి, మల్కాజ్గిరి అండ్ దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హరీష్ కుమార్ ఓల్డ్ బోయిన్పల్లి, అరుణ పద్మనాభం మల్కాజ్గిరి, దివాకర్ ఫ్రమ్ ఉమ్మిడ, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ ఫ్రమ్ నిజామాబాద్, రంజిత్ సంధ్య, కుబీర్ ఓ నా పేరు పెట్టారనుకుంటే వాళ్ళు, నో ప్రాబ్లం, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ అండ్ అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ విధుబాబు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్, ఇంకా అప్పలరాజు పెడనా నుంచి, బాలకృష్ణ నరసంపేట నుంచి ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపిస్తూనే ఉన్నారు. నల్గొండ డిస్టిక్ చిత్రియాల గ్రామం నుండి వెంకటాచారి, వరలక్ష్మి అండ్ థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ ఆన్సర్ పంపించిన మిగతా వాళ్ళందరికీ కూడా. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్టాడియో అజ్టెక్కా అనే ఈ స్టేడియం ఇప్పుడు ఫస్ట్ ఎవర్ అంటే ఫస్ట్ మ్యాచ్కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది ఎక్కడుందంటే మెక్సికోలో ఉందన్నమాట. సో మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ నేను ఇంకొక ప్రశ్న అడగబోతున్నాను. నాకు తెలిసి మా లిజనర్స్కి ఇలాంటి వాటికంటే సినిమాకు సంబంధించినవి ప్రశ్నలన్నా ఆ సమాధానాలన్నా చాలా ఇంట్రెస్ట్ అని చెప్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలదో చెప్పాలి, అలాగే చెప్పాలంటే వాట్సాప్ పంపించాలన్నమాట. సో ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే ఆ డైలాగ్ ఏంటంటే కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు అనే ఈ సినిమా డైలాగ్ ఏ సినిమాలోది? మీ కనుక ఆన్సర్ కరెక్ట్గా తెలిసినట్టయితే మీ కరెక్ట్ ఆన్సర్ మీ పేరు ఊరు టైప్ చేసి 04023240852 నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఈ సూపర్ హిట్ నెంబర్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: on me.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

స్టూడియో క్లాక్లో 154:39 అవుతుంది. మనం అడిగిన ఇవాళ షో టైంలో లాస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు అనే అంటే ఒక డైలాగ్ మాత్రమే చెప్పి ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వకపోయినా మన లిజనర్స్ నిజంగా సూపబండి, అంటే ఎవరో చెప్పారని కాదు కానీ ఇప్పుడు నాకు ప్రూవ్ అయ్యిందనమాట. మీకు చిన్న డైలాగ్ ఇస్తే చాలు ఆ సినిమాని కూపి లాగుతారన్నమాట. కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎంఎం శాస్త్రి ఉమా, ఎక్కడి నుంచి, సుగంధి కార్తిక్ పంచాగుట్ట హైదరాబాద్ నుండి, ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ ఉమ్మడి నుంచి, ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్గా పంపించిన వాళ్ళు అప్పలరాజు పెడ నుంచి, సులోచన కరీంనగర్ నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి, కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని, పోలపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుండి, రాజన్నపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా కొత్తగూడెం నుంచి సరోజిని రాజేశం మాయా కూడా పంపించారు. మంచిర్యాల నుండి పద్మారాణి అక్షర కృప చంద్రముగిలు కూడా పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పిన శుభలగ్నం సినిమా నుండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది కార్తికేయ సినిమా నుండి, హరిచరణ్ పాడిన సరిపోవు. నిజంగా సరిపోవు, మీరు ఎన్ని ఆన్సర్లు పంపించినా మేము చదువుతూనే ఉంటాం, మీరు పంపిస్తూనే ఉంటారు కదా. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడెంట్ లాక్ సమయం 2:15:40.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. స్త్రీ కుటుంబానికి ఆధారం, సమాజానికి ప్రేరణ, దేశాభివృద్ధికి శక్తి. తన ప్రతిభతో, ఆత్మవిశ్వాసంతో, సంకల్ప బలంతో ఎన్నో రంగాల్లో విజయాలను సాధిస్తూ నేటి మహిళా సమాజానికి మార్గదర్శంగా నిలుస్తుంది స్త్రీ. మరి అటువంటి స్త్రీమూర్తుల గురించి, వాళ్ల విజయాల గురించి, వాళ్ల గొప్పతనం గురించి తెలుసుకునే కార్యక్రమం శక్తిశీలి.

ఒక మంచి పాట విన్నాం కదా వైశాలి సినిమా నుండి. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం శక్తిశీలిలో ఎవరి గురించో తెలుసుకుందాం. కలలు కనడానికి వేదిక అవసరం లేదు, అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అనుభవం అవసరం లేదు, సంకల్పం ఉంటే చాలు, జీవితమే కొత్త దారిని చూపిస్తుంది. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న యువ క్రీడాకారిణి అలాంటి అసాధారణ ప్రయాణానికి ఉదాహరణ అని చెప్పొచ్చు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ కావాలనే లక్ష్యంతో వెళ్లిన ఓ అమ్మాయి అనుకోకుండా రగ్బీ ట్రయల్స్లో పాల్గొంది, కానీ అక్కడ ఆమె చూపించిన వేగం, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఆమెను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. ఇంతకీ ఎవరా క్రీడాకారిణి చెప్పలేదు కదా. మహక్ చౌకన్ గురించి ఇవాళ్టి శక్తిశీలిలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

సూపర్ హిట్ ఇన్స్పైరింగ్ సాంగ్ విన్నాం పెద్ద సినిమా నుండి. మరి ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వినే ముందు మనం ఇవాళ శక్తిశీలిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో చెప్పేశాను, బట్ ఇంకొన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. మహక్ చౌకన్ వాళ్ళది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో భద్రాస్ అనే ఒక మారుమూల గ్రామం. నాన్నగారేమో స్కూల్ టీచర్. చౌహన్కి చిన్నప్పటి నుండి ఆటలంటే ఇష్టం కూడా. రన్నింగ్, జంపింగ్, థ్రోయింగ్ లాంటి ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడల్లో యాక్టివ్గా పాల్గొనేవారంట మహక్ చౌకన్. అయితే చౌహన్లో ఉన్న ఆసక్తిని గమనించిన వాళ్ళ నాన్న మంచి శిక్షణ ఇప్పించాలనుకుని డెహ్రాడూన్లోని ఒక స్కూల్లో చేర్పించారు. అక్కడే రన్నింగ్లో శిక్షణ తీసుకోవడం స్టార్ట్ చేసిన చౌహన్కి ఊహించిన సంఘటన ఒకటి జరిగింది. అదేంటో తెలుసుకోవాలనుందా? తప్పకుండా ఈ పాట తర్వాత.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: స్టూడియో క్లాక్లో 2:31:48 అవుతుంది. శక్తిశీలు వింటున్నారు కదా, మరి ఎవరి గురించో మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది. మరి చౌహాన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు. అయితే చౌహాన్తో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక అమ్మాయి ట్రయల్స్ జరుగుతున్నాయని చౌహాన్తో పాటు తన పేరు కూడా ఇచ్చిందంట. ఆ రన్నింగ్ పోటీలో ఫస్ట్ వచ్చిన చౌహాన్ దగ్గరికి రాష్ట్ర, అంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా రగ్బీ జట్టు కోచ్ వచ్చి, నేను సెలెక్ట్ చేస్తున్నాం, రగ్బీని సీరియస్గా తీసుకొని ప్రాక్టీస్ చేస్తావా అని అడిగారంట. అప్పటిదాకా రగ్బీ అంటే ఏంటో తెలియకుండా, ఎలా ఆడతారో తెలియకుండా, ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు స్వయంగా కోచే చెప్తుంది కదా ప్రయత్నిస్తే నష్టమేముంది అని వాళ్ళ నాన్నగారు అనడంతో ఇంకా అంటే నచ్చి నచ్చకనే ఉంటారు చూసారు కొన్నిసార్లు. అలా చౌహాన్ ఓకే అన్నారంట. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలియాలి, అంటే మీకు తెలుసుకోవాలని ఉన్నట్టుంది కదా. అయితే తప్పకుండా ఇదిగో సాయి అభ్యంకర్ పాడిన సాంగ్, డూట్ సినిమా నుండి. సింగారి ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట, చాలామంది అడుగుతుంటారు, మరి వాళ్ళందరి కోసం ఈ పాట.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొలిల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధురగా నాడ మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: శక్తిశీలి వింటున్నారు. అయితే అలా 2023లో రగ్బీ ట్రైనింగ్ ప్రారంభించిన చౌహాన్ ఏడాదికే ఉత్తరాఖండ్ అండర్ 18 గర్ల్స్ రగ్బీ జట్టుకి కెప్టెన్ అవ్వడం, ఆ తర్వాత మలేషియాలో జరిగిన అండర్ 20 పోటీల్లో సేమ్ టీమ్ కాంస్య పతకం కూడా గెలుచుకుందన్నమాట. ఆ తర్వాత సెంట్రల్ అండ్ సౌత్ ఏషియా రగ్బీ 7 కాసా అంటారు దీన్ని షార్ట్కట్లో, దానికి కూడా ఆ టోర్నమెంట్కి కూడా చౌహాన్కి మొట్టమొదటి సీనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్. అయితే ఆ జట్టు అంతగా పర్ఫామ్ చేయలేకపోయినా కానీ ఆ పర్ఫార్మెన్స్కి అంటే చౌహాన్ ఆడిన ప్రతిభకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నారు. మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

స్టడీ క్లాక్లో 2:51.3 అవుతుంది. శక్తిశీలి మాట్లాడుతున్నాం కదా, తండ్రి ప్రోత్సాహంతోనే రగ్బీలో రాణించగలుగుతున్నానని, ఈ ఆటలో సాధించే ఒక్కో గెలుపు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందంటారు మహేష్ చౌహాన్. ఇందులో మరిన్ని విజయాలు సాధించి ఈ క్రీడలో దేశానికి పేరు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారంట. తన ఆటతోనే కాదు, ఆవిడ అందంతోనూ కూడా ఆకట్టుకుంటూ ఫ్యాషనబుల్గా సాంప్రదాయబద్ధంగా ముస్తాబాయి దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తుంటారు చౌహాన్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: శక్తిశీలి వింటున్నారు కదా. అయితే అలా ఆటలో రాణిస్తూనే ఆత్మవిశ్వాసమే ఆయుధంగా, పట్టుదలనే మార్గంగా విజయ శిఖరాలను అధిరోహిస్తున్న మహిళలెందరో మనందరికీ స్ఫూర్తి కదా. మరి ఇది ఇవాల్టి శక్తిశీలిలో మనం రగ్బీ ప్లేయర్ మహక్ చౌకన్ గురించి తెలుసుకున్న విషయాలు. మరిన్ని విషయాల కోసం, మరిన్ని మంచి మంచి పాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా

0: शांति पाठम।
1: सर्वे भवन्तु
2: आकाशवाणी हैदराबाद केंद्र प्रकटించిన అంశం వెంటనే వింటారు।
3: ఆకాశవాణి దేవసేన నాటకం వింటారు। రచన శ్రీ ఎస్టీవి అజీజ్, నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల। ఇందలి పాత్రలు పాత్రధారులు దేవసేన శ్రీమతి శిల్ప, అమిత్తుడు డాక్టర్ కె సాంబశివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్బరాయ శర్మ, కన్హుడు శ్రీ కేఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య। వినండి దేవసేన నాటకం।
4: బజార్లోకి
5: అన్ని రకాల విలువలు
6: రండి, రాజగృహ ప్రజలారా రండి, అందరూ రండి, మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం, రండి రండి, అందరూ రండి, ముందుకు రండి ముందుకు రండి। ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను। మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు, అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను। చూడండి చూడండి చూడండి ఈ బానిసల్ని, అందరూ బాగా చూడండి, వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది। మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి, రండి దగ్గరగా రండి చూసుకోండి।
7: ఈ బానిస బాగున్నాడు, ఆ చివర ఉన్న బానిస చాలా బాగున్నాడు, ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు,
8: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు, ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది।
7: అవునవును భలే ఉంది। లేదు, ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది।
6: చూసారా పౌరులారా, బాగా చూసారా, ఇక వేలంపాట ప్రారంభిస్తాను, ముందుగా ఈ అందాల యువతని వేలం వేయబోతున్నాను। ఈ యువతిని దక్షిణాపథ నుంచి తీసుకొచ్చాను, విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది, ఎంతో మనోహరంగా ఉంది। అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడుగత్తిగా కూడా ఉపయోగపడుతుంది। ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులెవరో, రండి ముందుకు రండి, వేలంపాట ప్రారంభిస్తున్నాను। 100 కార్షపాణాలు,
9: 200, 300,
10: 400,
6: 500 కార్షపాణాలు పాడండి ప్రజలారా, పాడండి వేలంపాట, బాగా పాడండి, ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస, పాడండి పాడండి బాగా పాడండి,
9: 700,
10: 800,
11: 900,
6: ఓహో 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు పాడండి పౌరులారా, 900 కార్షపాణాలు, ఇంతకంటే ఎక్కువగా పాడలేరా, ఆలోచించండి ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తి మీకు మళ్ళీ దొరకదు।

0: వాడండి, ఆలోచించకండి. 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు ఒకటోసారి, 900 కార్షపాణాలు రెండోసారి, 900 కార్షపాణాలు,
1: 1000 కార్షపాణాలు,
0: 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు, ఆహా, 1000 కార్షపాణాలు ఒకటోసారి, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా ఇంకెవరన్నా పాడండి. ఇంకెవరు పాడలేరా?
2: ఏంటి అమ్మా, 1000 విషకరీవనసుపాణాలు చాలా ఎక్కువ, చాలా తరబిటేషన్, చాలా తరబిటేషన్.
0: సరే, 1000 కాషపాణాలు మూడోసారి. ఈ యువకుడు అదృష్టవంతుడు. 1000 కాషపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు. అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా, మీ నామధేయం?
1: అమిత్తుడు.
0: చక్కటి పేరు. మీ వృత్తి?
1: రత్నాల వ్యాపారం.
0: ఓ, అందుకే సాహసించి 1000 కాషపాణాలకు పాడాడన్నమాట. మంచి ధరే పలికింది. నేను అనుకున్న ధర కంటే ఎక్కువే. నా కష్టం ఫలించింది. అయ్యా, 1000 కాషపాణాలు ఇచ్చి ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
1: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు. బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది. ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలామంది బానిసలు ఉన్నారు. అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను. నచ్చకపోయింటే వెనక్కు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కార్షపణాలు ఇచ్చి పంపుతాను.
0: అలాగే కానివ్వండి. నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి, ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1000 కార్షపాణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరూ అతని వెంట వెళ్ళండి.
1: రండి
0: రండి. మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కార్షపాణాలు, 100 కార్షపాణాలు,
3: 200,
0: 200 కార్షపాణాలు, 200 కార్షపాణాలు,
4: 300,
0: 300 కార్షపాణాలు. రండి పాడండి. 300 కార్షపాణాలు, 300 కార్షపాణాలు.

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనం లేదు.
0: ఓహో, నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు, సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన, అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడు వద్దులే. నిదానంగా చెబుదువు గాని, నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
0: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్దాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి, నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానమింకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ బానిసలు, సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగ

0: మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను, ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేన, దేవసేన, నాలో ఐక్యం చేసుకోబోతున్నాను దేవసేన.

0: శుభోదయం మిత్రమా.
1: శుభోదయం రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకొచ్చేవాడివి.
0: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు. ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తా అన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి. వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మివేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ బానిసను అమ్మబోతున్నాను.
1: అది సరే. ఈవేళప్పుడు నీ రాక కారణం?
0: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు తన అర్ధాంగికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నమేమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆ ఆడబానిస బిగ్గికోగుల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కి వచ్చాను. ఇప్పుడు తమరి దర్శనం లభించింది, ఇంకా ఆరాటంగానే ఉందా? మోహం తగ్గలేదా?
1: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
0: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
1: నా వద్ద 5-6 రకాలున్నాయి, ఇందులో నీకు నచ్చినవి తీసుకో. ఇదిగో చూడు.
0: హా, ఈ వలయాకార రత్నం బాగుంది. అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
1: మన మధ్య బేరసారాలేముంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలియదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
0: అది వ్యాపార రహస్యం, చెప్పను.
1: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.

0: దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
0: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటేటో మళ్ళిస్తావే. నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షం రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెను కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే. నా వంక చూడు.
1: చూశాను, చెప్పండి ఏమిటి.
0: నీకోసం ఈ రత్నాల హారం కానుక్కా తెచ్చాను, తీసుకో.
1: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
0: సామాన్యంగా ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకో ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
1: నాలాంటి వారిని మరో 5 కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
0: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేన, అలంకరించనా?
1: అవసరం లేదు.
0: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
1: నాకు దేనిపైనా మక్కువ లేదు.
0: నాపై కూడానా?
1: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే, కానీ మక్కువ కాదు.
0: దేవసేన, నీవు నా బానిసవే అయినా

0: ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
1: ఈ హారాన్ని మీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
0: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
1: బానిసల మక్కువలతో యజమానులకేం పని? చెప్పవలసిన అవసరం లేదు.
0: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
1: ఈ మాట ఇది వరలో ఎవరి దగ్గర అన్నారో?
0: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు కానీ అభిమానం కానీ చూపించటం కానీ అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
1: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
0: అదే, ఎందుకో నిన్న దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన. ఆ భావనే నన్ను పరితాపానికి గురిచేస్తూ ఉంది.
1: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపై ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
0: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలుసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
1: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
0: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
1: దేనికని నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
0: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
1: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
0: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
1: తమరి ఇష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
0: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
1: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే?
1: నువ్వా కుశాలి?
2: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
2: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిన దాన్ని. ఇప్పుడు అమితుడు నీ సేవకురాలల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలను అయిందాన్ని. నా దగ్గర దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
1: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపదంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్ళి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేనా?
1: ఏమిటి నాన్నగారు,
0: ఎక్కడికి బయలుదేరావు? నీ స్నేహితురాళ్ళతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికి కదా?
1: అది కాదు నాన్నగారు, మరి అసలు ఏమైందంటే,
0: నీ చిలిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్నీ నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మాగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: నీ స్నేహితురాళ్ళు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?

0: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
1: నూరినా మరేం కాదులే గానీ అలా కూర్చో.
0: త్వరగా చెప్పండి నాన్నగారు.
1: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదాం అనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
0: అబ్బా, విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
1: ఈవేళ సాయంకాలం మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
0: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
1: ఆ వెళ్ళమ్మా, పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిరాకే.
0: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారు వచ్చాక తెలిసింది వారు నన్ను చూడడానికే వచ్చారని. నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడడానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కానీ నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాడా అన్న సందిగ్ధావస్థ. చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు.
1: ఏమిటి తల్లి?
0: అది నాకు నాకు ఈ పెళ్ళి అంగీకారంగా లేదు.
1: ఎందుకని?
0: వరుడు నాకు నచ్చలేదు. నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
1: వరుడికి ఏమైందమ్మా? బాగానే ఉన్నాడే, పైగా రాచకొలువులో కొత్త వాళ్ళ పదవి నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలేదు చెప్పు.
0: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
1: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్ళి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
0: అది కాదు నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
1: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్ళి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్ళాడి తీరాల్సిందే, ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక్కడ నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడ రప్పించుకో.
0: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే, నా అభిప్రాయానికి విలువివ్వరే. ఇది అన్యాయం నాన్న.
1: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించక నీ గదిలోకి వెళ్ళు.
0: నాన్న
1: ఏంటి అలా చూస్తున్నావు? చెప్పేది నీకే.
0: నాన్న
1: పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తారు. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
0: ఇష్టం లేని మగాణ్ణి పెళ్ళాడడానికి ఏ స్త్రీ మనసు అంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్ళాను. అక్కడ దాక్కున్నా మళ్ళీ పట్టుకెళ్తారనిపించి అక్కడి నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్ళు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్ళు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి.

ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. పోనీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే, అమ్మో ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వాడికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది.

0: అది అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఆహాహాహా, ఏమి నా భాగ్యం, స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడతి నా కంటపడ్డం, ఇది నా అదృష్టం కాక మరేమిటి. ఏ గోటి పెట్టో, జాగ్రత్తగా వ్యవహరించి చేజిక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు నువ్వు
0: భయం వలదు, నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచీవులుడను, పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాం. ఇక్కడికి కాసింత దూరంలో ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు, నీ నామధేయం ఏమి, ఇచ్చట ఎందుకున్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే, అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు, నీకు నా వంతు సహాయం అందజేస్తాను.
2: అరే
0: నా మాటలు నమ్ము యువతి, నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు, ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందుకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు, వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం, నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళ్తావా? వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరేం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళ్తావు?
1: ఏమో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
0: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తోంది. ఒంటరిగా ఈ కొండ కోణంలో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి, మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోనీ, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరావనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరేమైనా చేయొచ్చు.
1: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
0: నాపై నమ్మకం.

0: నుంచి నా వెంటరా, నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండవు గాని మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి ఎన్నుకో, నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
1: నాకు నచ్చిన వరునితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
0: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నేను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
1: వస్తాను.
0: పద మరి.
1: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వీ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్ను ఒక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు, అలాగే మగవారు కూడా. మీ అర్ధాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్ళి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకు గదిని కేటాయించారు. అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. కొన్నాళ్ళు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
0: నిద్రాభంగం కలిగించానా?
1: లేదు, ఇప్పుడే ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడయింది, తెరిచాను. మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
0: నేనే వేయమని చెప్పి వచ్చాను.
1: దేనికి?
0: నేను ఇప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు, అందులో నీలాంటి అందగత్యతో. నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలు అమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో వెల ఇచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఉంటాం. ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు, ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పురంలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు, నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలామంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్ను ఒక బానిసగా ఎవరికైనా
1: అమ్మేస్తాను. నీ మాయ మాటల వెనక, నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనక ఇంతటి మోసం దాగుందా?
0: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం, అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను. ఎదుటి వారు నమ్మేందుకు ఎన్ని

0: తీయటి కబుర్లైనా చెప్తా, గోల చేయకు గోల చేయకు, నా వాంఛ తీర్చు.
1: ఈ దేవసేన కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు.
0: చచ్చాక జరిగేదేముందే పిచ్చిదన, ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను. నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చిన ఒడిలో వైపు రా రా, చెప్పేది నీకే రా.
1: నేను రా దగ్గరకు వచ్చావు, మర్యాద తక్కదు, జాగ్రత్త.
0: మర్యాద? నాకు కావాల్సింది మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా రా.
1: నేను రాను.
0: రా
1: రాను.
0: అయితే నేనే వస్తాను, నేనే వస్తానే. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను తన్ని తీర అనుభవించాక అప్పుడు అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగదీశానే నువ్వు లెక్క. రావేన్న మదన మంజరి రా రా రా. నా మర్మస్థానం పైన నీ మోకాలతో కుమ్ముతావా? కాదే, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను. మారు నువ్వు నన్ను తనటం కాదే, నేనే నిన్ను తంతాను. గుర్తుకొచ్చిందే, ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు అప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడే.
1: ఓ అబలనని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
2: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితుని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
1: వలచిన వాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
2: మనుషుల్లో స్వార్థం ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలసిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకుండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
1: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి కొనడాల గురించి నాకు సరి అయిన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
2: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే ఎదుటి మనిషిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
1: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
2: మగ బానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరాన్ని కాపలా ఉండే పనులు. నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై

0: అయ్యమాయషి పనులు చేయిస్తూ ఉంటారు.
1: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
0: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
1: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
0: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్నుగప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
1: ఎందుకని?
0: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చంద్రుని గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
1: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
0: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచి కొని అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకొని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మన

0: ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
1: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
0: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచుకొని అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకుని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధరాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు నీ ఇచ్చి వచ్చిన చోడు బ్రతుకు అని చెప్పడు. దేవసేన,
1: ఏమిటి కుశాలి?
0: అమితుడు తన తండ్రి ఉద్దాలగుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు, మంచివాడు, కాకపోతే ఆవేశపరుడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంఛ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమితుడు అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు, నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు, నువ్వు సుఖించు, అతన్ని సుఖపెట్టు. ఎందుకు నీ యవ్వనాన్ని వృధాపరచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందినా ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే, వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
1: పదా.

0: దేవసేన, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కన్హుడు అని ఒక అతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కన్హుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కన్హుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతని సంకెళతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మారు తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. ఈ యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోటికలు తెచ్చుకోవాలని ఉండదా?
1: కుశాలి, స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగ వస్తువు కాదని, ఆమెకు తమకు మళ్ళీ సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరును ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
2: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
1: మధు సేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
2: కావచ్చు కానీ నేను
1: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉపపత్నులు ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు.

0: నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరూ యజమానులకు మల్లే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
1: దేవసేన, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేన.
0: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
1: దేవసేన, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు. నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
0: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లేముంటాయి? మీ దృష్టంతా కేవలం దానిపైనే కదా.
1: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా దేవసేన? జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
0: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
1: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకునే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
0: మీకు ఆగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మి వేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కనుహుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
1: అంతేగాని నాతో మృదుమధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామవాంఛ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేనేం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు? ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోనీ నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
0: నాకు సంపదలపై ఆశ లేదు.
1: సరే, మరేం చేయమంటావు? పోనీ నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
0: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
1: మరి నన్నేం చేయమంటావు? చెప్పు దేవసేన, నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
0: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
1: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
0: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో, కానీ మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
1: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చటం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
0: మాట తప్పరుగా?
1: ఈ అమిత్తుడు ప్రాణాలనైనా వదులుకుంటాడు, కానీ ఇచ్చిన మాట తప్పడు. చెప్పు నీ కోరికేమిటో, తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా.
0: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమితుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది.

0: మళ్ళీ మధు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
1: ఇంతకు ఏం కోరావు?
0: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు, ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలు పరిచే పరిస్థితి వస్తే చెప్పిన మాటలు గాలి కొదిలేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయా.

0: ದೇವಸೇನ, ದೇವಸೇನ, ನಿನ್ನೆ ನಿದ್ರಲ್ಲೇ
1: ಎಂಥ ಉದಯಾನ್ನೇ ನಿದ್ರ ಲೇಚಿ ಚೇಸೆ ದೇವುಂದಿ ಕುಶಾಲಿ. ತಾನು ವಸ್ತುನಾನನಿ ನೀತೋ ಕಬುರು ಪಂಪించాడా ಅಮಿತ್ರುಡು? ಪಕ್ಷಂ ರೋಜುಲೈಂದಿ, ಪತ್ತಲೇಡು.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
0: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే
1: లేచాను, చెప్పు ఏమిటా శుభవార్త?
0: అమిత్తినితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
2: ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను. అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను. తెల్లవారేలోపు ఎవరు ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి. ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
0: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్ని ఇచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడు వచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
1: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మశక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తే. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమిత, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు, నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమిత, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవ్వరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళ నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.

0: దేవసేన, పైకిలే, ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చెంతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు. ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో, ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపైబడి కొన్ని మార్లు నా వాంఛ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళి ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు, ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను, మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
0: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
1: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
0: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
1: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానికానికి చాటి చెబుదాం. అరే, మీకంట కన్నీరెందుకు?
0: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
1: ధన్యురాలిని, పదండి వెళదాం.
0: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
2: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
3: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు.

0: సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కేఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: నమస్కార్ శ్రోతా, ఉజాలే ఉన్కి యాదోం కే ఇస్ కార్యక్రమ్ మే ఆజ్ ఐసే కళాకార్ కి బాతే जो पुराने जमाने के महान गीतकार और पार्श्व गायक हैं।
2: आओ बच्चों, तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की।
1: जिनके गीतों में ऐतिहासिक कहानियां सुनाई देती हैं और स्वतंत्रता संग्राम की गाथा भी।
3: आज हिमालय की चोटी से फिर हमने ललकारा है, दूर हटो दूर हटो दूर हटो ऐ दुनिया वालों, हिंदुस्तान हमारा है।
1: जिनके गीतों में धार्मिकता भी है और सामाजिकता भी।

0: ആകാശവാണി വിവിധ ഭാരതിക്ക്
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరు గీతం. సంగీతం కోటి

పట్ట, ఆదికేశవ ఈ చిత్రం కోసం అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల ఆలపించిన ఈ పాట. పాట రచన రామజోగేశాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఘరానా మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన ఈ పాట. పాట రచన బోనచంద్ర, సంగీతం ఎంఎం కీరవాణి.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాన్ 103.5 మెగాహెర్ట్జ్పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బిజినెస్ మ్యాన్ చిత్రం కోసం రాహుల్ నంబియార్ ఆలపించిన ఈ పాట. పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం తమన్ ఎస్ఎస్.

0: 炸呗。
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మీ ఆయన జాగ్రత్త చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట. పాట రచన సామవేదం షణ్ముఖ శర్మ, సంగీతం కోటి

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం కోసం దివ్యాకుమార్ శ్రావణ భార్గవి ఆలపించిన ఈ పాట, పాట రచన బాలాజీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: Dad, it's okay, Tinigaru.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాన్ 103.5 మెగాహెర్ట్స్పై శ్రోతల చిత్రసీమ తెలుగు సినీ చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నీకు నేను నాకు నువ్వు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన చైతన్య ప్రసాద్ గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మన శంకర వరప్రసాద్ ఈ చిత్రం కోసం నకాస్ అజీజ్ విశాల్ దడ్లాని ఆలపించిన ఈ పాట. పాట రచన కసర్ల శ్యామ్, సంగీతం భీమ్ సిసిరోలియో.

ప్రేమ శిఖరం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం మనోజ్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మిస్టర్ బచ్చన్ చిత్రం కోసం శ్రీరామ్ చంద్ర, సమీరా భరద్వాజ్ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం మిక్కీ జె మేయర్.

ప్రేమ ఖైదీ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల్ ఆలపించిన ఈ పాట రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమలేఖ. ఈ చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ ఆలపించిన భువనచంద్ర గీతం, సంగీతం దేవా.
1: దిగులు పడకు.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ముందుగా ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

పాలిసెట్ 2026 తొలిదశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో రానున్న 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెట్టినా తాను సిద్ధమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడబోరని వ్యాఖ్యానించారు. పొలిమేరకు రాకుండా తనను ఆపేవారు తెలంగాణలో ఇంకా పుట్టలేదన్నారు. రేవంత్ రెడ్డిలా తాను పార్టీలు మారలేదని, తన పుట్టుక చావు రెండూ బీజేపీలోనే అని స్పష్టం చేశారు. తానేంటో తెలంగాణ ప్రజలకు తెలుస్తుందని, ఎంత రెచ్చగొట్టినా తొందరపడనని అన్నారు. ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో వంజరి కుల ఆత్మగౌరవ భవనాన్ని రాష్ట శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని బలహీన వర్గాల అభివృద్ధికి అందరూ ఐక్యంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పాఠశాలలు ఈ నెల 12వ తేదీకి బదులు 15వ తేదీన పునః ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవుల అనంతరం 12న పాఠశాలలు తిరిగి తెరుచుకోవాల్సి ఉంది. అయితే ఈ నెల 13న 2వ శనివారం, 14న ఆదివారం కావడంతో వేసవి సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఉప్పల్ బయలుదేరారు. కాసేపట్లో ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో 1,511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 10 ఎకరాల్లో 98 కోట్ల రూపాయలతో నిర్మించే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి 960 కోట్ల రూపాయలతో, ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి 416 కోట్ల రూపాయలతో, టీకేఆర్ కాలేజ్ జంక్షన్లో 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి 37 కోట్లకు పైగా నిధులతో 100 పడకల మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో రేపు చేపు ప్రసాదం పంపిణీ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులుంటాయని పేర్కొన్నారు. బస్సులు, వ్యాన్లలో వచ్చేవారు గాంధీభవన్, గృహకల్ప బస్టాప్ల నుంచి రావాలని సూచించారు. టీజీ పాలిసెట్ 2026 తొలిదశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో మొత్తం 81,307 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, తొలి దశలో 29,229 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి 4.5 సంవత్సరాల ఫీజు మాత్రమే తీసుకోవాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తమ నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని పలు కళాశాలలపై తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదులు చేశారు. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం కాలేజీలు 4.5 సంవత్సరాలే ఫీజులు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. అభివృద్ది పనులు నాణ్యతతో గడువులోగా పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ముదిగొండ మండలంలో 33 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారుల నిర్మాణం పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డంతో పాటు జాతీయ రహదారులతో అనుసంధానం బలోపేతం కానుందని పేర్కొన్నారు. జలమండలి కార్మిక సంఘ ఎన్నికల్లో విజయం సాధించిన ఐఎన్టీయూసీ ప్రతినిధులను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐఎన్టీయూసీలో కాంగ్రెస్ జెండా ఎగరేశామని, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
8,000 గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను యుద్ద ప్రాతిపదిక

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో ఎక్కడ చర్చ పెట్టినా ఏ అంశంపైనైనా చర్చించడానికి తాను సిద్ధమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో పాఠశాలలు ఈ నెల 12వ తేదీకి బదులు 15వ తేదీన పునఃప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. టీజీ

ఎన్నికన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆదేశించారు. రాష్టంలో ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట మైనింగ్ శాఖ మంత్రి వివేక్ ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ప్రాంతం కాలుష్యమయంగా మారిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ సందర్భంగా కవిత జెండా ఎగురవేసి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ వనరులు కాపాడుకునేందుకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. రాష్ట్రంలో రానున్న 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈరోజు రాజన్న సిరిసిల్ల కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి అన్ని జిల్లాల్లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళా ప్రయాణికులు ఇకపై మహిళలు నడిపే కార్లు, ఆటోలు, బైక్లపైనే ప్రయాణించవచ్చు. ఇందుకోసం హైదరాబాద్లో 55 మంది మహిళా డ్రైవర్లు అందుబాటులోకి వచ్చారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం, సమాజంలో వారి భద్రతను పెంపొందించడమే ధ్యేయంగా తెలంగాణ పోలీసు శాఖ విమెన్ సేఫ్టీ వింగ్, రాష్ట రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన స్త్రీ రైడ్ ప్రాజెక్టును డీజీపీ సివి ఆనంద్ ప్రారంభించారు. వేములవాడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థినులు నిఫ్ట్ పీజీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఆర్ శర్మ తెలిపారు. విద్య, సృజనాత్మక, సాంస్కృతిక రంగాల్లో సైతం పలువురు ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందినట్టు ప్రిన్సిపల్ వెల్లడించారు. ఐఐటి హైదరాబాద్లో ప్రపంచ సైకిల్ దినోత్సవ వేడుకల్లో 200 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటిహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ సైక్లింగ్ వల్ల శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికే కాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సైక్లింగ్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో ఎక్కడ చర్చ పెట్టినా ఏ అంశంపైనైనా చర్చించడానికి తాను సిద్ధమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో పాఠశాలలు 12వ తేదీకి బదులు 15వ తేదీన పునః ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. టీజీ పాలిసెట్ 2026 తొలిదశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి. ఈనాటి యువవాణి కార్యక్రమంలో శారీరక మానసిక ఉల్లాసానికి చక్కని అలవాట్లు పి శ్రీనివాస్ అందించే రూపకం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం, వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10 నుండి 11:10 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 11:10 ఏ స్పెషల్ బైలింగ్వల్ ప్రోగ్రామ్ ఆన్ 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:00 దేశభక్తి గీతం వింటారు. ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:40 దేశభక్తి గేయం ప్రసారం అవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేక, 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం ప్రసారం అవుతుంది. రేపటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో మర్యాదలే మన వ్యక్తిత్వం, డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఉదయం 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఉదయం 9:00 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ఉదయం 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00-5:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
2: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
1: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
3: కానీ బ్యాంకింగ్ కాదు, అయినా గానీ ఆర్బీఐ అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
4: సీనియర్ అందరికన్నా ముందు ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుగులో తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
8: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
9: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణీ

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

0: యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో శారీరక మానసిక ఉల్లాసానికి చక్కని అలవాట్లు పి శ్రీనివాస్ అందించే రూపకం వింటారు. కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగం

0: అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: మన్నికకి మారుపేరు, దర్జాకి దర్పానికి మరోపేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం శారీరక మానసిక ఉల్లాసానికి చక్కని అలవాట్లు. పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం ఇప్పుడు విందాం.

మంచి అలవాట్లు మనిషికి క్రమశిక్షణ, సత్శీలత సాంప్రదాయాలను నేర్పుతుంది. అలవాట్లు ఆర్థిక, సామాజిక, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో అలవర్తాయి. ఎవరైనా ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసుకునే క్రమంలో మనం అడిగే ప్రశ్న వాట్ ఆర్ యువర్ హాబీస్. అది ఏదైనా ఇంటర్వ్యూ అయినా కావచ్చు, సీనియర్ జూనియర్ మధ్య ర్యాప్అవుట్ సెషనే కావచ్చు, లేకపోతే ఒక సైకాలజిస్ట్ పేషెంట్ మధ్య మాటలు కావచ్చు, లేదా కాలేజీలో అబ్బాయి అమ్మాయి మధ్య మాటలు కావచ్చు, లేదా పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయి మధ్య కావచ్చు. ఎందుకంటే కొన్ని అలవాట్లు ఎదుటివారి వ్యక్తిత్వానికి మనస్తత్వానికి అద్దం పట్టేలా ఉంటాయి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉండి ఆ అలవాటుతో ప్రతిరోజు కొంత సమయాన్ని గడిపేవారు. పుస్తక పఠనం, చిత్రలేఖనం, పాటలు పాడటం, పాటలు వినడం, ఇష్టమైన ఆట ఆడడం, గార్డెనింగ్, సంగీతం నేర్చుకోవడం, సంగీత వాయిద్య పరికరాలు వాయించడం, వ్యాయామం చేయడం, కుట్లు అల్లికలు, సృజనాత్మకతతో కూడిన అంశాలను ప్రదర్శించడం, విహారయాత్రకు సాహసయాత్రలకు వెళ్ళడం, పెంపుడు జంతువులను ఆదరించడం, ఇష్టమైన వంటకాలను తయారు చేయడం, డ్రైవింగ్ చేయడం, క్యాలిగ్రఫీ, సమాజ సేవ, ఫోటోగ్రఫీ, డ్యాన్స్, ఇలా ఎన్నో రకాల అలవాట్లు ఉండేవి. కానీ నేడు ఇవన్నీ మన చేతిలో ఉన్న ఒక సెల్ఫోన్లోనే లభిస్తున్నాయి. మరికొన్నింటి అలవాట్లను మాత్రం ఏ టెక్నాలజీ కూడా దగ్గరికి చేయలేకపోయాయి. ఉదాహరణకు పుస్తక పఠనం, పాటలు వినడం, టీవీ చూడడం, సినిమాలు చూడడం, సంగీతం నేర్చుకోవడం, ఫోటోగ్రఫీ, ఇలాంటివి కేవలం ఒక సెల్ఫోన్ సహాయంతో చేసేస్తున్నారు నేటి ఆధునిక యుగంలో. గార్డెనింగ్, కిచెన్లో ఇష్టమైన వంటకాలు చేయడం, కుట్లు అల్లికలు, డ్రైవింగ్, సాహస విహారయాత్రలు చేయడం, వ్యాయామం చేయడం, పెంపుడు జంతువులను పెంచడం, ఇవి మాత్రం స్వతహాగా ఒక వ్యక్తి మాత్రమే అనుభూతి చెంది నిర్వహించుకోవాల్సిన అలవాట్లు. ఇందులో కూడా గార్డెనింగ్, వ్యాయామం, డ్రైవింగ్, పెంపుడు జంతువులను పెంచడం, ఇలాంటి అలవాట్ల కోసం కూడా సెల్ఫోన్లో యాప్స్ రావడం విడ్డూరమే మరి.

చదువుకు మనసుకు స్వాంతననిచ్చేదే. మనం రోజంతా పడిన శ్రమను మర్చిపోవడం కోసం, మరుసటి రోజు మనల్ని మనం తయారుగా ఉంచుకోవడం కోసం మనసును తనువును సర్వసన్నద్ధం చేసి శారీరక మానసిక ఉల్లాసాలను అందించేవే మనకున్న అలవాట్లు. ప్రతి ఒక్కరికి అభిరుచులు అలవాట్లు ఉంటాయి.

మనసు బాగా లేకపోయినా ఖాళీ సమయం దొరికినా చేసేది మనకు నచ్చిన ఇష్టమైన పని. చాలా బిజీగా రాత్రింబవళ్ళు కష్టపడే వారికి కూడా అభిరుచులుంటాయి. అంతేకాదు, వారు ఎంత బిజీ అయినా కూడా వారి అలవాట్లను కొనసాగించేందుకు కొంత సమయం కేటాయిస్తూ ఉంటారు. ఉదాహరణకు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ తారల లాంటి బిజీ జీవనాన్ని గడిపేవారు కూడా వాళ్ళ అభిరుచులకు, అలవాట్లకు కొంత సమయం, ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు, సాక్షాత్తు మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. ఇలా వారి వృత్తిలో ఎంత బిజీ అయినా కూడా వారి మనసుకు స్వాంతననిచ్చే అలవాటుకు, అభిరుచులను ఎన్నడూ విడిచిపెట్టరు. అయితే ప్రతి ఒక్కరికి తమ అభిమాన వ్యక్తుల అలవాట్లు, జీవనశైలి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అందుకే ఇటీవలి కాలంలో వాట్సాప్లో, ఫేస్బుక్లో విజేతలైన గొప్ప వ్యక్తులు వారి అలవాట్ల గురించి అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అన్ని వీడియోల్లోని సారాంశం ప్రకారం తేలిన విషయం ఏంటంటే, మానసిక ఉల్లాసం, శారీరక ఉల్లాసాలను పెంపొందించే అలవాట్లు ఒక వ్యక్తి గెలుపు ఓటములను నిర్దేశిస్తాయని తెలిసింది. అవి ఏంటో ఒక్కసారి నా మిత్రుడు ఎస్ కిషోర్ మాటల్లో విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. జీవితంలో ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాఆర్డినరీకి చేరుకోవడానికి చాలామంది వ్యక్తులు కొన్ని అభిరుచులను అలవాట్లను ఏర్పరచుకోవాలి. అది శారీరక అలవాట్లైనా మానసిక అలవాట్లు ఏదైనా కావచ్చు. అలాంటి వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం. 1, ఉదయాన్నే నిద్ర లేవడం ముఖ్యమైన మంచి అలవాటు. ఎందుకంటే ఉదయం మన మెదడు బాగా పనిచేస్తుంది అంటారు. దీనికి కారణం, ఉదయం వాతావరణంలో ఆక్సిజన్ మోతాదు అధికంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేసి మంచి ఆలోచనలు మనసులో మెదలడానికి ఈ ఆక్సిజన్ ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే ఉదయాన్నే లేవడం మంచి అలవాటు.

ఇక రెండవది వ్యాయామం. వ్యాయామం వల్ల మన శరీరంలోని అన్ని కణాలకు ప్రాణవాయువు ఆక్సిజన్ అందుతుంది. దీంతో ప్రతి కణం ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. అంతేగాక ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు వ్యాయామం అలవాటు చేసుకుంటే ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు ఒంట్లో ఉత్పత్తి అయ్యి రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడతాయి. అంతేగాక పనిలో ఒత్తిడి తీవ్రత ఎంత ఉన్నా దాని ప్రభావాన్ని పడనీయకుండా చేస్తాయి ఈ ఎండార్ఫిన్స్. సో వ్యాయామం మరొక మంచి అలవాటు, దాన్ని మనం అలవర్చుకోవాలి.

ఇక మూడోది ముఖ్యమైనది స్వయం పరిశీలన. అంటే ప్రతిరోజు మనం నిద్రలేవగానే నిన్నటి రోజు జరిగిన అన్ని అంశాలకు గుర్తుకు తెచ్చుకొని అందులో మన తప్పిదాలు కానీ మార్చుకోవాల్సిన అంశాలు కానీ లేదా ఎవరినైనా నొప్పించామా, అలా ఎందుకు జరిగింది, జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్వయం కృతాపరాధాలు ఏమైనా ఉన్నాయా, మనం మార్చుకోవాల్సిన వైఖరి ఏమైనా ఉందా లేదా అనేవి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. స్వయం పరిశీలన

0: ఎంతో కేవలం మనమీదే గాక మన లక్ష్యాలు చేరుకోవడానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆరోగ్యపరంగా మరొక మంచి అలవాటు శ్వాస మీద ధ్యాస పెట్టడం, అదే ప్రాణాయామం. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది అని యోగశాస్త్రం తెలుపుతుంది. మరొక మంచి అలవాటు పడుకునే ముందు నచ్చిన పుస్తకము, నచ్చిన రచయిత రచనలో చదవడం చేయాలి. లేకపోతే మ్యాగజైన్స్, ఆర్టికల్స్, ఏదో ఒక పుస్తకం చదవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉండి శరీరం సహజంగా నిద్రకు ఉపక్రమించే విధంగా చేస్తుంది. లేకపోతే పడుకునే ముందు నచ్చిన సంగీతం వినడమో చేయాలి. సంగీతం వల్ల సృజనాత్మకత కారణమైన రైట్ బ్రెయిన్ తార్కిక జ్ఞానానికి కారణమైన లెఫ్ట్ బ్రెయిన్ రెండు బాగా పనిచేస్తాయి. అప్పుడు మన మేధస్సు తార్కికంగా సృజనాత్మకంగా ఆలోచించగలవు. వ్యక్తి విజయానికి ఇది చాలా అవసరం.
1: అలవాట్లు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేవి మరో రెండు పదాలు, మంచి

0: నచ్చిన రచయిత రచనలో చదవడం చేయాలి. లేకపోతే మ్యాగజైన్స్, ఆర్టికల్స్, ఏదో ఒక పుస్తకం చదవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉండి శరీరం సహజంగా నిద్రకు ఉపక్రమించే విధంగా చేస్తుంది. లేకపోతే పడుకునే ముందు నచ్చిన సంగీతం వినడమో చేయాలి. సంగీతం వల్ల సృజనాత్మకత కారణమైన రైట్ బ్రెయిన్ తార్కిక జ్ఞానానికి కారణమైన లెఫ్ట్ బ్రెయిన్ రెండు బాగా పనిచేస్తాయి. అప్పుడు మనం మేధస్సు తార్కికంగా సృజనాత్మకంగా ఆలోచించగలవు. వ్యక్తి విజయానికి ఇది చాలా అవసరం.
1: అలవాట్లు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేవి మరో రెండు పదాలు, మంచి చెడు. మంచి అలవాట్లు, చెడు అలవాట్లు. ఇంతకుముందు గొప్ప వ్యక్తులు, విజేతలైన వారు వారి దినచర్యల్లో తప్పక పాటించే మంచి అలవాట్ల గురించి తెలుసుకున్నాం కదా. మరి మనిషిని నిర్వీర్యం చేసే అనేక దురలవాట్లు కూడా ఉన్నాయి. అవి మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలు, జూదం, ఇలా ఎన్నో చెప్పలేనని దుర్వ్యసనాలున్నాయి. ఇవన్నీ మనిషిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దిగజార్చుతాయి. అయితే కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే మనల్ని అవస్థల పాలు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు, మనకు మంచి ఆహారపు అలవాట్లు లేకపోతే అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక్కోసారి మన అలవాట్లు ఎదుటివారికి హాని కలిగించేవిగా కూడా ఉంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో మన వ్యక్తిత్వం మంచిదే అయినా మన అలవాట్లు ఎదుటివారిలో మన వ్యక్తిత్వం పట్ల, మన పట్ల అసహ్య భావాన్ని కలిగించేలా చేస్తాయి.

ఉదాహరణకు మీ సహోద్యోగి అంటే మీకు చాలా ఇష్టం. అతనిపై మీకున్న అభిమానాన్ని చాటడం కోసం కేవలం ఒకే ఒక విష్ చాలు. కానీ నాకు విష్ చేయడం అలవాటు లేదు, వారిపై ఉన్న అభిమానం నా మనసులోనే ఉంటుంది అనే ఈ చిన్న అలవాటు, ఈ చిన్న అభిప్రాయం, ఈ చిన్న అభిరుచి ఎదుటి వారిలో మీ పట్ల మంచి భావాన్ని కలిగించదు. ఆఫీసులో ఎవరినైనా ఉదయాన్నే పలకరించడం అలవాటు చేసుకుంటే ఎదుటివారిలో మీ పట్ల గౌరవాన్ని పెంచుతుంది.

0: ఇంకొందరు తమ అలవాటును అభిరుచిని చివరికి వృత్తిగా కూడా మలుచుకుంటారు. చిన్నప్పుడు అభిరుచి కొద్దీ నేర్చుకున్న ఏదైనా ఒక కళనే కెరీర్గా ఎంచుకొని అందులో స్థిరపడిపోతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. చివరికి మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా అందులో అడిగే ముఖ్యమైన ప్రశ్న నీ హాబీస్ ఏంటి అని. దీన్నే మనం మన బయోడాటాలో కూడా పొందుపరుస్తూ ఉంటాం. అది సాంకేతికంగా ఆ ఇంటర్వ్యూకు అప్రస్తుత ప్రశ్నే అయినప్పటికీ అలవాట్లు అభిరుచులు మన వ్యక్తిత్వాన్ని కొంతవరకు బహిర్గతం చేస్తుంది అంటున్నారు అరుణ్.
1: హాయ్, నా పేరు అరుణ్. నేను బీటెక్ పూర్తి చేశాను. ప్రస్తుతం ఎంటెక్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి పొద్దున్నే జాగింగ్కి వెళ్ళడం, న్యూస్ పేపర్ చదవడం, ఖాళీగా ఉన్న సమయంలో ఏదైనా బుక్స్ చదవడం, ఇవి నా అలవాట్లు. మనసులో ఏదైనా అలచడి బాధ ఏర్పడినప్పుడు, మన ఆత్మీయులు ఆ సమయంలో దగ్గర లేనప్పుడు ఆ బాధను ఎవరితో పంచుకోవాలో అర్థం కాదు. అప్పుడు మన బాధను మర్చిపోవడానికి మనకు ఇష్టమైన అలవాటు ఎంతో దోహదపడుతుంది. కేవలం బాధను మర్చిపోవడానికే కాదు, మన ఖాళీ సమయాల్లో తీరికగా ఉన్నప్పుడు మన అలవాటుపై సరైన దృష్టి పెడితే ఆ సమయంలో కూడా మనం మన మనసు మంచి దిశలో మంచి ఆలోచనలతో నింపుకోవచ్చు. మనకున్న అలవాట్లు మన వ్యక్తిత్వాన్ని కొంచెం బయట పెడతాయి. అందుకే ఇంటర్వ్యూలో మనల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు నీ హాబీస్ ఏంటి అని అడుగుతారు. అందుకే మన రెజ్యూమేలో హాబీస్ కాలంలో సాధ్యమైనంత వరకు నిజాయితీగా వ్యవహరించాలి. మనవి కాని అలవాట్లను మన రెజ్యూములో పొందుపరచడం వల్ల నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకు ఉన్న అలవాట్లనే రెజ్యూమేలో పొందపరచాలి. ఫైనల్లీ ఐ వాంట్ టు సే ఈజ్ గుడ్ హాబీస్ లీడ్స్ టు గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్.

అలవాట్లు అభిరుచులు మానసిక వ్యాకులతను దూరం చేసేవి. అందుకే చక్కని అభిరుచులు అలవాట్లు వ్యక్తి వికాసంలో వ్యక్తి విజయంలో దోహదపడతాయి. అలాగని అలవాట్లు కార్యక్రమం మొదట్లో చెప్పుకున్నట్టు సామాజిక ఆర్థిక కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో రావాలే తప్ప ఏదైనా ఒక అలవాటును కృత్రిమంగా అలవర్చుకోలేం. దాన్ని అలవాటు అని కూడా అనము. అలవాటు అంటే మనకి ఇష్టమైన పనిని మనసు బాగోలేని సమయంలో ఖాళీ సమయాల్లో ప్రదర్శించి చేసి మానసికంగా ఉల్లాసం పొందడానికి, ఆ బాధ నుండి బయటపడడానికి చేసే పని. అంతేగాని అలవాటు అనేది కృత్రిమంగా ఎన్నుకునేది కాదు. ముఖ్యంగా నేటి యువత అనేక దుర్వ్యసనాలకు బానిసలయ్యి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. అలా కాకుండా మంచి అలవాట్లు అభిరుచులు అలవర్చుకుంటే అవే మనల్ని విజయపథంలోకి తీసుకెళ్తాయి.

0: మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో శారీరక మానసిక ఉల్లాసానికి చక్కని అలవాట్లు రూపకం విన్నారు. రూపకాన్ని మీకు అందించిన వారు పి శ్రీనివాస్. కార్యక్రమంలో ఒక ప్రకటన.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: కార్యక్రమంలో సినీ గీతాలు విందాం. నేటి సిద్ధార్థ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరు గీతం, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారహిలాల్. చిత్రం నేటి సిద్ధార్థ.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ముద్దుల కొడుకు చిత్రం కోసం ముదిత్ నారాయణ్, సుజాత ఆలపించిన ఈ పాట. పాట రచన శివ గణేష్, సంగీతం విద్యాసాగర్.

0: ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను సివిల్ విభాగంలో భర్తీ చేయనున్నారు. మల్టీజోన్ 1లో 112, మల్టీజోన్ 2లో 110 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా ఏఎంఐఇ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్ రత పరీక్ష, మెరిట్, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జులై 13, 2026. అదేవిధంగా 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్ విభాగంలో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ని అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ సాధించి ఉండాలి లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఏఎంఐలో అసోసియేట్ మెంబర్గా ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 జూలై 1వ తేదీ నాటికి 18 నుండి 44 సంవత్సరాల

0: ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం కూడా వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 15, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కాంట్రాక్టు ప్రాతిపదికన 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా ఎండీఎస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apmsrb.ap.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 17, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 25 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1979 ఖాళీలు. ఇందులో జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఆర్కైవిస్ట్, అసిస్టెంట్ ఫిట్టర్, లిఫ్ట్ ఆపరేటర్, అసిస్టెంట్ ఆపరేటర్ కమ్ మెకానిక్, సబ్స్టేషన్ అప్రెంటిస్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, డొమెస్టిక్ సైన్స్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్, ఎలక్ట్రికల్ ఓవర్సీస్. ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. గరిష్టంగా జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలు 289 ఉన్నాయి. అభ్యర్థులు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా బిఈ లేదా బీటెక్ అర్హత కలిగి ఉండాలి. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధిత బ్యాచిలర్స్ డిగ్రీ, స్పెషల్ డిప్లొమా లేదా బీఈడితో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఆర్సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. మిగతా ఖాళీలకు ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు ఉద్యోగాన్ని బట్టి 27 నుండి 37 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ dssb.delhi.gov.in.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్ల విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా రానున్న 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈశాన్య రాష్ట్రం త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటైర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి

కి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించే ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్త హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. ఈరోజు 12వ తరగతి పరీక్షా ఫలితాల అనంతర సేవల పోర్టల్లో గుర్తించిన ధృవీకరణ జవాబుల పునర్మూల్యాంకన కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి రోజు. ఈ పోర్టల్ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు ఈ గడువులోగా తమ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సిబిఎస్ఈ సూచించింది. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో డాక్టర్ జయశంకర్, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా బలపడిందని పేర్కొన్నారు. సమావేశంలో రాజకీయాలు, రక్షణ, సముద్ర వ్యవహారాలు, నౌకాయానం, వాణిజ్యం, ఫిన్టెక్, ఆరోగ్యం, ఔషధ రంగం, ఎరువులు, కీలక ఖనిజాలు, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధరలు తక్కువని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లలో 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యకాలంలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం
16

0: రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రముఖ మలయాళం సినీ నటుడు సలీం కుమార్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో తన సినీ జీవితంలో విభిన్న పాత్రలు పోషిస్తూ బహుముఖ ప్రజ్ఞతో చిరస్మరణీయమైన నటనతో సలీం కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నటుడి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులకు మోదీ తమ సానుభూతి తెలియజేశారు. మేజర్ అభిలాష బరాక్ ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి ఈ గౌరవం మేజర్ బరాక్ ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా మాత్రమే కాకుండా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్న విశిష్ట సేవలకు కూడా గుర్తింపుగా నిలుస్తుందని చెప్పారు. మేజర్ బరాక్ సాధించిన ఈ విజయం దేశానికి, మానవాళికి సేవ చేయాలనే ఆకాంక్ష కలిగిన అనేక మంది భారతీయ యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. మేజర్ బరాక్ ప్రస్తుతం లెబనాన్లోని ఐక్యరాజ్య సమితి తాత్కాలిక దళంలో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్గా సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాబోయే 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగుతుండగా ఉత్తర మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగతా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. రేపు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకణ్, గోవా, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లలో రాబోయే 4 రోజుల పాటు వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: కొత్తగా గొర్రెలు మేకలు పెంపకం చేపట్టే రైతులకు సూచనలు అంశాన్ని గురించి డాక్టర్ సురేష్ గారి ప్రసంగం విందాం.
1: జీవాల పెంపకం ప్రారంభించడానికి ముందుగా మన దేశంలో మరియు మన రాష్ట్రంలో ఎన్ని రకాల మేకలు మరియు గొర్రెల జాతులు ఉన్నాయి, మరియు అందులో మన ప్రాంతానికి లేదా మన జిల్లా లేదా మన జిల్లాలో ఉండే మన ప్రాంతానికి ఏ రకమైన జాతులు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం మన ప్రాంతానికి అనుకూలంగా ఉన్న జాతులను తెలుసుకోగలమో అప్పుడే మనం సరైన జీవాల పెంపకం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. ఇప్పుడు మన దేశంలో సుమారుగా

40 గొర్రె జాతులు మరియు 20 మేక జాతులను గుర్తింపబడిన జాతులుగా ఉన్నాయి. అందులో గొర్రె జాతుల్లో మన ప్రాంతానికి లేదా సదరన్న దక్షిణ భారతదేశానికి అనుకూలంగా ఉన్న జాతుల్లో ముఖ్యమైనవి నెల్లూరు జాతి మరియు దక్కని బళ్ళారి జాతులు. ఈ మూడు జాతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు మన ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పెంపకంకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా విదేశీ జాతుల్లో మనకు ర్యామ్ బుల్లెట్ అనే జాతిని ఎక్కువగా మన వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. అదే మేకలనంద అయితే బార్బరి, జమునాపురి, ఉస్మానాబాడి, బ్లాక్ బెంగాల్ వంటి జాతులు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి. అందులో వివరంగా మనం ఏ జాతి ముఖ్యమైనది లేదా ఏ జాతి మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తెలుసుకునే ముందు ఆ జాతుల యొక్క ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం. గొర్రెల్లో మన ప్రాంతానికి అత్యంత అనుకూలమైన జాతి నెల్లూరు జాతి. ఈ జాతి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గొర్రెల పెంపకంకు అత్యంత అనుకూలంగా భావించబడే జాతుల్లో మొట్టమొదటిది. ఎందుకనగా ఇది అత్యంత ఎత్తైన మరియు మాంసోత్పత్తికి అనుకూలంగా ఉండే జాతుల్లో ఈ నెల్లూరు జాతి ముఖ్యమైనది. అందులో నెల్లూరు వైటు, నెల్లూరు జోడిపి, నెల్లూరు బ్రౌను అనేవి ఇవన్నీ కూడా నెల్లూరు జాతికి సంబంధించినవే. మన రాష్ట్రానికి నెల్లూరు జాతి తర్వాత మరి యొక్క అనుకూలంగా ఉండే జాతుల్లో దక్కని జాతి అనేది కూడా ముఖ్యమైన జాతి. ఈ జాతి దేశంలోనే ఎక్కువగా ఉండి తెలంగాణ, మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాల్లోని శీతోష్ణ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జాతిని మనం పెంచుకునే ముందర అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా చూసుకోవాలి. ఎక్కడైతే చలి వాతావరణం, సమశీతోష్ణ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతంలో దక్కని జాతి బ్రీడు మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వేడి వాతావరణమైన రాయలసీమ, ప్రకాశం వంటి జిల్లాల నందు దక్కని జాతి పెంపకం అంత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అంత వేడి ప్రాంతానికి ఉన్ని రకమైన ఈ దక్కని జాతి అనుకూలం కాదు. గొర్రెల్లో మరొక ముఖ్యమైన జాతి ఏంటి అనగా బళ్ళారి జాతి. ఇది ఎక్కువగా కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతం నందు అందుబాటులో ఉంటుంది. మరియు ఈ బళ్ళారి జాతి మన ప్రాంతానికి కూడా రాయలసీమ మరియు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే నెల్లూరు, దక్కని, బళ్ళారి మరియు మాండ్య జాతులు మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా విదేశీ జాతుల గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ర్యామ్ బుల్లెట్ అనే ఒక గొర్రె జాతి ముఖ్యంగా మనం వేరే ఇతర దేశం నుంచి దిగుమతి చేసుకొని పెంచుకుంటున్న జాతి. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది, మాంసం ఉత్పత్తికి మరియు ఉన్ని ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. మరి ఇది వివిధ రకాల వాతావరణానికి అననుకూల వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకుంటుంది. ఇందులో ఉన్ని ఉత్పత్తి కూడా జరుగుతుంది కాబట్టి వేడి వాతావరణ పరిస్థితులు కలిగిన రాయలసీమ వంటి ప్రాంతాల్లో ర్యామ్ బుల్లెట్ జాతి గొర్రెల పెంపకం అంత అనుకూలమైనది కాదు. ఎందుకనగా ఈ ఉన్ని కలిగిన బ్రీడ్లలో ఆ వేడి వాతావరణానికి ఎక్కువ ఉష్ణం బయటికి వెళ్ళలేక అవి తక్కువ ఉత్పత్తిని, మాంస ఉత్పత్తిని, ఉన్ని ఉత్పత్తిని కలిగి మనకు ఆదాయాన్ని తక్కువగా లభించును. అదేవిధంగా మనం విదేశీ జాతుల్లో డార్పర్ జాతి గొర్రెలు కూడా ఉన్నాయి. ఇవి కొమ్ములు లేకుండా శరీరం పొడవుగా మరియు వెంట ఉండి మాంసము మరియు ఉన్ని ఉత్పత్తికి అనుకూలంగా ఉండును. ఇవి దాదాపుగా 100 రోజుల్లోనే ఒక 25 కిలోల నుంచి 30 కిలోల వరకు బరువు వరకు పెరిగి 17 నుంచి 20 కిలోల మాంసం వరకు ఇచ్చును. సంవత్సరంలో అన్ని మాసాల్లో ఎదకు వచ్చే గొర్రె జాతుల్లో డార్పర్ జాతి గొర్రెలు ముఖ్యమైనవి. మిగిలిన జాతులు కొన్ని సందర్భాల్లో ఏప్రిల్ టు మే మరియు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మాత్రమే మిగిలిన జాతులు ఎదకొస్తాయి. కానీ డార్పర్ జాతి గొర్రెలు సంవత్సరంలోని అన్ని మాసాల్లో అన్ని నెలల్లో ఇవి ఎదక రావటం వలన మనకు పునరుత్పత్తి ప్రక్రియ ఎక్కువగా ఉండి ఎక్కువ పిల్లలు కలగటం ద్వారా ఆదాయాన్ని ఎక్కువగా పొందవచ్చు. కానీ రాయలసీమ వంటి ప్రాంతానికి డార్పర్ జాతి గొర్రెలు కూడా అంత అనుకూలం కాకపోవచ్చు. సో చివరగా ఈ గొర్రె జాతుల్లో మన ప్రాంతానికి ఎక్కువగా అనుకూలమైన జాతి మొట్టమొదటిది నెల్లూరు. నెల్లూరు తర్వాత బళ్ళారి, బళ్ళారి తర్వాత దక్కని జాతులు ముఖ్యమైనవి. విదేశీ జాతుల్లో ర్యామ్ బుల్లెట్ మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పెంచుకోవడానికి ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఎన్ని జాతులు మన దేశంలో ఉన్నాయి, ఏ రకమైన గొర్రెలు మనం, వాటి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు మనము ముఖ్యమైన మేకల జాతుల గురించి కూడా తెలుసుకుందాం. మన దేశంలో దాదాపుగా 20 రకాల మేక జాతులు గుర్తింపబడినాయి. కానీ మన రాష్ట్రంలో ఉన్న 75% నుంచి 80% మేకలు నిర్దిష్టమైన రూపురేఖలు లేని ప్రాంతీయ దేశవాళీ రకాలు. కావున ఇవి పాల ఉత్పత్తికి తక్కువగాను మాంసోత్పత్తికి ఎక్కువగాను పనికి వస్తాయి. సో మనం అందుబాటులో ఉన్న ముఖ్యమైన మేక జాతులు ఏంటి, అందులో మనం ఏ రకమైన జాతులు మన వాతావరణానికి అనుకూలంగా ఉంటాయో తెలుసుకుందాం.

ముఖ్యమైనది జాతి ఉస్మానాబాద్. ఇది మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణానికి అత్యంత అనుకూలమైన మేక జాతుల్లో ఒకటి. ఇది ఎక్కువగా మాంసోత్పత్తికి అనుకూలంగా ఉండును మరియు పాల ఉత్పత్తికి చాలా తక్కువగా ఉపయోగపడును. ఇది రోజుకు ఒక 0.5 లీటర్ నుంచి 1.5 లీటర్ల వరకు పాలు కూడా ఇచ్చును. ఉస్మానాబాద్ తర్వాత మనకు అత్యంత ముఖ్యమైన మేక జాతుల్లో రెండవది జమునాపూరి. ఇవి సాధారణంగా ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా పాల ఉత్పత్తికి ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. రోజుకు 1 నుంచి 2 లీటర్ల పాలు ఇచ్చును. మేక జాతుల్లో మరొక ముఖ్యమైన జాతి బార్బరీ జాతి. ఇది కూడా ఎక్కువగా ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో లభించును. ఇది మాంసోత్పత్తికి మరియు పాల ఉత్పత్తికి అనుకూలంగా ఉండును. కానీ ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ బార్బరీ జాతి గొర్రెలందు ప్రతి ఈతకు 2 నుంచి 3 పిల్లల్ని ఇచ్చే స్వభావాన్ని మరియు జన్యుపరంగా అటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. మన యొక్క సాంద్ర పద్ధతిలో మరియు షెడ్లో ఉంచి పెంచడానికి సూర్తి, బ్లాక్ బెంగాల్, మలబారి, ఉస్మానాబాది మేకలు అనువుగా ఉంటాయి. ఇతర 16 రకాల 20 రకాల జాతుల్లో ఈ 4 రకాలు మాత్రమే మనం సాంద్ర పద్ధతిలో పెంచుకోవడానికి అనుకూలం. బార్బరీ జాతి మేకలు 50 నుంచి 70%, జమునాపురి మేకలు 20 నుంచి 50%, బీటెల్ జాతి మేకలు 50 నుంచి 55%, జంట పిల్లలను కలిగే అవకాశాలు జన్యుపరంగా కలిగి ఉంటాయి. ఇందువలన మన యొక్క జాతి సంతతి లేదా ఆ వాటి యొక్క జాతి సంతతి తొందరగా పునరుత్పత్తి ప్రతి ఈతకు 2 పిల్లల కంటం ద్వారా వాటి యొక్క పునరుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సో దానివలన అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇప్పటి వరకు మనం మన దేశంలో మరియు మన రాష్ట్రంలో ఎన్ని రకాల మేకలు గొర్రెల జాతులు ఉన్నాయి, అందులో ఏ రకమైన జాతులు మన ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం అటువంటి జాతులను ఎంచుకున్న తర్వాత ఎటువంటి మేకల్ని కానీ గొర్రెల్ని కానీ ఎంపిక చేసుకోవాలి అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే జాతి మంచిదైనా కూడా మనం ఎంచుకునే పిల్లలను లేదా అవి మంచివి కాకపోతే జీవాల మంద వృద్ధి చెందదు. కావున మనం ఎటువంటి గొర్రెలు ఎటువంటి మేకలు ఎంచుకోవాలి అనే విషయంలో జాగ్రత్తలు తెలుసుకుందాం. ఉదాహరణకు మన రాయలసీమ ప్రాంతానికి నెల్లూరు జాతి అత్యంత అనుకూలంగా పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. మనం ఒక జాతిని నిర్ణయించుకున్న తర్వాత ఆ జాతి యొక్క పొట్టేళ్ళు కానీ మేకల పెంపకం ప్రారంభించవచ్చు. కానీ అందులో మనం అటువంటి మేకలను కానీ గొర్రెలను కానీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి కొనాలి అనే సందేహం వస్తుంది. సాధారణంగా మనం అటువంటి కొత్తగా ప్రారంభించేటప్పుడు సంతలో కొనటం కన్నా జీవాల మంద ఎక్కడైతే ఒక హైబ్రిడ్ ఫామ్ ఉంటుందో అక్కడ కొనడం మంచిది. ఎందుకంటే సంతలో కొన్నిసార్లు వ్యాధిగ్రస్త జీవులను అమ్మే అవకాశం ఉంటుంది. కొనేటప్పుడు మనం ఏదైతే జాతి నిర్ణయించుకుంటామో ఆ జాతి యొక్క లక్షణాలు అటువంటి గొర్రెలు లేదా మేకల్లో ఉన్నాయా లేదా అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక రకమైన జాతిని ఎన్నుకున్నప్పుడు కూడా అందులో కొన్ని రకాల గొర్రెలు కానీ మేకలు కవల సంతతిని ఇచ్చే జన్యుపరమైన అవకాశాలను కలిగి ఉంటాయి. సో మనం గొర్రెలు కానీ మేకలు కానీ కొనేటప్పుడు అటువంటి కవల సంతతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్న మేకలను కొనటం మంచిది. గొర్రెలు మరియు మేకల్లో సాధారణంగా ఎంత వయసులో ఉన్న వాటిని కొనాలి అనేది కూడా మనకు సందేహం రావచ్చు. మనం ఏదైనా బ్రీడింగ్ ఫామ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఎంత వయసు కలిగిన మేకల్ని లేదా గొర్రెలను పెంచుకోవాలి అనేది ఒక సందేహం రావచ్చు. దీనికి మనము 1 నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న జీవాలని బ్రీడింగ్ ఫామ్ కోసం పెంచుకోవచ్చు. మరియు 3 నుంచి 4 నెలల వయసు ఉన్న చిన్న పిల్లలను మాంసోత్పత్తికి ఒక 3 నుంచి 4 నెలల వయసు ఉన్న పిల్లలను పెంచుకోవాలి. అదేవిధంగా జీవాలు ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలి మరియు వాటి యొక్క పొదుగు దూతలాగా మెత్తగా మంచి లక్షణాలతో లోపాలు లేకుండా ఉండే విధంగా అటువంటి మేకలను కానీ గొర్రెలను కానీ ఎన్నుకోవాలి. గొర్రెలు లేదా మేకల్లో ఏ రకాన్ని ఎన్నుకున్నాం, దాన్ని కొనే ముందర తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అసలు గొర్రెల గృహవస్థ గురించి కూడా మనం కొంతవరకు తెలుసుకోవాలి. ఎందుకంటే గొర్రెల గృహవస్థ ఎంత బాగుంటే అంతవరకు అవి చలి వాతావరణానికి తట్టుకొని వాటిలో మరణ శాతం తక్కువగా ఉంటుంది. దాని ద్వారా కూడా మనం ఆదాయాల్ని అధికంగా పొందవచ్చు. సాధారణంగా జీవాలకు పాకల్లో స్థలం ఎంత ఉండాలి అంటే పొట్టేళ్ళు పిల్లలకు 50 నుంచి 60 చదరపు అడుగులు, అనగా ఇందులో 10 నుంచి 15 చదరపు అడుగులు పైన ఉండాలి. 40 చదరపు అడుగులు అవి తిరిగేదానికి మరియు ఉండేదానికి ఉండాలి. అదే మేకల్లో అయితే మాత్రం 30 నుంచి 40 చదరపు అడుగులు మాత్రమే అవసరం ఉంటుంది. అందులో కూడా 10 చదరపు అడుగులు రూఫ్ కలిగినది, మిగిలిన 20 నుంచి 30 అడుగులు రూఫ్ లేకుండా అవి తిరిగేదానికి ఉండాలి. దీంతోపాటు మనం 3 నుంచి 4 చదరపు అడుగుల నీటి తొట్టిని కూడా కలిగి ఉండాలి. సాధారణంగా 50 గొర్రెలు మరియు మేక

కోసం ఒక పాక మనం నిర్మించేటప్పుడు 400 నుంచి 500 చదరపు అడుగులు పైన రూఫ్ ఉండే విధంగా నిర్మించాలి. మరియు బయట అవి తిరగడానికి 800 నుంచి 1000 చదరపు అడుగుల స్థలం ఉండే విధంగా మనం చూసుకోవాలి. నీటి తొట్లతో పాటు మేత తొట్లు కూడా పాకల నిర్మాణంలో నిర్మించుకోవాలి. అందులో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన మేత తొట్ల నిర్మాణంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఇవి 15 అడుగుల పొడవు మరియు 38 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల లోతు, 22 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా మేత తొట్లను మనం గృహ వసతి పాకల నిర్మాణంలోని ఈ మేత తొట్లను కూడా నిర్మించాలి. సాధారణంగా 15 అడుగుల పొడవు ఉన్న మేత తొట్టినందు 15 జీవాల వరకు విశ్రాంతిగా నిలబడి అవి ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన గృహ వసతిని ఎంత వీలైనంతే అంత తక్కువ మొత్తంలో గృహాన్ని పాకల నిర్మాణాన్ని నిర్మించుకోవాలి. మనం ఎప్పుడైతే మనకు అందుబాటులో ఉన్న చిన్న చిన్న ఈత చెట్ల ఈత ఆకులు కానీ తాటి ఆకుల ద్వారా మనం ఈ రూఫ్ నిర్మించుకున్నట్లయితే, దాని ద్వారా మనము పెట్టుబడి గృహ వసతి కోసం తగ్గించుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. సో ఈ విధంగా మనం గృహ వసతి నిర్మించుకున్న తర్వాత అసలు గృహ వసతి పాకల నిర్మాణంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, రోజు పాకల నిర్మాణాన్ని ఏ విధంగా చూసుకోవాలి అన్న విషయాలు మాట్లాడుకోవాలన్నప్పుడు, పాకల్లో ఉన్న మేత తొట్లను కానీ నీటి తొట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేయాలి. మరియు నీటి తొట్లకు వారానికి ఒకసారి సున్నం వేయాలి. దీనివలన నీటి తొట్లనంద ఎక్కువగా పట్టే ఆకుపచ్చ నాచు ఈ సున్నం వేయటం వలన తగ్గిపోయి మనకు ఫంగస్ వంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చు. మరియు పాకల్లోని పెంటను ప్రతిరోజు శుభ్రం చేయాలి. అలా శుభ్రం చేయకపోతే అందులో ఉన్న యూరియా లేదా అమ్మోనియా వాసన ఎక్కువయ్యి సరైన గాలి లేక అవి ఆ జీవాలు అనారోగ్యం పాలవుతాయి. మరియు పాకల్లో వారానికి ఒకసారి పొడి సున్నం చల్లాలి. ఈ విధంగా చల్లటం వలన అందులో ఉన్న క్రిమి కీటకాలు చనిపోతాయి. ఒకవేళ మన పాకల్లో ఉన్న గృహ వస్తులో దోమలు ఎక్కువగా ఉంటే వాటి నివారణకు మనం పొగ వేయటం ద్వారా కానీ లేదా గృహాలకు లేదా పాకలకు చుట్టూ మెస్ కల్పించడం ద్వారా దోమల నుంచి జీవాలకు రక్షణ పొందవచ్చు. అదేవిధంగా మనం పాకల నిర్మాణం చేసేటప్పుడు ముఖ్యంగా ముఖద్వారం నందు 3 అడుగుల లోతు కలిగిన నీతి తొట్టెను ఫుట్ బాత్ అంటారు ఏర్పాటు చేయాలి. ఇలా ఏర్పాటు చేసిన ఫుట్ బాత్ తొట్టెలో మనం క్రిమిసంహారక మందులు వేయాలి. సో ఇలా వేయటం ద్వారా ఎవరైనా కూడా ఈ జీవాలు మరియు మనుషులు బయటికి వెళ్ళిన తర్వాత వాటి కాళ్ళకు ఏవైనా క్రిములు కీటకాలు అంటుకున్నప్పుడు ఈ ఫుట్ పాత్ క్రిమిసంహారక మందు కలిగిన ఫుట్ పాత్ ద్వారా అవి వెళ్ళటం ద్వారా ఆ క్రిమిసంహారక పురుగులు ఆ పురుగులు అందులో పడి చనిపోవడం ద్వారా వ్యాధులు జీవాలకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం అసలు జీవాలకు గృహ వస్తు ఎలా కల్పించాలి మరియు గృహ వస్తులో రోజు మనం పాటించే విషయాల గురించి తెలుసుకున్న తర్వాత వాటికి ఫీడింగ్ ఇంకా వాటిని జీవాలను మేపే విషయాల్లో తీసుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనం గొర్రెలు మరియు మేకల పెంపకం ప్రారంభించేటప్పుడు వాటి యొక్క మేపడానికి 3 రకాల పద్ధతులను అవలంబిస్తాము. అందులో విస్తృత పద్ధతి 1, 2 పాక్షిక సాంద్ర పద్ధతి, 3 సాంద్ర పద్ధతి. ఈ 3 గురించి మధ్య తేడాల గురించి కూడా మనం తెలుసుకుందాం. విస్తృత పద్ధతి అనగా సాధారణంగా బయట మనం రైతులు లేదా గొర్రెల కాపర్లు ఉపయోగించే పద్ధతి విస్తృత పద్ధతి. ఇందులో వారు సాధారణంగా ఉదయాన్నే 6 నుంచి 8 గంటల పాటు జీవాల మేపు కోసం బయటికి తీసుకెళ్ళి తిప్పుకొని తిరిగి మళ్ళీ సాయంత్రం షెడ్లోకి తీసుకొని వస్తారు. సో ఈ టైంలో వీటికి దానా ఇవ్వటం ద్వారా కానీ లేదా పసుగ్రాసాన్ని అదనంగా ఇవ్వటం కానీ జరగదు. ఈ విస్తృత పద్ధతి ముఖ్యంగా ఎవరికి ఉపయోగం అనగా ఎవరికైతే సన్నకారు లేదా భూమి లేని రైతులు ఉంటారో వాళ్ళకు పసుగ్రాసం పెంచుకునే అవకాశం ఉండదు. సో అటువంటి వాళ్లకు జీవాల పెంపకం నాకు విస్తృత పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఎందుకనగా ఇవి ఎలాగో బయట 6 నుంచి 8 గంటల వరకు తిప్పుతారు. సో అక్కడ ఏవైతే లభిస్తాయో అంతవరకు మాత్రమే అవి తిని బతుకుతాయి. కానీ ఇందులో ముఖ్యంగా నష్టం ఏంటంటే ఇవి ప్రతిరోజు 6 నుంచి 8 గంటల పాటు బయట నడవటం ద్వారా అవి ఉన్న శక్తిని ఎక్కువగా ఈ నడవటానికి ఉపయోగించుకుంటాయి. మరియు ఒకవేళ అనావృష్టి పరిస్థితులైన ఎండాకాలం మరియు ఇతర గడ్డి లభించని సమయాల్లో అవి గడ్డి లేకపోవడం ద్వారా తక్కువ గ్రోత్ రావటం ద్వారా మనం ఈ విధానంలో అంత అనుకున్న ఆదాయాలను పొందలేకపోవచ్చు. ఇక 2వ పద్ధతి అయిన పాక్షిక సాంద్ర పద్ధతికి వస్తే ఇందులో జీవాలను కొద్ది సమయం పాటు బయట పచ్చిక మేళల్లో మేపి మిగిలిన సమయం నందు దాంతోపాటు అదనంగా దానా మరియు కృత్రిమమైన
విటమిన్స్ మినరల్స్ కూడా అందిస్తుంది.

చేస్తారు. ముఖ్యంగా ఈ పద్ధతిలో ఇలా చేయటం ద్వారా కొద్ది సమయం బయట తిరగడం ద్వారా ఇవి ఎక్సర్సైజ్ అయ్యి మరియు బయట లభించే న్యూట్రియంట్స్ మరియు విటమిన్స్ కలిగిన ఆహారాన్ని తింటూ మరియు షెడ్లో వచ్చిన తర్వాత మనం అదనంగా దానా మరియు విటమిన్స్ మినరల్స్ కలిగిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా ఇవి తొందరగా వృద్ధి చెంది మరియు ఆహారాన్ని మాంసంగా మార్చుకునే స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధానం అత్యంత అనుకూలమైనది. గొర్రెలు మేకల పెంపకం ప్రారంభించే వారికి పాక్షిక సాంద్ర పద్ధతి అత్యంత అనుకూలమైనదిగా భావించవచ్చు. మూడవ పద్ధతి వచ్చేసి సాంద్ర పద్ధతి. ఈ విధానంలో అసలు జీవాలను ఎల్లప్పుడూ పాకల్లోనే ఉంచుతారు, అసలు బయటికి వదలరు. ఈ పాకల్లోనే ఉంచి మన కృత్రిమంగా దానా మరియు పసుగ్రాసాలను ఇవ్వటం ద్వారా ఇవి బయట తిరిగే అవకాశం లేదా బయట తిరిగేటప్పుడు ఉపయోగించే శక్తిని అందటినీ కూడా ఖర్చు చేయకుండా వాటి ఆ శక్తిని మరియు ఆహారాన్ని కూడా వాటి యొక్క మాంసోత్పత్తికి ఉపయోగించుకున్నాం. కానీ ఈ విధానంలో మనకు ఎక్కువగా మనం దానా మరియు పసుగ్రాసం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే పనిగా పసుగ్రాసాలను పెంచడానికి మరియు ఇతర సైలేజ్ మరియు వాటిని నిల్వ చేయడానికి ఎక్కువగా పొలం అవసరం. ఇది ఎక్కువ పొలం ఉన్న రైతులకు ఈ విధానంలో పెంచుకోవడం మంచిది. సో ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్న మూడు పద్ధతుల్లో ఎవరికైతే సన్నకారు మరియు భూమి లేని రైతులు ఉంటారో వాళ్లకు విస్తృత పద్ధతిలోను మరియు అతి తక్కువ పొలం ఉన్న రైతులకు పాక్షిక సాంద్ర పద్ధతిలోను, ఎవరికైతే అత్యంత ఎక్కువ పొలము మరియు చూసుకోగలిగిన శక్తి సామర్థ్యం ఉంటాయో అటువంటి వారికి సాంద్ర పద్ధతిలో పెంపకం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఫీడింగ్ పద్ధతులను ఎంచుకునే ముందర కూడా అసలు మనం ఏ రకమైన గొర్రెలను ఏ రకమైన మేకలను మనం పెంచుకోవాలనుకుంటున్నామో కూడా ముఖ్యం. ర్యామ్ ల్యాంబ్స్, ఎప్పుడైతే మనం 3 నుంచి 4 నెలల వయసు కలిగిన పొట్టేళ్ళ పిల్లల్ని తీసుకొని మరి యొక్క 3 నెలలు పెంచి వాటిని మార్కెట్కి మాంసోత్పత్తికి తరలించేటప్పుడు సాంద్ర పద్ధతి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. అదే మేకల పెంపకంలో ఈ సాంద్ర పద్ధతికి వచ్చినప్పుడు అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మేకలు ఈ రకమైన కృత్రిమైన పశుగ్రాసాలు లేదా దానా తినటం అంతగా ఇష్టపడవు. మనం సాంద్ర పద్ధతిలో మేకలు పెంచినట్లయితే మనం అనుకున్నంతగా ఆహారాన్ని అవి మాంసోత్పత్తిగా మార్చలేక అంత అనుకున్నంత ఆదాయాలు మనం పొందలేకపోవచ్చు. జీవాల మేపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అనగా, పాక్షిక సాంద్ర పద్ధతి మరియు సాంద్ర పద్ధతిలో పెంచే జీవాలకు సాధారణంగా పప్పు జాతి మరియు జాన్యపు జాతి గ్రాసాలు అందివ్వాలి. ఎందుకనగా మనం పప్పు జాతి గ్రాసాలు ఇచ్చినట్లయితేనే అందులో ప్రోటీన్లు మరియు మాంసకృతులు అధికంగా ఉండి అవి ఈ జీవాలను యొక్క మాంసోత్పత్తి లేదా అధిక బరువు పెరిగేదానికి ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా పెద్ద గొర్రెలు రోజుకు 8 నుంచి 10 కిలోల పశుగ్రాసము మరియు 3 నుంచి 5 కిలోల ధాన్యపు జాతి పశుగ్రాసాలు 100 నుంచి 150 గ్రాముల దానాను తింటాయి. అనగా ఈ రేషియో ఏంటంటే డ్రై మ్యాటర్ ప్రకారం మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక గొర్రె లేదా ఒక మేక 50 కిలోల బరువు ఉన్నప్పుడు అందులో 10% డ్రై మ్యాటరు మనము సాధారణ పశుగ్రాసాలు నాన్ లెగ్యూమ్ పశుగ్రాసాలు ఇవ్వాలి, మిగిలిన 5% డ్రై మ్యాటర్ మనం లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు ఇవ్వాలి, మిగిలిన 0.5-1% డ్రై మ్యాటర్ బేస్డ్లో మనము ఈ కృత్రిమ ద్రావణాన్ని ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు అవి సమతుల్య ఆహారాన్ని పొంది సరిగ్గా పెరిగి మాంసోత్పత్తికి లేదా జీవాల పునరుత్పత్తి అధికంగా ఉంటుంది. మనకున్న పొలంలో 10 ఎకరాలు ఉన్నప్పుడు అందులో 60-66% వరకు మనం నాన్ లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాలు పెంచాలి, మిగిలిన 33% వరకు మనం ఉన్న పొలంలో మనం లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాలు పెంచాలి. అదేవిధంగా పొలం గట్ల మీద సుబాబుల్, అవిస పెంచుకోవాలి. ఇంకా కొత్త రకమైన పద్ధతులు కొన్ని వచ్చాయి. సిల్వీ పాచర్ అనే విధానం కూడా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వాడుతున్నాం. ఎందుకు అనగా ఇందులో మధ్యలో పశుగ్రాసాలను పెంచుతూ మరియు పశుగ్రాసాల మధ్యలో పశుగ్రాస చెట్లైన సుబాబుల్, అవిస వంటి చెట్లను కూడా పెంచుతున్నారు. సిల్వీ పాచర్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే పశుగ్రాసాలను మరియు పశుగ్రాస చెట్లను ఒకే పొలంలో పెంచడం అనేది ఇందులో ముఖ్యమైనది. అదేవిధంగా హార్టీ పాచర్ అనే కొత్త విధానం కూడా ఉంది. ఇందులో మన పండ్ల తోటల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో మిగిలిన స్థలాన్ని ఈ విధంగా పశుగ్రాసాలు పెంచడం ద్వారా ఈ రకమైన పశుగ్రాసాలను మనం జీవాల పెంపకంకు ఉపయోగించవచ్చు. మనం పశుగ్రాసాల పెంపకం గురించి తెలుసుకునేటప్పుడు అందులో ఎన్ని రకాల పశుగ్రాసాలు ఉన్నాయి, వాటిని ఎలా నిల్వ ఉంచుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో నాన్ లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాల్లో ముఖ్యమైనవి CO3, CO4, APBN, రెడ్ నేపియర్ వంటి పశుగ్రాసాలు ఎక్కువగా మనం మనకున్న పొలంలో పెంచుకోవచ్చు. అదేవిధంగా లెగ్యూమ్ జాతికి చెందిన రకాలు ఏమి

0: ఉన్నాయనగా, అవి అందులో ముఖ్యమైనవి లూసర్న్, బెర్సమ్, మేజ్ వంటి పశుగ్రాసాలు లెగ్యూమ్ జాతికి సంబంధించినవి. లెగ్యూమ్ జాతికి కావాలి అన్నప్పుడు లూసర్ను, బెర్సమ్ లాంటివి. నాన్ లెగ్యూమ్ జాతికి చెందినవి ఏ రకమైనవి అందుబాటులో ఉన్నాయనగా, కోఫోర్, కోఫై, ఏపీబిఎన్ వంటి పశుగ్రాసాలను పెంచుకోవచ్చు. ఒకవేళ మనం శీతాకాలం లేదా మంచి కాలంలో పశుగ్రాసాలను పెంచుకుంటాము, ఎండాకాలంలో ఇటువంటి పశుగ్రాసాలు అందుబాటులో లేనప్పుడు, ఈ వర్షాకాలంలో ఎప్పుడైతే అధికంగా పశుగ్రాసం పొందింటామో దానిని మనం నిల్వ ఉంచుకొని ఎండాకాలం లేదా మనకైతే ఎప్పుడైతే పశుగ్రాసాలు లభించవో అటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. అందులో ముఖ్యంగా మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, సైలేజ్, పాతరగడ్డిని తయారు చేయడం. సాధారణంగా పాతరగడ్డిని నిల్వ చేసుకోవటానికి జొన్న మరియు మొక్కజొన్న, నేపియర్ వంటి పశుగ్రాసాలు అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు మూడో వంతు పప్పుజాతి పశుగ్రాసాలను కలిపి కత్తిరించి మిశ్రమంగా పాత్రలో నిల్వ ఉంచుకోవాలి. మొక్కజొన్న, జొన్న పశుగ్రాసాలను పాలు పోసుకున్న తర్వాత కోసి సైలేజ్ తయారీకి ఉపయోగించుకోవాలి. అదేవిధంగా హే రూపంలో కూడా, ఎండుగడ్డ రూపంలో కూడా తయారు చేయవచ్చు. ఇందులో ముఖ్యంగా 50% పాలు కంకి దశలో ఉన్న పశుగ్రాసాన్ని తీసుకొని ఎండబెట్టి వీటిని నిల్వ ఉంచుకొని సమ్మర్ లేదా ఎండాకాలంలో పశుగ్రాసాలు లభించినప్పుడు వాడాలి. జీవాల పెంపకం ప్రారంభించేటప్పుడు అసలు పశుగ్రాస విత్తనాలు ఎక్కడైనా లభిస్తాయా అనగా, అవును, మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు ఇటువంటి కో3, కో4 కానీ ల్యూసర్న్, బెర్సిమ్ లాంటి పశుగ్రాసాలు లభిస్తాయి. వాటి యొక్క అడ్రస్లలో ముఖ్యమైనది హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా హైదరాబాద్లో ఈ పశుగ్రాసాలు లభించును. అదేవిధంగా నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ వారి కార్యాలయంలో లభించును. మరియు రీజనల్ పశుగ్రాస విత్తన అభివృద్ధి క్షేత్రము అనేది భారతదేశంలోనే 4 ప్రాంతాల్లో ఉంది. అది హైదరాబాద్లోని రీజనల్ పశుగ్రాస విత్తన అభివృద్ధి క్షేత్రం నందు అన్ని రకాల పశుగ్రాస విత్తనాలు మరియు పిలకలు కూడా లభించును. సో మనం పశుగ్రాసంతో పాటు మనం చాఫ్ కట్టర్లు కూడా ఈ ఎక్కడ లభిస్తాయి అనే విషయం తెలుసుకోవాలి అన్నప్పుడు హార్ట్ కేస్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ అని రాణిగంజ్ సికింద్రాబాద్ దగ్గర ఉంది. అందులో మనం వెళ్ళి అడిగినా కూడా మనకు కావలసిన రకము లేదా ఆర్డర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సుప్రియా ఇంజనీరింగ్ అని సనత్ నగర్ హైదరాబాద్లో ఉంది. సో మనం జీవాల పెంపకంలో ముఖ్యంగా గొర్రెలు మరియు మేకల పెంపకం గురించి తెలుసుకుంటున్నాం. అందులో గొర్రెల పెంపకం మేళ మరియు మేకల పెంపకం మేళ అనే విషయంలో మీకు సందేహం రావచ్చు. ఇందులో ఏది మంచివి? గొర్రెలు సాధారణంగా మన కృత్రిమైన ఆహారాన్ని తీసుకుంటాయి మరియు ఆహారాన్ని మాంసంగా మార్చుకునే సామర్థ్యం గొర్రెల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ మోర్టాలిటీ రేటు గొర్రెల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మేకల్లో అయితే మాత్రం అవి గ్రేజింగ్ అనే స్వభావం కలిగిన ఒకటి, అంటే అవి సాధారణంగా ఎక్కడైతే కొమ్మలు ఆకులు ఉంటాయో వాటిని మాత్రమే, సెలెక్టివ్ ఆకులు కొమ్మలు మాత్రమే తిని బతుకుతాయి. అవి కృత్రిమ ఆహారాన్ని అంత తొందరగా తీసుకోవు. మరియు సాయిల్ ఏదైనా మట్టి తగిలిన కృత్రిమ దానా కానీ ఇతర దానాని కానీ అవి తీసుకోవడానికి అంతగా ఇష్టపడు. ఆహారాన్ని మాంసంగా మార్చుకునే సామర్థ్యం కూడా గొర్రెలతో పోలిస్తే మేకల్లో తక్కువగా ఉంటుంది. కానీ వ్యాధులు వచ్చే అవకాశం మేకల్లో తక్కువ ఉంటుంది. కానీ అత్యంత అననుకూలమైన పరిస్థితుల్లో కూడా మేకల పెంపకాన్ని ప్రారంభించవచ్చు. సాధారణంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం గొర్రెలు లేదా మేకల పెంపకంను పెంచుకోవచ్చు.
1: కొత్తగా గొర్రెలు మేకలు పెంపకం చేపట్టే రైతులకు సూచనలు, ఈ అంశాన్ని గురించి డాక్టర్ సురేష్ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే,

0: ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళమో తెలుసా?
0: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
0: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?

0: కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
1: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
2: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వు ఎక్కడ విన్నావు?
1: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
2: అవునా? అయితే నేను వింటాను.
1: తప్పక వినాల్సిందే.

మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

రైతు సోదరులకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 8వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణా పద్ధతులు ఈ అంశాన్ని గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు పాల్గొని పశుపోషకులు కోళ్ల పెంపకందారులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు తగిన ప్రామాణికమైన సమాధానాలు తెలియజేస్తారు. ఆసక్తి గల కోళ్ల పెంపకందారులు మీ సందేహాల నివృత్తికై ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి, మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఫోన్ నెంబర్లు 2324085252, 2324085853, ఎస్టీడీ కోడ్ 040, 2324085252, 2324085853, ఎస్టీడీ కోడ్ 040. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం కోసం కపిల్ కపిలన్ శ్రేయ ఘోషల్ ఆలపించిన ఈ పాట. పాట రచన చంద్రబోస్, సంగీతం భీమ్స్ సిసిరోలియో.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ముత్తు చిత్రం కోసం మనో సుజాత ఆలపించిన ఈ పాట. పాట రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట విన్నర్. ఈ చిత్రం కోసం యాజిన్ నిజార్, సంజన కలిమంజే ఆలపించిన ఈ పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం తమన్ ఎస్ఎస్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట లేడీస్ టైలర్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఈ పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: బాతల జాతల జీతల జాతల బా బాతల మేతల బూతల జాతల బా
1: ఏసల బర తర బర జా పాతల దర కసము సదా.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై. చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట చింతకాయల రవి. ఈ చిత్రం కోసం కేకే సునిధి చౌహాన్ ఆలపించిన ఈ పాట రచన చంద్రబోస్, సంగీతం విశాల్ శేఖర్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య,

0: వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మేజర్ చంద్రకాంత్. ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర ఆలపించిన ఎంఎం కీరవాణి గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం బ్లేజ్ రెనినా రెడ్డి ఆలపించిన ఈ పాట, పాట రచన శ్రీమణి, దేవిశ్రీప్రసాద్, సంగీతం దేవిశ్రీప్రసాద్.

మ్యాన్ 103.5 MHz పై శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమించుకుందాం రా చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మహేష్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అనగనగా ఒక రాజు. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం మిక్కీ.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట దొంగల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన వేటూరు గీతం, సంగీతం రాజ్ కోటి.

సంతోషం చిత్రం కోసం మనో భార్గవ విశ్వ ఆలపించిన ఈ పాట, పాట రచన విశ్వ, సంగీతం ఆర్పి పట్నాయక్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట విమానం చిత్రం కోసం మంగ్లీ ఆలపించిన చరణ్ అర్జున్ గీతం, సంగీతం చరణ్ అర్జున్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా, వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై చిత్రసీమ తెలుగు సినీ చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బొంబాయి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: சனி க சனி த சனி த மக சனி சாகமதாமக சாகமதாமக சாகமதாமக சாகமதாம் காமதநீதம காமதநீதம மாதனி சானித மாதனி சானித சாகசனி சனி சாகசனி சனி சாகசனி சனி சாகசனி சனி சம்மா காசனி ரனிசா.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బంగారు బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరు గీతం, సంగీతం రాజ్ కోటి.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

శ్రోతలు, మీరింతవరకు చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

శ్రోతలు, మీరు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ కన్యాకుమారి వయోలిన్ వాదనం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై మధుర గీతాలు కార్యక్రమం. మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట మనసు మాంగళ్యం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన దశరథ గీతం సంగీతం పెండ్యాల. ఈ పాటని ముందుగా విందాం.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కయ్యాల అమ్మాయి కయ్యాల వారి అబ్బాయి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల్ ఆలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం కృష్ణ చక్ర.

మీరు విన్న ఈ పాట కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల్ ఆలపించిన పాటను విన్నారు కదా. మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కథానాయకుడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల బృందం ఆలపించిన ఈ పాట. పాట రచన దాశరథి, సంగీతం టీవీ రాజు.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్పై మధుర గీతాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట తల్లి కొడుకులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల్ ఆలపించిన ఈ పాట. పాట రచన సి నారాయణరెడ్డి, సంగీతం జీకే వెంకటేష్.

ఖైదీ రుద్రయ్య చిత్రం కోసం రాజా సీతారాం పి సుశీల ఆలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఆమె కథ. ఈ చిత్రం కోసం జి ఆనంద్, పి సుశీల్ ఆలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట తల్లి తండ్రులు చిత్రం కోసం. ఘంటసాల ఎస్ జానకి, ఆర్ ఈశ్వరి, ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించిన ఈ పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఘంటసాల.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్ పై మధుర గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆత్మీయుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల్ ఆలపించిన ఈ పాట. పాట రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం జేవి రాఘవులు.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. అగ్గివీరుడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట. పాట రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం విజయ కృష్ణమూర్తి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సమాజానికి సవాల్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం కేవీ మహదేవన్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట గంగమ్మంగ చిత్రం కోసం వి రామకృష్ణ, పి సుశీల్ ఆలపించిన ఈ పాట. పాట రచన దాశరథి, సంగీతం రమేష్ నాయుడు. చిత్రం గంగమ్మంగ.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై శ్రోతలు మధుర గీతాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అలీబాబా 40 దొంగలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల్ ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఘంటసాల.

పూజ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం ఆలపించిన ఈ పాట రచన దశరథి, సంగీతం రాజన్ నాగేంద్ర.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆకాశ రామన్న చిత్రం కోసం పిబి శ్రీనివాస్ ఎస్ జానకి ఆలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం ఎస్పి కోదండపాణి.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. తల్లి గోదారి చిత్రం కోసం చంద్రశేఖర్, ఎస్పి శైలజ బృందం ఆలపించిన ఈ పాట. పాట రచన గోపి, సంగీతం రమేష్ నాయుడు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఏ స్పెషల్ బైలింగ్వల్ ప్రోగ్రామ్ ఆన్ 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 43:24 ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం FM బ్యాండ్ 103.5 MHz పై ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు